శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తాం, 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు చిత్రలహరి, 8 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు కథానిక, 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు టైమ్ లైన్, 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు మహిళ, 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తాం, 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు ఆది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు కెరియర్ చాయిస్, 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్.

ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಕದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತ ಬೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ. ಮನಂ ಶ್ರೀ ಚಾಣಕ್ಯ ನೀತಿ ಗ್ರಂಥಾನ್ನಿ ಮನಂ ಚರ್ಚಿಸ್ತುನಾಂ. ಪತಿತ ಪಾವನದಾಸ ಅಧಿಕಾರಿ ಆಯನ ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದರ ವಾರ ಶಿಷ್ಯುಲು ಆಯನ ఈ గ్రంథాన్ని వెలువరించడం జరిగింది. ఇప్పటికి మనం మొదటి అధ్యాయం ముగించుకున్నాం. మొదటి అధ్యాయంలో 17 శ్లోకాలు మనం చర్చించాం. ఈరోజు ఏకాదశి, ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. అనృతం సాహసం మాయా మూర్ఖత్వమతి లోభిత అనృతం సాహసం మాయా మూర్ఖత్వమతి లోభిత అశౌచత్వం నిర్దయత్వం స్త్రీణాం దోషాః స్వభావజాః అశౌచత్వం నిర్దయత్వం స్త్రీణాం దోషాః స్వభావజాః. అనువాదం. అనృతం, అనృతం అంటే అనృతము అంటే అసత్యం, అసత్యం ఏదైనా వస్తుంది. సాహసం, సాహసం అంటే మనకు అర్థం అవుతుంది తెలుగు. మాయా, మాయా అంటే తెలిసిందే, మాయా అంటే అర్థం కాదు. మూర్ఖత్వం అంటే తెలిసిందే. అతిలోభిత, అతిలోభిత అంటే అతిగా సేకరించుకోవాలనుకోవడం. అశౌచత్వం అంటే అపరిశుభ్రత. నిర్దయత్వం అంటే నిర్దయగా ఉండడం. ఇవన్నీ కూడా స్త్రీ యొక్క 7 సహజమైనటువంటి దోషాలు అని చెప్పుకుంటారు. స్త్రీ యొక్క 7 సహజమైనటువంటి దోషాలు ఏం చెప్తున్నారు? అనృతం అంటే అసత్యం, సాహసం అంటే ఇష్టానుసారంగా వ్యవహరించడం అని అర్థం వస్తుంది. అలాగే మాయా అని చెప్పన్నారు ఇక్కడ. ఇక్కడ గైల్ అనేటువంటి మాటను వాడారు. గైల్ అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారంటే నిజాయితీ లేకుండా ఉండడం, లేదా వక్ర విధానంలో వ్యవహరించడం అన్న. నిజాయితీ లేకపోవడం, వక్ర విధానంగా వ్యవహరించడం. మూర్ఖత్వం, అతిలోభం, అపరిశుభ్రం, అలాగే నిర్దయ అంటే క్రూరత్వం, ఇవి స్త్రీ యొక్క సహజమైనటువంటి 7 దోషాలు అని చెప్పున్నారు. దానికి భాష్యం ఇస్తున్నారు. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో జన్మించి ఉంటారో వారికి దోషాలనే ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచం అనేది దుర్గాదేవి చేత అధ్యక్షత వహించబడుతుంది. ఆవిడ పేరే దుర్గా అని అర్థం. దుర్గ అంటే ఏమిటి? తాటశక్యంగానటువంటి కోట అని అర్థం, దుర్గము. ఈ ప్రపంచం ఇది దుర్గాదేవి యొక్క కోట. ఇది ఏ

0: తమకు శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి తిరుగుబాటు ధోరణి కలిగి ఉంటారో అలాంటి వారికి ఈ దుర్గాదేవి యొక్క కోట ఒక ఖైదు గృహంగా పనిచేస్తుంది. ఒక పెద్ద సౌధంలో జీవించేటువంటి జమీందారు ఉంది,
1: బజారులో అడుక్కునేటువంటి భిక్షకుడు వరకు. ఏకైక తేడా ఏమిటంటే అందరూ కూడా ఈ ప్రపంచంలో ఖైదీలే, కానీ వారు ఉన్నటువంటి గది యొక్క నాణ్యతను బట్టి వారి పేర్లు మారతాయని చెప్పుకుంటారు. వారు ఉన్నటువంటి గది నాణ్యతను బట్టి మరి పేర్లు మారుతుంటాయి. ఒకటి జమీందారు అంటాం, ఒకటి అడుక్కునేవాడు అని చెప్పుకుంటాం. భగవంతుని మర్చిపోవడం కారణం చేత మనం ఈ మాయా సముద్రంలోకి పతనం చెందాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక సౌందర్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే క్షణికమైనటువంటి భౌతిక సౌందర్యాలు ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో వాటిని కోరుకోవడమే కామంగా మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఈ శరీరం అనేది మనం కాదు, మన ఆధ్యాత్మిక అస్తిత్వం ఏదైతే ఉందో అది ఈ భౌతిక శక్తితో మనం తప్పుగా గుర్తించుకోవడం ఏదైతే ఉందో దానితో ఆవరించబడిందా. మన నిజమైనటువంటి ఆధ్యాత్మిక అస్తిత్వం ఏదైతే ఉందో ఈ భౌతిక శక్తితో మనల్ని మనం తప్పుగా గుర్తించుకోవడం అనే దాని చేత ఆవరించబడింది. ఈ భౌతిక శరీరం యొక్క తాత్కాలికమైనటువంటి లక్షణాలకి ఆకర్షితులు అవడం ద్వారా మనం ఈ ప్రకృతి యొక్క దారుణమైనటువంటి ఏవైతే ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఈ భౌతిక శరీరం యొక్క తాత్కాలిక లక్షణాలకు ఆకర్షింపబడ్డాం కాబట్టి మనం బలవంతంగా ప్రకృతి యొక్క దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పుకుంటారు. శరీర ప్రబోధులు వారు వివరిస్తారు ఏమంటారంటే, లౌకికుడు అయినటువంటి వాడు ఎవడైనా సరే, పురుషుడా స్త్రీ అనేది పక్కన పెడితే, లౌకికుడైన వాడు ఎవడైనా ఖచ్చితంగా తప్పులు చేస్తారు, ఖచ్చితంగా భ్రమకు గురవుతారు, ఇతరులను మోసగించేటువంటి ప్రవృత్తి ఉంటుంది, అలాగే అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు అనేటువంటివి ఉంటాయి. నాలుగు దోషాలు ఉన్నాయి. శుక్రాచార్యులు అంటారనమాట, శుక్రనీతిలో ఆయన ఏమంటారంటే, ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు జీవించి ఉన్నా శవాల్లాగే పరిగణించబడవి అంటున్నారు. ఎవరెవరు? ఎవరైతే ఒక స్త్రీ యొక్క మాయలో పడిపోయినటువంటి వాళ్ళు, ఎవరైతే ఎల్లప్పుడూ అప్పులో ఉంటాడో వాడు, ఎవరైతే తీవ్రమైనటువంటి పేదరికంలో ఉంటాడో అంటే ఒక యాచకుడు, ఎవరికైతే మంచి లక్షణాలు ఉండవో వాడు, ఎవరైతే తన శత్రువులపై ఆధారపడి జీవిస్తాడో వాడు, వీళ్ళందరూ కూడా జీవించి ఉన్నప్పటికీ మరణించినటువంటి వాడు. ఎవరెవరట ఏం చెప్తున్నారు? ఒక స్త్రీ యొక్క ప్రభావంలో చిక్కుబడిపోయినటువంటి వాడు, అంటే స్త్రీ యొక్క మాయలో పదం చెందినటువంటి వాడు, ఎల్లప్పుడూ అప్పులో ఉండేవాడు, ఎల్లప్పుడూ తీవ్రమైనటువంటి పేదరికంలో ఉండేటువంటి వాడు, అంటే అడుక్కునేవాడు, ఎవరికైతే మంచి లక్షణాలు ఉండవో వాడు, ఎవరైతే శత్రువులపై ఆధారపడి ఉంటాడో వాడు, వీళ్ళందరూ బతుకున్నా శవాల్లాంటి వాళ్ళే అన్నారు. ఈ ప్రపంచం అనేది చాలా క్రూరమైనటువంటి ప్రదేశం. మరి ఆధునిక యుగ ఎవరైతే సమసమాజ స్థాపకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలని, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా ఏమంటారంటే ఈ ప్రపంచం చాలా మంచిది, లేకపోతే ఇక్కడ అంతా కూడా పరిపూర్ణంగా ఉంది అని బోటకమైనటువంటి సూక్తులు చెబుతూ ఉంటారు గుడ్డిగా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆధునిక యుగ సమసమాజ స్థాపకులు అనమాట, అంటే శాంతిని ఆశించేటువంటి వాళ్ళు, ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుని మర్చిపోయి శాంతిని ఆశించేటువంటి వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళు ఇలాంటి మాటలు మాకు పలుకుతూ ఉంటారు, ఇట్స్ ఆల్ గుడ్, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పెర్ఫెక్ట్, అంత పరిపూర్ణంగా ఉంది అని అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే భగవంతుని యొక్క దివ్యనామం ఒక్కటే మనల్ని మాయ నుంచి ఉద్ధరించగలరు. మరి మనకి ఇంక వేరే తరుణోపాయం ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం ఒకవేళ ఈ జన్మ మృత్యు సాగరం నుండి మన యొక్క నిత్యమైనటువంటి ఆత్మలు కాపాడబడాలి అని అనుకున్నట్లయితే, భగవంతుని యొక్క దివ్యనామం ఒక్కటే మనల్ని మాయ నుంచి ఉద్ధరించగలదు, వేరే దీతో ఉద్ధరించలేదు అని చెప్పారు. ఇది రెండవ అధ్యాయం మొదటి శ్లోకం రెండవ శ్లోకం చూద్దాం.

భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్ద్వరాంగన భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్ద్వరాంగన విభవోదాన శక్తిశ్చ నాల్పస్య తపసః ఫలం విభవోదాన శక్తిశ్చ నాల్పస్య తపసః ఫలం. ఆహారం సిద్ధంగా ఉన్నప్పుడు జీర్ణశక్తి కలిగి ఉన్నవాడు, ఆహారం సిద్ధంగా ఉన్నప్పుడు జీర్ణం చేసుకోగల శక్తి కలిగి ఉన్నవాడు, ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి భార్య సమక్షంలో సమర్థవంతంగా వ్యవహరించగలిగినటువంటి వాడు, అంటే దానికి ఏమన్నారంటే రతిశక్తి కలిగినటువంటి వాడు. ఆహారం సిద్ధంగా ఉన్నప్పుడు జీర్ణం చేసుకోగల శక్తి ఉన్నవాడు, ధర్మబద్ధంగా వివాహం చేసుకునేటువంటి భార్య ఉన్నప్పుడు రతిశక్తి కలిగినటువంటి వాడు, అలాగే సంపన్నవంతుడుగా ఉన్నప్పుడు దానశక్తి కలిగి ఉన్నటువంటి వాడు. మూడు చెప్పారు. ఈ మూడు కూడా ఇవి తక్కువ తపస్సులు చేసిన వాడికి లభించమని చెప్పంటున్నారు. అంటే ఈ మూడు సామర్థ్యాలు ఒకటి ఉన్నాయంటే, అంటే వీటిలో ఏవైతే చెప్పకుండా ఆ సామర్థ్యాలు ఒకటి ఉన్నాయంటే వాడేం తక్కువ వాడు కాదని చెప్పంటున్నారు. తక్కువ వాడు కాదంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాడు ఎంతో తపస్సు చేసుంటేనే వాడికి ఈ సామర్థ్యం లభించింది అని చెప్పుకున్నారు. ఎందుకంటే తక్కువ తపస్సు కలిగిన వాడు ఎవడు కూడా జీర్ణశక్తి ఉండదు, ప్రతిశక్తి ఉండదు, దానశక్తి ఉండదు అని చెప్పుకుంటున్నారు భాష్య. ఇక్కడ చాణక్యుడు జీవితం యొక్క ఫలాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్వజన్మలో మనం చేసినటువంటి తపస్సు యొక్క ఫలితాలుగా చెప్తున్నాడు. అక్కడ ప్రతి జీవి కూడా తన పూర్వజన్మలో తాను చేసుకున్నటువంటి ఏవైతే పనులు ఉంటాయో వాటి యొక్క నిత్రాణం అనేటువంటి బీజాలను ఈ జన్మలోకి తీసుకొచ్చుకుంటాడు. అవి ఏమవుతాయంటే ఖచ్చితంగా మంచికో చెడుకో మొలకెత్తే తీరుతాయి. ఏవైతే మనం పూర్వజన్మ నుంచి మోసుకొచ్చినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయి ఖచ్చితంగా మొలకెత్తుతాయి. ఎవరైతే దుఃఖంలో ఉంటారో ఈ జన్మలో వాళ్ళు పూర్వ అస్తిత్వంలో చేసినటువంటి తప్పుల యొక్క ఫలితాలను ఆస్వాదిస్తున్నారు. మరి ఎవరైతే ఈ శ్లోకంలో చెప్పినటువంటి వాటిని అనుభవిస్తూ ఉన్నారో వారు పూర్వపుణ్య ఫలాన్ని భోగిస్తూ ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీత 2:22 ఈ పునర్జన్మ శాస్త్రాన్ని గురించి సారాంశంగా చెప్తున్నాడు. ఏమంటాడంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి తిరిగిపోయేటువంటి పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలు ధరిస్తాడో అదేవిధంగా ఆత్మ కొత్తవైనటువంటి భౌతిక శరీరాలను స్వీకరిస్తుంది, ముసలి వాటిని ఉపయోగపడిన వాటిని విడిచిపెట్టి అని చెప్పన్నారు. కాబట్టి మరి ఇక్కడ మనం ధరించేటువంటి వస్త్రం ఏదైతే ఉందో, అంటే మనం ధరించేటువంటి వస్త్రం యొక్క నాణ్యత ఏదైతే ఉందో దేనిపై ఆధారపడి ఉంటుందట అంటే మన పూర్వజన్మ ఫలాలు అనేటువంటి బీరువాపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ ఎలా చెప్పారు అర్థమైంది కదా. ఇంకా వార్డ్రోబ్ అంటే క్లోజెట్ అంట, అంటే మన బట్టలన్నీ చక్కగా విస్త్రీ చేసే దగ్గర పెట్టుకుంటాం కదా, దాన్ని దేంతో పోల్చారంటే మన పూర్వకర్మ నిధిగా పోల్చారని అర్థమైంది కదా. అందులో మన వస్త్రాలు ఉన్నాయి, అంటే మనం వేసుకోబోయేటువంటి శరీరాలు అందులో దాయిబడి ఉన్నాయన్నమాట. అప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే మరి ఒక వ్యక్తిగత జీవాత్మ ఏ విధమైనటువంటి వస్త్రాలు ధరిస్తాడు, వాటి యొక్క నాణ్యత, అతడికి వాటిని ధరించగలిగేటువంటి సమర్థత అనేవి దేనిపై ఆధారపడి ఉంటాయంటే తన యొక్క పూర్వకర్మలు అనేటువంటి బిరువాలో ఉంటాయి అని చెప్పుకున్నారు. దానిపై ఆధారపడి ఉంటాయని చెప్పి అలంకారికంగా చెప్తున్నారు. ఇక తపస్ఫలం అనే దాని గురించి వస్తే ప్రతి జీవి కూడా అంటే ఈ జన్మలోకి మనం తీసుకొచ్చేటువంటి తపస్ఫలం ఏదైతే ఉందో దాని గురించి భర్తృహరి చెబుతున్నాడు. ఈ విధంగా అంటే తపస్ఫలం, తపస్ఫలం అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో దాని ఫలం, దాని గురించి భర్తృహరి చెబుతున్నారు. ఏమంటున్నారు, నీ నుదుటిపై రాయబడినటువంటి కొద్దో గొప్ప సంపద ఏదైతే ఉందో అది నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు. అందుచేత అనవసరంగా

ధనవంతులకు సేవకుడయ్యేటువంటి వైఖరిని వదిలిపెట్టు అని చెప్పుకుంటారు. అంటే ధనవంతులకి సేవ చేస్తేనే, ధనవంతుల యొక్క కాళ్ళు నాకితేనే నాకు జీవితం గడుస్తుంది, నాకు ధనం వస్తుంది అని అనుకుంటావేమో వాళ్ళు అనుకోవద్దు. నేను నుదుటిపోయి అసలు కొద్దో గొప్ప ధనం అనేది రాసిపెట్టుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి వెళ్ళి వాళ్ళని వీళ్ళని సేవించొద్దు అని చెప్పుకుంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, ఒక చెంబుని సముద్రంలో ముంచినా బావిలో ముంచినా ఎంత నీరు పట్టాలో అంతే నీరు కొడుతుంది అంటున్నాడు. చెంబుని సముద్రంలో ముంచినా బావిలో ముంచినా ఎంత నీరు పట్టాలో అంతే నీరు పడుతుంది. కానీ సముద్రం కదా అని ఎక్కువ నీరు పట్టేసి, బావి కదా అని చెప్పి తక్కువ నీరు పడుతుందా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం ధనం సంపాదించాలని ఉవిళ్ళు ఊరుతూ మనం ఏవేవో రకరకాల పనులు చేసేసి ఎవడెవడారో వెళ్ళి వాడి కాళ్ళకి చాకరీ చేసినా అంతిమంగా నీకు వచ్చేది మాత్రం నీకు ఎంతైతే విధించబడిందో అంతే నీకు వస్తుంది, అంత నుంచి ఎక్కువ రాదు అని చెప్పారు. ఇది భర్తృహరి నీతి శతకం అనమాట. అయితే ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఒక చిక్కుందట చూడండి, ఏమిటంటే ఒక సాధువు దాన్ని వ్యతిరేక దృష్టి నుంచి చదువుతాడట ఈ శ్లోకాన్ని. అంటే ఒక భక్తుడికి తపస్సులు అనేవి దేనికోసం ఉన్నాయంటే భగవంతుడి సంతృప్తి కోసం తపస్సు చేస్తాడు. మరి అతడు ఏమనుకుంటాడంటే, తపస్సు అనేది ఖచ్చితంగా మనం తాత్కాలికమైనటువంటి మోహపూరితమైనటువంటి సుఖాల కోసం చేయకూడదు అనుకుంటాడు. తాత్కాలికమైనటువంటి మోహపూరితమైనటువంటి సుఖాలను సంపాదించడం కోసం తపస్సు చేయకూడదు, తపస్సు అనేది దేనికోసం చేయాలి, భగవంతుని యొక్క సంతృప్తి కోసం మాత్రమే చేయాలి అనేది భక్తుని యొక్క అవగాహన. మరి ఈ కామము అలాగే లోభం ఏవైతే ఉన్నాయో, కామము మరియు లోభం ఏదైతే ఉన్నాయో, అంటే గ్లట్టని అంటే ఓ తినేయడం అన్నమాట, ఏమంటారు వాటిని లొట్టలు వేసుకుంటూ తినడం అని చెప్పుకుంటారు. కాబట్టి కామము ఈ లొట్టలు వేసుకుంటూ తినడం ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ప్రపంచంలో శరీర చైతన్యంలో ఉన్నటువంటి వారి యొక్క శక్తివంతమైనటువంటి బలమైనటువంటి కోరికలు అవే ప్రతి వ్యక్తిని కూడా ఈ భౌతిక ప్రపంచంలో. కానీ ఈ రెండింటిని కామము అలాగే బాగా తినగలిగే సామర్థ్యం ఏవైతే లౌకికులు కోరుకుంటారో రకరకాల తపస్సులు చేసి వాటిని భక్తుడు చేదరించుకుంటాడు. ఎందుకంటే అతడు పునర్జన్మ నుంచి ముక్తిని కోరుకుంటాడు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచపు ఒక విగుణం అలాంటిది అనమాట. ఏమిటంటే రజోగుణం తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ విపరీతమైనటువంటి కామం భోగించే శక్తి, అంటే కామాన్ని భోగించే శక్తి అలాగే బాగా తినగలిగేటువంటి సామర్థ్యం కోసం వాళ్ళు ఏం చేస్తారట, తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ రెండింటి కోసం వాళ్ళు తపస్సులు చేస్తున్నారో ఆ రెండు వారిని శాశ్వతమైనటువంటి దుఃఖంలో ముంచేస్తాయనే విషయం వాళ్ళకి తెలియదు. శాశ్వతమైనటువంటి దుఃఖానికి కట్టిపడేస్తాయి అవి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు అని చెప్పుకుంటారు. అందుచేత మరి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి తపస్సు అనేది దేనికోసం చేయాలంటేనంట, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని సంతృప్తి కోసమే మనం చేయాలి. కాబట్టి ఈ నాలుగవ పంక్తిలో చెప్పబడినటువంటి తపస్య అనే దానికి నిజమైన అర్థం అది అని చెప్పుకుంటారు.

0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
1: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
0: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
1: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరుపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.
2: ఆయన దృష్టిలోకి మీరు వెళ్ళకూడదు, మీరు దాటిపోవలసి ఉంటుంది. ఇంకా ఎందుకు, అది మీకు క్షేమం. మీరు ఏమాత్రం మొహమాట పడి ఉన్నా సరే ప్రమాదం వచ్చేస్తుంది. మారీచి రావణోపాఖ్యానం మీరు చూస్తున్నారుగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని. కాబట్టి ఇప్పుడు మారీచుడు సతురూపం సమాస్థాయ మహాదద్భుత దర్శనం మణిప్రవర శృంగాగ్రహ సీతాసిత ముఖాకృతి రక్త పద్మోత్పల ముఖ ఇంద్ర నీలోత్పల శ్రవాహ.

కించిదభ్యున్నత గ్రీవ ఇంద్రనీల దళాధర కుందిందు వజ్ర సంకాశం ఉదరంచాస్య భాస్వరం మధూక నిభ పార్శ్వశ్చ పద్మకింజల్క సన్నిభః వైఢూర్య సంకాశఖురః తను జంఘః సుసంహతః ఇంద్రాయుధ సపర్ణేన పుచ్చేనోర్ధం విరాజత మనోహరః స్నిగ్ధవర్ణో రత్నైర్నానావిధైర్వృతః క్షణేన రాక్షసో జాతో మృగః పరమశోభనః వనం ప్రజ్వలయం రమ్యం రామాశ్రమ పదం చతత్. వెంటనే ఆ మారీచుడు బంగారు మృగం కింద మారిపోయాడు. ఆ బంగారు మృగం కింద మారినప్పుడు ఆయన పొందినటువంటి అందానికి ఆ అడవి అంతా శోభిల్లింది. దాని కొమ్ములు ఇంద్రనీలములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. ముఖం తెలుపు నలుపు వన్నెలతో కలిసి ప్రకాశిస్తోందిట. ఒకటి పై పెదవి ఎర్రమందారంలా ఉందిట, మరి ఒకటి నల్లకలువ ఎలా ఉంటుందో అలా ఉందిట. చెవులు ఇంద్రనీలమణుల్లాగా అటు ఇటు కదులుతూ అంత ప్రకాశవంతంగా ఉన్నాయిట. మెడ కొంచెం ఇలా పైకెత్తి చూస్తోందిట. ఈ పై దవడలు ఆడిస్తూ చూస్తూ ఉంటాయి జింకలు, కాబట్టి దవడలు ఆడిస్తూ చూస్తోందిట. అధరము ఇంద్రనీలం ఎలా ఉంటుందో అలా ముదురు రంగుతో విలసిల్లుతోందిట. ఆ లేడీ యొక్క కడుపు మల్లె పువ్వు చంద్రబింబం ఎలా ఉంటాయో అంత తెల్లగా, వజ్రం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతోందిట. దాని పక్క భాగాలు నెమలి వెన్నెతోటి పద్మకేసరముల యొక్క రంగుతోటి ప్రకాశిస్తున్నాయిట. గిట్టలు వైఢూర్యమణులు ఎలా ఉంటాయో అలా ప్రకాశిస్తున్నాయి. ఆ పక్కన ఉండేటటువంటి సంధిబంధములు పిక్కలు మంచి దృఢంగా ఉన్నాయి. తోక చిన్న తోకని పైకెత్తి ఇంద్రధనస్సుని నిలబెట్టినట్టు నిలబెట్టింది. పలు వన్నెలతో మెరిసిపోతోంది. రత్నాలను బోలినటువంటి చుక్కలతో ఒంటి మీద నిగనిగలాడిపోతూ ఆ మారీచుడు ఇలా చూసినటువంటి వాళ్ళ యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి రీతిలో ఆ రాముని యొక్క పర్ణశాల ప్రాంతమునందు తిరుగుతున్నాడు. మరి రావణుడు రథం, ఆయన ఎక్కిన రథం మాయలతో కూడుకున్న రథం, కాబట్టి అది కనపడకుండా అదృశ్యం అవుతుంది. కానీ అక్కడే ఉంటాడు, ఉండి చూస్తుంటాడు. తను కనపడడు, రథం కనపడదు. మళ్ళీ ఆయన సంకల్పం చేస్తే రథం కనపడుతుంది. అంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పుడు సీతమ్మ యొక్క దృష్టిలో పడాలి ఈ మృగం. కాబట్టి ఆ మృగం దగ్గరకు వస్తోంది, ఆకులు తింటోంది, అటు పరిగెడుతోంది, ఇటు పరిగెడుతోంది, దూరంగా వెడుతోంది, దగ్గరికి వస్తోంది, చల్లగా చెట్ల నీడలో పడుకుంటోంది, అంతలో లేస్తోంది, ఆడుతోంది, దూకుతోంది. మిగిలినటువంటి మృగముల మధ్యలోకి కానీ ఈ మృగం విడితే రాక్షసుడు ఈ మృగ రూపంలో ఉన్నాడు అని వాసన బట్టి మిగిలిన మృగాలు కనిపెట్టేట. కనిపెట్టి ఈ మృగం కనపడగానే దీని వాసన చూసి మిగిలిన మృగాలన్నీ కూడా అరణ్యంలోకి పారిపోతున్నాయి. ఇది మాత్రం అనుమానం రాకుండా ఉండడం కోసం మృగ రూపంలోనే పరిగెడుతున్నటువంటి ఆ మృగాలని తినేద్దామని కోరిక ఉన్నా తినకుండా నిగ్రహించుకుంటోంది. ఎందుకంటే ఒక జింక ఇంకొక జింకను తింటే బయటపడిపోదండి, అందుకని తినకుండా ఆ మృగములతో కలిసి పరిగెడుతున్నట్టు పరిగెడుతోంది. కానీ అసలు నిజానికి మృగాలన్నీ ఎందుకు పరిగెడుతున్నాయంటే దీన్ని చూసే పరిగెడుతున్నాయి. దీని వాసన చూస్తే అవి కనిపెట్టాయి, ఇది మామూలు మృగం కాదు, ఇది రాక్షసుడని. జంతువులకి ఈశ్వరుడు అటువంటి శక్తి ఇస్తాడు. ఒక్కొక్క జంతువుకి ఒక అపూర్వమైనటువంటి లక్షణం ఉంటుంది. పేపర్లలో కూడా వచ్చింది ఆ మధ్య, భూకంపం వచ్చే ముందు కొన్ని కొన్ని జంతువులు భూమిలోంచి బయటకు వచ్చేస్తాయని. వాటికి ఈశ్వరుడు అటువంటి శక్తిని ఇస్తాడులా ఉంది. కాబట్టి తెల్లవారుతుంటే కోడి కుక్కరో కోరిక వస్తుంది. దానికి ఎవరు చెప్పారు తెల్లవారింది కుయ్యమని? ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క ప్రాణికి ఈశ్వరుడు ఒక్కొక్క విభూతినిస్తాడు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పువ్వులు కోయడం కోసమని బయటికి వచ్చింది. బయటికొచ్చి ఆ మృగాన్ని చూసింది. ఆవిడ ఆశ్చర్యపోయింది, బా ఎంత అందమైన మృగం ఈ మృగం అనుకుంది. అని వెంటనే రామలక్ష్మణుల్ని పిలిచింది. అక్కడ ఉన్న వాళ్ళని వెంటనే బయటికి రమ్మని పిలిచింది. ఆర్యపుత్ర అని పిలిస్తే రామచంద్రమూర్తి వచ్చాడు, లక్ష్మణుడు వచ్చాడు. చూడండి చూడండి ఆ మృగం ఎంత అందంగా ఉందో, బంగారు చుక్కలతో మెరిసిపోతోంది అంది. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమైవైన మహం మన్యే మారీచం రాక్షసం మృగం చరంతో మృగయాం మృష్టాః పాపేనోపాధినావని అనేన నిహతారాజన్ రాజానక్కామరూపిణ మృగో ఏవం విధో రత్నవిచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనా.

నాథ మాయైషాహిన సంశయ. లక్ష్మణుడు అన్నాడు, శంకమానస్తు తంద్రుక్ష్వా దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. అనుమానాస్పదంగా మృగం వంక చూసి లక్ష్మణుడు రాముడితో అన్నాడు, అన్నయ్య ఇది మృగం కాదు. ఎందుకో తెలుసా? అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఇటువంటి బంగారు చుక్కలు కలిగినటువంటి మృగం ఉంది భూమండలం మీద అని ఉన్నదా? ఎక్కడా లేదు. ఈ మృగం మారీచుడు. మారీచుడు ఇటువంటి వేషాల్లో తిరుగుతూ వేటకొచ్చినటువంటి రాజుల్ని భక్షించి ఎందరో రాజుల్ని తిన్నాడు. ఆ మారీచుడే మనకేదో ప్రమాదాన్ని తలపెట్టడం కోసమని ఇటువంటి మృగ రూపంలో ఇక్కడ తిరుగుతున్నాడు. కాబట్టి అన్నయ్య నువ్వు నమ్మద్దు అన్నాడు. అంటే సీతమ్మంది, ఇది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి సమాప్త వనవాసానాం రాజ్యస్థానాం చన పునః అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. అసలు లక్ష్మణుడు చెప్తున్నటువంటి మాటల్ని పట్టించుకోని దానిలా ఆవిడంది, ఏమండి ఏమండి నేను చెప్పింది వినండి అని రాముడితో, ఇది గ్రహణమభ్యేతి మీరు కానీ ఈ మృగాన్ని పట్టుకుంటే అది బ్రతికున్న మృగాన్ని తీసుకొచ్చారా? సమాప్త వనవాసానం రాజ్యస్థానం చన పునః, మనకి వనవాసం అయిపోతోందిగా, మనం మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతాంగా. చక్కగా ఈ మృగాన్ని పట్టుకెళ్ళి మన ఉద్యానవనంలో విడిచిపెడితే ఈ మృగం తిరుగుతుంటే అందరూ చూసి ఎంత సంతోషిస్తారో, ఎంత బాగుందో మృగం అంటారు. ఒకవేళ ఈ మృగం ప్రాణాలతో దొరకలేదనుకోండి, మీరు ఈ మృగం యొక్క చర్మాన్ని తీసుకొస్తే నేను మీతో కలిసి ఇక్కడ పచ్చిక బయళ్లలో ఈ మృగ చర్మం మీద కూర్చొని వినోదిస్తాను. కాబట్టి జీవన్న యదితే భేతి గ్రహణం మృగసత్తమ అజినం నరసార్థూల రుచిరం మే భవిష్యతి. ప్రాణాలతో జింక దొరకకపోతే ఇబ్బంది లేదు, దాన్ని చంపేసి ఆ చర్మాన్ని తీసుకురండి. కానీ ఒక ఆడది ఇంతలా నిగ్రహించి తీసుకురండి తీసుకురండి తీసుకురండి అని చెప్పి ఒక జింక మీదుగా పంపిస్తోంది అని అనుకుంటున్నారా ఆర్యపుత్ర? కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషా త్వస్య సత్వస్య విస్మయో జనితో మమ. ఆడది భర్తని నిగ్రహించి అందులో ప్రమాదం ఉందేమో అని భర్త తత్తరపడుతున్నా కూడా అదే కావాలి అదే కావాలని రౌద్ర ప్రవృత్తితో హఠం చేసి తెమ్మని అడగకూడదు. కానీ నాకు కుతూహలం కలిగింది అన్నాడు. కుతూహలము అంటే ఎలాగైనా ఇంత అందంగా ఉంది కాబట్టి దీన్ని నాదాన్ని చేసుకోవాలన్న తాపత్రయం ఏర్పడింది. కాబట్టి రామా మీరు నాకు దాన్ని తెచ్చిపెట్టవలసింది. రాముడు అన్నాడు వెంటనే, చాలా చమత్కారమైన విషయం అండి శ్రీరామాయణం. రాముడు అన్నాడు, ఇది వాయం తథాయన్మాం భవేద్వదశి లక్ష్మణ మాయేషా రాక్షసస్యేతి కర్తవ్యోస్య వధోమయ. ఆయన వెడదామని నిశ్చయించుకుని లక్ష్మణుడికి చెప్తున్నాడు. సీతమ్మకి చెప్పట్లేదు, నేను వెళ్ళొచ్చేస్తానులేదు, నేను తప్పకుండా మృగాన్ని పట్టుకొచ్చేస్తాను, నీకేం భయం లేదని చెప్పేసి ఆయన వెళ్ళటం లేదు. ఆయన లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. అంటే లక్ష్మణుడు అన్న మాటలలో ఉన్న సత్యాన్ని రాముడు గుర్తించలేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఆయన బాగా ఆలోచించాడు. ఆయన అన్నాడు, ఒకవేళ లక్ష్మణ నువ్వు చెప్పినట్టుగా ఇది మృగం కాకపోతే రాక్షసుడయ్యుంటే అప్పుడైనా చంపేయాలిగా. రాక్షసుడు ఇలా తిరుగుతుంటే ఊరుకోకూడదుగా, చంపాలిగా. కాబట్టి వెడతాను. ఏతే నహి నృశంసేన మారీచే నాకృతాత్మన వనే విచరతా పూర్వం హింసితా మునిపుంగవాహ. మారీచుడు ఇత పూర్వం తమ ధర్మాన్ని తాము అనుష్ఠిస్తున్నటువంటి మునిపుంగవుల్ని బాధపెట్టాడు, వేటకొచ్చినటువంటి రాజుల్ని కూడా కబళించి తిన్నాడు. కాబట్టి ఒకవేళ మారీచుడైతే ఆ మారీచుడైనా నేను సంహరించవలసిందే. కాబట్టి ఇప్పుడు నేను సంపడం కోసం బయలుదేరుతున్నాను. ఆ మారీచుడికి రెండు మాటలు రాముడు ప్రాణభిక్ష పెట్టాడు. రెండు మాటలు ప్రాణభిక్ష పెట్టబడినటువంటి మారీచుడు మూడో మాట రాముడికి ఎదట పడుతున్నాడు. మూడో మాట ఎదట పడ్డాక మరణించాడు. రెండు మాటలు ప్రాణభిక్ష రాముడి దగ్గర పుచ్చుకున్నటువంటి మారీచుడే మూడో మాట చచ్చిపోతూ రాముడికి జీవితంలో ఎన్నడూ కలగనంత దుఃఖానికి కారణమయ్యాడు.
రాముడు దుఃఖపడ్డాడు అనే చెప్పవలసి ఉంటుంది ఒక నరుడిగా. అలా చెప్పకపోతే

తత్వానికి అర్థం లేదు. కాబట్టి లక్ష్మణుడితో అన్నాడు, ఇహత్వం భవ సన్నద్ధో యంత్రితో రక్షమైథిలీం అస్యామాయత్తమస్మాకం యత్కృత్యం రఘునందన. నేనిప్పుడు ఆ మృగాన్ని వేటాడడానికి వెళ్తున్నాను లక్ష్మణ, నువ్వు మాత్రం తస్మాత్ జాగ్రత్త. ధనస్సు పట్టుకుని సీతమ్మని చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ ఉండు. సీతమ్మని ఒంటరిగా విడిచిపెట్టి మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు. ఇక్కడే ఉండి సీతమ్మని కాపాడు. అహమేనం వధిష్యామి గ్రహిష్యామపి వా మృగం యావత్ గచ్చామి సౌమిత్రే మృగమానయితుం ధృతం. నేను ఈ మృగాన్ని తీసుకురావడానికి వెడుతున్నాను. దీన్ని సజీవంగానైనా తీసుకొస్తాను, చంపినా తీసుకొస్తాను. నేను సజీవంగా తీసుకొచ్చినా చంపి తీసుకొచ్చినా నేను తీసుకుని వచ్చే లోపల మాత్రం నువ్వు ఇది విడిచిపెట్టి వెళ్ళకూడదు, సీతమ్మ దగ్గరే ఉండాలి. ఇప్పటి వరకు లక్ష్మణుడు రాముని మాటని తిరస్కరించినటువంటి సందర్భమే లేదు. ఇప్పుడు రాముడు వెడుతున్నా అక్కడ ఒక పెద్ద రక్షణ పెట్టే వెళ్ళాడు. సీతమ్మ దగ్గర లక్ష్మణుణ్ణి కాపుదల పెట్టి వెళ్ళాడు. ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతాచ లక్ష్మణ భవప్రమత్త పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వతయేవ శంకిత. ఆయన చాలా పెద్ద మాట చెప్పి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ప్రతిక్షణం సర్వతయేవ శంకిత, ప్రతి క్షణం అనుమానమును పొందుతూనే ఉండు సీతమ్మని రక్షించేటప్పుడు అని చెప్పాడు. అంటే నీ కంటికి కనపడినది నీ కంటికి కనపడిన యథార్థ స్వరూపమని నమ్మవద్దు. అంటే బయలుదేరుతున్న రాముడి మనసులో ఏదో అనుమానం ఉన్నది అన్న విషయాన్ని ధృవీకరిస్తోంది. సీతమ్మ అంత గట్టి పట్టుపట్టి అడగడం వల్ల అగస్త్యుడు అన్నాడుగా, ఆవిడ ఏదడిగితే అది చెయ్యి అన్నాడు కదా, ఆ సమయం వచ్చేసింది. కాబట్టి అంత గట్టి పట్టి పట్టి అన్నాడు అడగని సీతమ్మ అడిగితే కాదనలేక బయలుదేరుతున్నాడు తప్ప మనసులో ఏదో అనుమానం రాముడికి ఉంది. అందుకే ప్రతి క్షణం శంకతోటే ఉండు, నీవు జటాయువుతో కలిసి రక్షణ చేస్తుండు అని చెప్పాడు. ఇందులో తనంత తాను చెప్పంది జటాయువుకి. జటాయువుకి ఈ సందర్భంలో ఏం చెప్పలేదు ఆయన, నువ్వు చూస్తూ ఉండు జాగ్రత్త, నేను మారీచుడు కోసం వెళుతున్నాను లేకపోతే మృగం కోసం వెళుతున్నానని చెప్పలేదు. చెప్పింది లక్ష్మణుడికి చెప్పాడు, జటాయువుతో కలిసి జాగ్రత్తగా ఉండు అని. బలవంతుడైన జటాయువుతో కలిసి, ఎందుకంటే ప్రదక్షిణేనాతి బలీన పక్షిణ చెప్పి రాముడు అరణ్యంలోకి బయలుదేరాడు. ఆయన ఆ విష్ణు ధనస్సు మూడు చోట్ల వంగి ఉన్నటువంటి ఆ విష్ణు ధనస్సుని, బ్రహ్మగారిచ్చినటువంటి బాణాన్ని, అక్షయబాణ తూణీరాల్ని ఇన్నిటిని కట్టుకుని బయలుదేరాడు. ఆయన ఏం తక్కువ అంచనా వేసి బయలుదేరాడు అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏవో జింక దాన్ని కొట్టడానికి పెద్ద అల్లరి ఏమిటని, ఏదో బోలుడు ధనస్సులు, ధనస్సులు అంటే ఎప్పుడు రాముడి దగ్గర ఒక ధనస్సే ఉంటుందని మీరు అనుకోకండి, చాలా ఉంటాయి. పీఠాల్లో సత్యదండాలు బోలుడు అని ఉంటుంటాయి పక్కన, అలాగా బోలుడు ధనస్సులు ఉంటాయి. ఏదో ఒక వెదురు ధనస్సులు అంటే ఏదో పట్టుకుని జింకనే కదా కొట్టడం అని వెళ్ళలేదు. అలా వెళ్ళాడు అంటే ఆయనకి కూడా ఒకవేళ మారీచుడేమో నిగ్రహించవలసి ఉంటుందన్న అనుమానం ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారో కంటికి కనపడకుండా, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలని పరాకుతోటే రాముడు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కూడా సీతమ్మకి రక్షణని కల్పించే వెళ్ళాడు, కానీ దేవతాకార్యం జరగాలి కాబట్టి వెంట తరుగుతున్నాడు. కనపడుతోంది, అదృశ్యమైపోతోంది, పొదల మాట కెడుతోంది, మళ్ళీ ఆశ కల్పిస్తోంది, మళ్ళీ కనపడుతోంది, ఆకాశంలోకి వెళ్ళిపోతోంది, అంతర్ధానం అవుతోంది, మళ్ళీ కనపడుతోంది. ఇలా రాముణ్ణి వెనక పరిగెత్తిస్తూ ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకెళ్ళిపోయింది. చాలా దూరం తీసుకెళ్ళిపోయిన తర్వాత రాముడికి కించిత్ ఖేదం కలిగింది. ఒక మృగం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, ఇప్పటికీ గురి కుదరట్లేదు, ఎందుకు పరిగెత్తుకొచ్చాడు అంటే ఆయన బాణం తీసి వింటినారికి ఎప్పుడు తగల్చి విడిచిపెడతాడో తెలియదు అని చెప్పింది శూర్పణఖ. అంత వేగంగా బాణాన్ని సంధించగలిగినటువంటి రాముడికి బాణాన్ని సంధించగలిగిన అవకాశాన్ని మారీచుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? రాముని యొక్క ప్రజ్ఞ రెండు మాటలు తెలుసుకుని ఉన్నాడు. దూరంగా తీసుకెళ్లాలంటే తను ఎన్ని మాయలు పన్నాలో అన్ని మాయలు పన్నుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి, మారీచుడు రామభక్తితో ఉన్నాడా రావణ భక్తితో ఉన్నాడా నాకు చెప్పండి. రామభక్తితో రావణ భక్తితో కూడా ఉన్నాడు.

0: ఛార్ ద్వార కారణం హలో
1: కొన్ని చిన్న చిన్న పురుగులు మొక్కలు నాచు నీళ్ళల్లో పెరుగుతాయి, కాబట్టి నేను ఎరువుని వాడతాను. చేపలకు అవి మేత, వాటిని తిని అవి బలంగా పెద్దగా ఎదుగుతాయి. ఎరువు వేయకపోతే ఈ చిన్న చిన్న పురుగులు ఎదగవు, అందుకే ఎరువుని వేస్తాను.
2: ప్లవకాలకు మేతగా కూడా ఎరువుని వాడవచ్చు. నిజ్ పారాకి చెందిన నిరంజన్ రాయ్ ఆవు పేడలో కొద్దిగా ఖనిజపు ఎరువుని కలిపి దాన్ని మట్టి కుండలో ఒక రాత్రంతా నానబెడతాడు. అప్పుడు ఆ పేడని నీళ్లు కలిపి పలచన చేసి రాణా చెరువులో కలుపుతాడు. రోజూ కొద్దిగా పేడని కలిపితే మంచి ఫలితం రావడాన్ని అతడు గమనించాడు. చెరువులో పేడ ఎక్కువగా కలవకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే నీళ్ల రంగు ముదురు ఆకుపచ్చగా మారుతుంది. నీళ్ల రంగు ముదురు ఆకుపచ్చగా మారితే ఎండని అడ్డుకుని చేపలకు ప్రాణవాయువు అందడం తగ్గుతుంది. అప్పుడు చెరువులోకి అదనంగా నీళ్లు చేర్చి చేపలకు ప్రాణవాయువుని అందించవచ్చు. సహజమైన మేత ప్లవకాలే కాక చేపలకు అదనపు మేతని కూడా మేపవచ్చు. తగినన్ని ప్లవకాలు లేకున్నా మీకు చేపలు ఎక్కువగా కావాలన్నా అలాంటి మేత వేయడం ముఖ్యం. తాలూక్ షాబాజ్ గ్రామపు సోహెల్ రాణా తన చేపలను ఎలా మేపుతున్నాడో చూద్దాం.
1: చేపలు త్వరగా ఎదగాలని పోషకాలున్న మేతను పెడతాను. దాన్ని తిని చేపలు చాలా తొందరగా ఎదుగుతాయి. సాధారణంగా దంచిన మొక్కజొన్నల్ని సోయాబీన్స్ నూనె పిప్పిని వేస్తాను.
2: దినుసులను కలిపి కొద్దిగా తడిపి ఉండలుగా చేస్తాడు. చేపల ఎదుగుదలని త్వరితం చేయడానికి ప్రతిరోజు ఈ ఉండలని చెరువులో కర్రలు పాతిన నిర్ణీతమైన చోట్ల వేస్తాడు. మేత ఎక్కడ దొరుకుతుందో చేపలు నేర్చుకుంటాయి కాబట్టి అది వృధా కాదు. ఉండలని ఎండబెడితే అవి మామూలు కన్నా ఆలస్యంగా విచ్ఛిన్నమై వృధా మరింతగా తగ్గుతుంది. కాబట్టి మన చెరువుల్లో చేపలకు చక్కటి మేతని ఎలా పెట్టాలో మరోసారి చూద్దాం. ప్లవకాలు చేపలకు మేత. ఇవి నీళ్లల్లో ఉండే చిన్న చిన్న మొక్కలు, కీటకాలు. ఈ చిన్న మొక్కలు ప్రాణవాయువు ఉత్పత్తి చేయడానికి ఎండ కావాలి. గట్ల నుంచి మట్టి చెరువులోకి చేరకుండా ఆపడానికి వాటి మీద చెట్లు పెంచాలి. నీళ్లు మడ్డి బారితే అందులో సున్నం కలపాలి. చేపలు నీళ్లపైకి వచ్చి ఆయాసపడుతుంటే ప్రాణవాయువుని కలపాలి. పేడ, ఖనిజపు ఎరువులు ప్లవకాలు బాగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఎక్కువ చేపలని పెంచాలంటే అదనపు మేతను వేయాలి. మీ నీళ్ల నాణ్యతని సరిగ్గా నిర్వహిస్తూ చేపలకు మేత పెట్టి చేపల పెంపకంలో లాభాలని పెంచుకోవచ్చు.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
1: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
0: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
1: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: హలో లిజనర్స్, ఒక చిన్న మాట, మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి, తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్

0: OBG, Gynec and Laparoscopic Surgeon.
1: Dr. PDM Swaroop, MD General Medicine.
0: Dr. Lakshmi Chandana, Urologist, Urogynecologist. Dr. G. Fanindra Girinath, MD Pediatrics.
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team.
2: Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ ను ధరించండి, అది మీకు

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత

0: శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
2: తల్లిదండ్రులుగా మీరు హెల్మెట్ ధరిస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా భయపెడుతున్నారా? గుర్తుంచుకోండి, పోలీసులు వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్టు చేయరు. భయపడకండి, పోలీసులను ఆశ్రయించండి. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిజ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
2: కానీ మనం మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
1: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
2: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
1: మట్టి కుండ మన వేసవి తోడు.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: హలో లిజనర్స్, ఒక చిన్న మాట, మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: చిన్నారులు, పెద్దవారు, ఇంటికి వెలుగులు.
1: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
2: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
1: గ్లూకోజ్, పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
2: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజ్నాస్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మరి ఈ రోజు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి. మరి లేట్ చేయకుండా ఆ విషయాల గురించి అయితే తెలుసుకుందాం. కృత్రిమ మోకాల మార్పిడి సర్జరీలు ఆర్థరైటిస్ రోగులకు వరంగా మారాయి. అయితే పూర్తిగా మడవలేకపోవడం, వంచలేకపోవడం, ఇన్ఫెక్షన్లు, ఎక్కువ రికవరీ టైం, ఇలా మోకాల్ ఇంప్లాంట్స్తో కొన్ని ఇబ్బందులు కూడా భరించక తప్పట్లేదు. అందుకే ఇలాంటి సమస్యలు ఏవి లేకుండా సహజత్వాన్ని తలపించే కీళ్ళ తయారీ దిశగా పరిశోధనలు జరిగాయి. ఫలితంగా నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ తాజాగా అందుబాటులోకి వచ్చాయి. వీటి సృష్టికర్త అమెరికన్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ రియో ఈ మోడర్న్ ఇంప్లాంట్స్ అనుకూలతల గురించి నవ్యాకు వివరించారు. నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్కు ఇప్పటివరకు వాడిన ఇంప్లాంట్స్కు తేడా ఏమిటంటే, మోకాల మార్పిడి కోసం వాడే ఇంప్లాంట్స్ తయారీలో 1990 నుంచి కొత్త డిజైన్ల గురించి పరిశోధన జరగలేదు. ఇప్పటి వరకు స్టీల్, జిర్కోనియం, ప్లాస్టిక్తో తయారైన ఇంప్లాంట్స్ మాత్రమే వాడుతూ వస్తున్నాం. వీటి వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ ఆక్సియం అనే మెటల్తో తయారైనవి. ఇంప్లాంట్స్లో సెంటర్ పీస్ కోసం పాలిఎథిలిన్, బేస్ కోసం టైటానియం ఉపయోగించాం. పైగా ఈ రెండు బాగా పాలిష్ చేసి ఉంటాయి కాబట్టి రాపిడి తక్కువ, అలాగే సౌకర్యం ఎక్కువ. స్టీల్ ఇంప్లాంట్స్ బిగించినప్పుడు ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు రోగులు ఫీల్ అవుతుంటారు. ఈ ఇంప్లాంట్స్తో అలాంటి ఫీలింగ్ కలగదు. ఇవి శరీరంలో భాగంగా కలిసిపోతాయి. ఈ ఇంప్లాంట్స్ అడ్వాంటేజ్ తెలుసుకున్నట్లయితే, ఇప్పటి వరకు వాడుతున్న ఇంప్లాంట్స్ కంటే నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ ఎంతో మెరుగైనవి, అలాగే మన్నికవైనవి. పాతవి 15 నుంచి 20 ఏళ్ల కాలం మన్నితే కొత్త రకం ఇంప్లాంట్స్ ఏకంగా 30 ఏళ్ల పాటు మన్నుతున్నాయి. పెరిగే శరీర బరువుకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతాయి. సాధారణంగా మోకాలు మార్పిడి సర్జరీ చేసి కృత్రిమ ఇంప్లాంట్స్ మార్చేటప్పుడు లింగ్మెంట్స్ డిశ్చార్జ్ అవడం, సర్జరీకి పెద్ద కోతలు పెట్టడం, సర్జరీకి ఎక్కువ సమయం పట్టడం, రికవరీ టైం ఎక్కువగా ఉండడం లాంటి ప్రతికూలతలు ఉండేవి. అలాగే ఈ ఇంప్లాంట్స్తో రోగి పూర్తిగా సంతృప్తి చెంది దాఖలాలు కూడా తక్కువే. కదలికలు మందగించడం, కూర్చుని లేవలేకపోవడం లాంటి ఇబ్బందులు కూడా ఉండేవి. నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్తో ఇలాంటి ఇబ్బందులేవి ఉండవు. రోగి అన్ని పనులని సులువుగా చేసుకోవచ్చు. పైగా 80 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా ఈ ఇంప్లాంట్స్ ఎంతో అనుకూలమైనవి. సర్జరీ చేసే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుందంటే, అవును, నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ కోసం మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ విధానాన్ని అనుసరిస్తాం. అంటే మోకాళ్ళ దగ్గర చిన్న కోతలు పెట్టి వాటి ద్వారానే సర్జరీ పూర్తి చేస్తాం. సర్జరీ చేసేటప్పుడు లింగ్మెంట్స్, ఇతరత్ర ఎముకల భాగాలు దెబ్బతినకుండా చూసుకుంటాం. ఆక్సియం ఇంప్లాంట్స్ వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు తక్కువ. సర్జరీ తర్వాత నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. 15 రోజుల్లో రికవరీ అయిపోవచ్చు. మరి సర్జరీకి అయ్యే ఖర్చు గురించి తెలుసుకున్నట్లయితే, ప్రస్తుతం 2.7 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కామన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఒక్కో మోకాలకి దాదాపు 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్.

0: ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
1: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
2: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
1: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: బి నేచురల్, స్టే కూల్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది, అప్రమత్తంగా ఉండండి.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. స్కూల్కి టైం అయిపోతుందని, గంట సేపు తింటున్నారని పిల్లల బ్రేక్ఫాస్ట్ ఎపిసోడ్ని తల్లిదండ్రులు హడావుడిగా ముగించేస్తుంటారు. 2 ఇడ్లీతోనో 2 బ్రెడ్ ముక్కలతోనో ఉపాహారం అయిందనిపిస్తారు. స్కూల్లో అయితే టీచర్లు భయంతో తింటాడని లంచ్ బాక్స్లో కాస్త ఎక్కువగా పెట్టి పంపిస్తుంటారు. అయితే ఉదయం మెరుగైన బ్రేక్ఫాస్ట్ చేస్తే మార్కులు కూడా మెరుగ్గా వస్తాయని ఓ స్టడీలో తేలింది. చిన్నారుల విద్యాభ్యాసంపై బ్రేక్ఫాస్ట్ ప్రభావం ఎంతుందో తేల్చడానికి యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ ఓ పరిశోధన నిర్వహించింది. ఇందులో 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసున్న 1000 మంది పిల్లల్ని పరిశీలించారు. వీరి బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నారు, క్లాస్ రూమ్లో ఎలా ఉంటున్నారు, పరీక్షల్లో ఎన్ని మార్కులు సాధిస్తున్నారు వంటి అంశాలపైన పరిశోధనలు చేశారు. పోషక విలువలు అధికంగా ఉన్న బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు క్లాస్లో ఏం ఫాస్ట్గా ఉంటున్నారని స్టడీలో తేలింది. అంతేకాదు, ఈ చిన్నారులు లంచ్ టైం వరకు ఏమాత్రం అలసట లేకుండా బుద్ధిగా పాఠాలు వింటున్నారట, పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధిస్తున్నారట. అదే సమయంలో మొక్కుబడిగా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తున్న పిల్లల్లో చదువు కాస్త వెడంకుబడుతున్నట్టు తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతి 5 చిన్నారుల్లో ఒకరు మిఠాయిలు, చాక్లెట్లు వంటి అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. పాలు, గుడ్లు, కాయగూరలతో బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు హుషారుగా ఉంటున్నారని చెబుతున్నారు. అందుకే పిల్లలకు మంచి ఉపాహారం అందించి మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించండి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు బైక్ నడిపేటప్పుడు అసౌకర్యం అనుకుని హెల్మెట్ ను నిర్లక్ష్యం చేయకండి. హాస్పిటల్లో కట్లు కట్టి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు తట్టుకోలేరని వివేక. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
5: నీరసమా? నిస్సత్తువ? వద్దొద్దు.
0: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
5: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
0: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
5: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
6: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. నిద్ర లేచిన వెంటనే ఉత్సాహంగా పనుల్లో పడతాం, కానీ కొన్ని గంటలకే నీరసం వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలారం మోగుతున్నా మరి కాసేపు పడుకోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. ఇలా లేచి మళ్ళీ పడుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు, లేవాలని అనిపించదు, చిరాకు మొదలై ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. అందుకే ఎన్ని గంటలు నిద్రపోవాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. ఆ ప్రకారం అలారం మోగగానే నిద్రలేవండి. చాలా మంది నిద్రలేవగానే వెంటనే మంచం దగ్గరు, కానీ ఆరోగ్యపరంగా ఇది మంచిది కాదని, దీనివల్ల కూడా ఒత్తిడి తప్పదని పరిశోధనలు చెబుతున్నాయి. అలా కాకుండా నిద్రలేచిన వెంటనే కాళ్ళు చేతులు సాగదీసి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తే శరీరం ఉత్సాహంగా మారుతుంది. ఫోన్లు అస్సలు చేతుల్లోకి తీసుకోకండి. ఈమెయిల్లు, మెసేజ్లు చూస్తూ కూర్చోవడం వల్ల సమయం తెలియకుండా పోతుంది. అందుకే లేవగానే కాసేపు ప్రశాంతంగా గడపండి, మొక్కల్ని చూడండి, మీకు నచ్చిన సంగీతం వినండి. మీకు ఆనందాన్నిచ్చే పనులు చేయడం వల్ల రోజంతా మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. టీవీ లేదా కంప్యూటర్ ముందు కూర్చునే ప్రయత్నం వద్దు.

దీనివల్ల ఒక్క పని పూర్తి కాక ఒత్తిడి పెరుగుతుంది. బదులుగా కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం చేసి చూడండి. మరి ఇప్పటి వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాగా వినోదాల సంగమం. సంగమ బాధ్యహారిక.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గలవారు

చికిత్సకి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సుఖ్య సంజీవ్ జుక్కమ్ ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
2: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
3: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
2: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తులు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, ఆచారము, ధర్మము, నడవడిక మొదలైన వాటి విషయాలలో తన తండ్రి, తాత, ముత్తాతలు ఏ మార్గమున పోయిరో ఆ మార్గములోనే పోవలను. సత్పురుషులు పోయిన దారిని నడిచినవాడు కీడును ఎట్టి పరిస్థితుల్లోనూ పొందడు అని ఈ సూక్తి యొక్క అర్థం. సర్వం పరవశం దుఃఖం

0: ఈ శ్లోకం యొక్క అర్థం, ఇతరుల మీద ఆధారపడి ఉండడమే దుఃఖదాయకం. స్వశక్తి మీద ఆధారపడి కార్యనిర్వహణ గావించుకోగలిగితే సుఖము అని తెలుసుకోవాలి. సుఖదుఃఖ స్వరూప సారాంశం ఇదియే అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.
1: ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్విశేషతః పరబుద్ధిర్వినాశాయ స్త్రీ బుద్ధి ప్రళయంకరీ.
0: ఈ శ్లోకం యొక్క అర్థం, తన ఆలోచనల వల్ల సుఖం కలుగుతుంది. పెద్దల ఆలోచనలు మరింతంగా క్షేమకరములు. పరుల ఆలోచన తరచూ నష్టదాయకంగానే ఉంటుంది. ఇక స్త్రీ బుద్ధి సర్వనాశనకరమే అని ఈ సూక్తి తెలియజేస్తుంది.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: చిన్నారులు, పెద్దవారు, ఇంటికి వెలుగులు.
1: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
0: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
1: గ్లూకోజ్, పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
0: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552. మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ మీ ఇంటి తాళం చెవి లాంటిది. దాన్ని అపరిచితులకు ఇచ్చి మీ అకౌంట్ తలుపులు తీకండి. సురక్షితంగా ఉండండి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
0: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్, అంజని టైల్స్.
0: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ.

0: అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
1: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్ అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ అంటాం.
3: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.
4: సర్,

0: కుమారిణి.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, సత్యవ్రతమును అనుసరించియే సంపదలుంటాయి, త్యాగాన్ని బట్టియే కీర్తి వస్తుంది, అభ్యాసము వల్లనే విద్యలు లభిస్తాయి, కర్మలను అనుసరించి బుద్ధి ప్రవర్తిస్తుంది అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: ఈ శ్లోకం యొక్క అర్థం, కర్మ అనగా కృషిని అనుసరించే ఫలమును, కర్మ అనుసరించే బుద్ధియును లోకంలో కలుగుతున్నాయి. అది యథార్థమే అయినా బుద్ధిమంతులు బాగా ఆలోచించే పనులను చేస్తూ ఉండాలి అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.
1: సుజనస్తు కనక ఘటవ దుర్పేద్యశ్చాసు సంధేయః.
0: ఈ శ్లోకం యొక్క అర్థం, దుర్జనుని మట్టి కొండవలే సులభముగా భేదించవచ్చునే కాని మళ్లీ అతికించుట అసాధ్యం. అట్లే సుజనుని బంగారు ఘటమున వలె భేదించుట కష్టం కాని అతికించుట అతి సులభం అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా భయపెడుతున్నారా? గుర్తుంచుకోండి, పోలీసులు వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్టు చేయరు. భయపడకండి, పోలీసులను ఆశ్రయించండి.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్.

0: లైఫ్ బ్యాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
2: బయట దొరికే రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
1: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
2: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో కొన్ని సూక్తులు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, శిశువు జన్మించినప్పుడు తల్లిదండ్రులు వహించే శ్రమకు ప్రతిఫలం ఏమిచ్చి తీర్చుకోలేము. 100 ఏళ్లు తల్లిదండ్రులకు సేవగాంచినను ఆ రుణం తీరదు అని ఈ సూక్తి యొక్క అర్థం.

జయేత్. ఈ శ్లోకం యొక్క అర్థం, కుమార్తెను మంచి కులములోనికి ఇవ్వవలెను, కుమారుణ్ణి విద్యలలో ప్రవేశపెట్టవలను, శత్రువులను వ్యసనములందును మిత్రులను ధర్మమునందును లగ్నము చేయాలి అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: ఈ శ్లోకం యొక్క అర్థం బీదవానికి దానం చేయడం, పాడుపడిన గుడిలోని లింగమును పూజించుట, దిక్కులేని శవమును దహనం చేయడము, ఈ మూడును అశ్వమేధముతో సమానమైన ఫలమునిస్తాయి అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. శ్రోతలు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు వింటారు.
1: మునిరపి వనస్తన్య స్వాని కర్మాణి కుర్వతః

ఈ శ్లోకం యొక్క అర్థం, అరణ్యములందుంటూ ఒకరి జోలి పట్టించుకోకుండా తమ పనుల్లో నిమగ్నులై ఉండే మునులకు కూడా మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు సంభవిస్తూనే ఉంటారు అని ఈ సూక్తి యొక్క అర్థం.

0: క్షణం. ఈ శ్లోకం యొక్క అర్థం, అతిథి వాకిటనుండగా వానిని విడిచి తాను భుజించుట మహాదోషం. అట్టివారు పట్టిన ఆపోసమును సురాపానముతోనూ తిన్న అన్నం గోమాంసముతోనూ సమానం అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.
1: అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీ వృద్ధ బాలకౌ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం.
0: ఈ శ్లోకం యొక్క అర్థం, అగ్నిహోత్రము స్వగృహము పుణ్యక్షేత్రము గర్భిణీ స్త్రీ ముసలివారు బాలురు రాజు దైవము గురుడు వీరి వద్దకు వెళుతున్నప్పుడు వట్టి చేతులతో పోరాను, ఏదో ఒక పండైనా పువ్వైనా తీసుకుని పోవట వారికి సమర్పించుట అనేది చాలా ముఖ్యం అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 4వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జీర్ణ రసాలు పాఠం, మరొక విద్యా కార్యక్రమం 4వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని నదులు పాఠం వింటారు.

0: పట్టవన విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న విద్యా కార్యక్రమాలు. 4వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం జీర్ణ రసాలు.
1: అపర్ణ, ఇటు చూడు, చాటు గీయడం పూర్తయింది, బాగుందా?
2: ఏది చూడని, పట్టిక చాలా బాగుంది. పట్టిక పైభాగంలో జీర్ణరసాలు, వాటి చర్యలు అని రాయి, సరిపోతుంది.
1: అపర్ణ, నీవు వేసిన చాటు చూడని, పటాన్ని రంగులతో బాగా వేశావు, జీర్ణ వ్యవస్థలో భాగాలు పేర్లు కూడా రాశావు.
2: నోరు, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్నపేవు, పెద్దపేవు, పురీషనాళము, పాయువు, ఇవే కదా ఆహారనాళంలోని భాగాలు. కాలేయము, క్లోమము ఆహారనాళంతో పాటు జీర్ణక్రియలో పాల్గొనే గ్రంథులు, వాటిని కూడా గుర్తిస్తాం. పటం పూర్తవుతుంది. సుందర్, ఓసారి పుస్తకం చూసి చదువు. జీర్ణ వ్యవస్థలో అన్ని భాగాల పేర్లు వచ్చాయో లేదో చూద్దాం.
1: అలాగే, అన్నిటికంటే ముందు నోరు. నోటిలో లాలాజల గ్రంథులను కూడా గుర్తించు.
2: లాలాజల గ్రంథులు రాసేలే. ఆ తర్వాత
3: ఆహార వాహిక, జీర్ణాశయం, కాలేయం, క్లోమము. కాలేయం దగ్గరే గుండ్రంగా ఉండే పిత్తాశయం.
2: పిత్తాశయం రాశాను.
3: చిన్నపేగు, పెద్దపేగు, పురీషనాళము, చివరగా వాయువు.
1: అమ్మయ్యా, అన్ని భాగాల పేర్లు వచ్చాయి. ఇక రేపు టీచర్కి చూపిస్తే సరి.
4: ఏమిటరా పిల్లలు, పుస్తకాలు, చార్టులు, రంగు పెన్సిళ్ళు ముందేసి కూర్చున్నారు. చార్టు పేపర్పై బొమ్మలు కూడా వేశారు. అపర్ణ, ఎవరి అబ్బాయి?
2: సుందర్ అని మా క్లాస్మేట్. రేపు స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది. టీచర్ గారు మమ్మల్ని చార్టులపై బొమ్మలు వేసుకురమ్మన్నారు. పూర్తి చేశాం. ఓసారి చూడు బాబాయ్.
4: అలాగే చూస్తా. కానీ అమ్మ అన్నయ్య కనబడరే, ఎక్కడికి వెళ్ళారు?
2: రాత్రి పెళ్లికి వెళ్ళాం. అన్నయ్య అక్కడ పిండి వంటలు గబగబా తినేశాడు. అన్నయ్య రాత్రంతా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అమ్మ వాణ్ణి తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళింది.
4: అన్నీ ఒకేసారి అంతలా తింటే ఏమవుతుంది? అజీర్ణం చేయదు మరి.
2: నేను వద్దని చెప్పినా వినలేదు బాబాయ్.
4: నూనె వంటలతో కూడిన ఆహారం బాగా నమలకుండా తినేస్తే సరిగ్గా జీర్ణం కాదని వాడికి తెలియదా ఏమిటి?
2: ఎందుకు తెలియదు? మన శరీరంలోని జీర్ణ వ్యవస్థలో ఏ భాగంలో ఏ రకమైన జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయో, అవి ఏ రకమైన ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయో తెలియజేసే పట్టికను సుందర్తో రాయించింది అన్నయ్యేగా.
1: అవునండి, నిన్న సాయంత్రమే నాకు సహాయం చేసి ఈ పట్టికను తయారు చేయించాడు.
4: అలాగా, మీరిద్దరూ కూర్చొని తయారు చేస్తున్నవి జీర్ణక్రియకు సంబంధించిన చార్టులా? ఏవి, ఇలా తీసుకురండి, ఎలా తయారు చేశారో చూస్తాను. నీ పేరు సుందర్ కదూ, నీవు తయారు చేసిన చార్టు దేని గురించి?
1: జీర్ణరసాలు, వాటి చర్యలు.
4: పట్టిక బాగానే ఉంది.
2: బాబాయ్, మీరు సైన్స్ మాస్టరేగా, జీర్ణరసాల గురించి వివరంగా చెప్పండి.
4: సరే, మానవునిలో జీర్ణ వ్యవస్థ పటం నువ్వేగా వేశావు. జీర్ణ వ్యవస్థలో ఏ భాగాలుంటాయో నువ్వే చెప్పు అపర్ణ.
2: నోరు, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీషనాళము, పాయువు, నోటిలో ఉండే లాలాజల గ్రంథులు, జీర్ణాశయం దగ్గర ఉండే కాలేయము, క్లోమము కూడా జీర్ణ వ్యవస్థలోని భాగాలే.
4: వెరీ గుడ్, బాగా చెప్పావు. జీర్ణ వ్యవస్థ గురించి, అందులో భాగాల గురించి మీకు బాగా తెలుసన్నమాట. మరి మన శరీరానికి కావలసిన ఆహార పదార్థాలు ఏవి నువ్వు చెప్పగలవా సుందర్?
1: చెప్తానండి. పిండి పదార్థాలు, మాంసపు కుక్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు.
4: కరెక్ట్. ఇవన్నీ మన శరీరానికి ఎలా లభిస్తాయి?
1: ఆహారంలో అన్నం, కూరలు, పప్పు, మాంసము, పాలు, రకరకాల పండ్లు తీసుకోవడం వల్ల.
4: భలే బాగా చెప్పావు సుందర్.
2: బాబాయ్, సుందర్ బాగా చదువుతాడు, మంచి మార్కులు సంపాదిస్తాడు.
4: అలాగా, మనం ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను తింటాం కదా, వాటి నుంచి మనకు శక్తి లభిస్తుంది. ఆహారం నుంచి లభించే శక్తి వలనే మనం అనేక పనులు చేయగలుగుతున్నాం. నడుస్తాం, పరిగెడతాం, ఆటలాడతాం, చదవగలుగుతాం. ఆహారం నుంచి శక్తి లభించాలంటే మనం తీసుకునే ఆహారం శరీరంలో జీర్ణం కావాలి, రక్తంలో కలవాలి, రక్తంలోని ఆక్సిజన్తో చర్య జరపాలి.

0: చెప్పాలి. అప్పుడే శక్తి వస్తుంది. ఆ శక్తిని మన శరీరం ఉపయోగించుకోగలుగుతుంది. అదంతా జీర్ణక్రియ వల్లే సాధ్యమవుతుంది. జీర్ణక్రియ అంటే తెలుసు కదూ.
1: మనం తీసుకున్న ఆహారం అతి చిన్న పదార్థాలుగా విడగొట్టి రక్తంలో కలవడానికి అనుకూలంగా మార్చే క్రియనే జీర్ణక్రియ అంటాం.
0: అవును, ఆహారం జీర్ణమవడం అంతా జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాల్లో జరుగుతుంది. నోరు మొదలుకొని మలద్వారం వరకు ఉండే ఆహారనాళంతో పాటు జీర్ణక్రియకు అవసరమయ్యే స్రావాలను తయారు చేసే కాలేయం, క్లోమో లాంటివి కూడా జీర్ణ వ్యవస్థలోని భాగాలే. మన శరీరంలో ఆహారనాళం ఎంత పొడవు ఉంటుందో మీ ఇద్దరిలో ఎవరైనా చెప్పగలరా?
2: పెద్దవాళ్లలో దాదాపు 9 మీటర్ల పొడవు ఉంటుందని ఎక్కడో చదివానండి.
1: అమ్మో, అంత పొడవు ఉంటుందా?
0: మరి మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను తింటాం. అది నమలబడాలి, ఆహారనాళం ద్వారా ప్రయాణించాలి, వివిధ రకాల జీర్ణరసాలు ఆహారంతో కలియాలి, ఆహారం జీర్ణం కావాలి, జీర్ణం కాని ఆహారం విసర్జించబడాలి. ఇదంతా జరగడానికి కనీసం 12 నుంచి 15 గంటలు సమయం పడుతుంది.
1: ఆహారం జీర్ణం కావాలంటే అంతసేపు పడుతుందని ఇప్పటిదాకా తెలియదు బాబాయ్.
0: అంతేనేమిటి, జీర్ణ వ్యవస్థలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క విధమైన జీర్ణరసం స్రవింపజేయబడుతుంది. ఒక్కొక్క రకమైన జీర్ణరసం ఒక్కొక్క ఆహార పదార్థాన్ని జీర్ణం చేస్తుంది. మంచి ఆహారం వాసన వచ్చినప్పుడు, మనకిష్టమైన తిండి పదార్థాలను చూసినప్పుడు నోట్లో నీళ్లు ఊరుతాయి. అది మనందరికీ అనుభవమే కదా.
2: అవునండి, నాకు ఉసిరికాయలు చూస్తే నోరూరుతుంది.
1: నాకు ఆవకాయ అంటే మహా ఇష్టం. చూడగానే నోట్లో నీళ్లు వచ్చేస్తాయి. లాలాజలం అంటే అదే కదా బాబాయ్.
0: అవును, నోట్లో ఊరే ద్రవమే లాలాజలం. మన నోట్లో 3 జతల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలం కొంచెం ఉప్పగా జిగటగా ఉంటుంది. నోటిని తడిగా ఉంచడానికే కాక మనం తిన్న ఆహారంలో పిండి పదార్థాలను కొంతవరకు జీర్ణం కూడా చేస్తుంది. అంటే లాలాజలం ఒక రకమైన జీర్ణరసం కూడా.
1: మరి మిగతా పదార్థాలు ఎలా జీర్ణమవుతాయి?
0: ఆహారం జీర్ణమవడం నోటితో మొదలవుతుంది. ఎక్కువ భాగం జీర్ణాశయంలో జరుగుతుంది.
2: జీర్ణాశయం అంటే ఇంగ్లీష్లో స్టమక్ కదండి.
0: అవును, జీర్ణాశయాన్నే ఇంగ్లీష్లో స్టమక్ అని పిలుస్తాం. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా స్టమక్ అంటే మొత్తం కడుపు భాగం అనుకుంటారు. స్టమక్ కడుపులో ఒక చిన్న భాగం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. దీన్నే జఠరాశయం అని కూడా అంటారు. ఎందుకంటే జఠర రసం అనే ఒక ముఖ్యమైన జీర్ణరసం స్రవించబడి ఆహారంతో కలుస్తుంది. జీర్ణాశయంలో ఆహారం దాదాపు 3-4 గంటలు ఉంటుంది. తాత్కాలికంగా ఆహారాన్ని నిల్వ చేయడం, ఆహారంలోని వివిధ పదార్థాలను కలపడం, జఠర రసాన్ని స్రవింపజేసి ఆహారాన్ని జీర్ణం చేయడంలో తోడ్పడడం.
2: లాలాజలం పిండి పదార్థాలను జీర్ణం చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. జఠర రసం వల్ల ఏ పదార్థాలు జీర్ణమవుతాయి?
0: జఠర రసం చిక్కగా ఉండే ద్రవం. దానిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఇంకా కొన్ని రకాల జీర్ణరసాలు ఉంటాయి.
1: హైడ్రోక్లోరిక్ ఆమ్లమా? ఆమ్లం ఉంటే జీర్ణాశయం మండదా?
0: ఆమ్లం చర్మం మీద పడితే చర్మం మండుతుంది, కరెక్టే. కానీ జఠర రసంలో ఆమ్లంతో పాటు ఓ రకమైన జిగట పదార్థం కూడా ఉంటుంది. అది ఆమ్లం చర్య వల్ల జీర్ణాశయం గోడకు నష్టం జరగకుండా కాపాడుతుంది. అసలు విషయం ఏమిటంటే, జఠర రసంలోని ఆమ్ల చర్య వల్ల ఆహారంలోని బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు నశిస్తాయి. జఠర రసంలోని మిగతా జీర్ణరసాలు ఆహారంలోని మాంసకృతులను, కొవ్వు పదార్థాలను అతి చిన్న ముక్కలుగా విడగొట్టి జీర్ణం చేసి ద్రవ రూపంలోకి మారుస్తుంది. ద్రవ రూపంలోకి మారిన ఆహారం జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి చేరుతుంది.
1: బాబాయ్, నేను జీర్ణ వ్యవస్థ పటం గీసేటప్పుడు ఓ అనుమానం వచ్చింది.
0: ఏమిటది?
1: మెలికలు మెలికలుగా పొడుగ్గా వేసిన భాగాన్ని చిన్న పేగు అని గుర్తించాను. అంత పొడుగ్గా లేని భాగాన్ని పెద్ద పేగుగా గుర్తించాను, కరెక్టేనా?
0: కరెక్టే, బాగా అడిగావు. మనం వాడే చిన్న పెద్ద అనే పదాలు ఆహారనాళం పొడుగుకి సంబంధించినవి కాదు, నాళం యొక్క మందానికి, వ్యాసానికి సంబంధించినవి. పొడవు ఎక్కువైనా చిన్న పేగు వ్యాసం పెద్ద పేగు వ్యాసం కన్నా తక్కువ, అందుకే దాన్ని చిన్న పేగు అంటాం. చిన్న పేగు పొడవు దాదాపు 6 మీటర్లు ఉంటుంది. చిన్న పేగులోకి చేరిన ఆహారం అక్కడే 4-5 గంటలు ఉంటుంది.
2: అబ్బో, అంతసేపెందుకు?
0: ఎందుకంటే ద్రవ

0: రూపంలోకి మారిన ఆహారం జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి చేరుస్తున్నప్పుడే కాలేయం అనే గ్రంథి నుంచి విడుదలైన పైత్యరసం, క్లోమ గ్రంథి నుంచి విడుదలైన క్లోమరసం ఆహారంతో కలుస్తాయి. జీర్ణాశయంలో ఇంకా పూర్తిగా జీర్ణం కాని మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, ఇతర పదార్థాలు పైత్యరసం, క్లోమరసాలతో కలిసి జీర్ణమవుతాయి. అంతేకాదు, చిన్నపేగు గోడల నుంచి స్రవింపజేయబడే ఆంత్రరసం పాక్షికంగా జీర్ణం చెందిన ఆహారాన్ని సంపూర్ణంగా జీర్ణం చేస్తుంది. ఆహారం జీర్ణమై రక్తంలో కలవడానికి అనుకూలంగా మారుతుంది. చిన్నపేగు గోడ లోపల తలంపై వేళ్ల వంటి నిర్మాణాలు అనేకంగా ఉంటాయి. ఈ నిర్మాణాలు రక్తనాళాలతో నిండి ఉంటాయి. జీర్ణమైన ఆహారం వేళ్ల వంటి నిర్మాణాల ద్వారా పీల్చుకోబడి రక్తనాళికల ద్వారా రక్తంతో కలుస్తుంది. అక్కడ నుంచి శరీరంలోని వివిధ భాగాలకు పంపబడుతుంది.
1: మరి జీర్ణక్రియలో పెద్ద పేగు అవసరం లేదా? అందులో జీర్ణరసాలు ఉత్పత్తి కావా?
0: పెద్ద పేగులో జీర్ణరసాలు ఏవి ఉత్పత్తి కావు. అయితే జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహార పదార్థాలు, పీచు పదార్థాలు, గట్టి విత్తనాలు లాంటివి, చనిపోయిన సూక్ష్మజీవులు అన్నీ కలిసి ద్రవరూపంలో చిన్నపేగు నుండి పెద్ద పేగులోకి ప్రవేశిస్తుంది. పెద్ద పేగులోని గోడలు ఈ పదార్థంలోని నీళ్లను పీల్చుకుంటాయి. మిగతావి మలంగా మారుతుంది. మలం పురీషనాళంలోకి పోయి అక్కడ నుంచి పాయువు గుండా విసర్జించబడుతుంది. అది సంగతి.
1: అంటే మనం తినే ఆహారం జీర్ణమవడం నోటిలోనే ప్రారంభమై చిన్నపేగులో పూర్తవుతుందన్నమాట.
0: నిజానికి అంతే. జీర్ణ వ్యవస్థలోని భాగాల కన్నా ముఖ్యం ఆ భాగాలు స్రవించే జీర్ణరసాలు. జీర్ణరసాలు ఆహారంతో కలియడం వల్లే ఆహారం జీర్ణమవుతుంది, రక్తంతో కలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, నోటిలో స్రవించబడే జీర్ణరసం పేరేమిటి?
2: లాలాజలం. పిండి పదార్థాలను కొంతవరకు జీర్ణం చేస్తుంది.
0: జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే జీర్ణరసం ఏది? నువ్వు చెప్పు సుందర్.
1: జఠర రసం.
0: వెరీ గుడ్. మరి చిన్నపేగులో ఉత్పత్తి అయ్యే జీర్ణరసం?
2: ఆంత్రరసం.
0: ఇవేగాక మరో రెండు ముఖ్య గ్రంథులు ఉత్పత్తి చేసే జీర్ణరసాలు కూడా ఆహారంతో కలుస్తాయి. అవేమిటి?
1: కాలేయం ఉత్పత్తి చేసే పైత్యరసం, క్లోమము ఉత్పత్తి చేసే క్లోమరసం.
0: వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇక రేపు ఇన్స్పెక్టర్ గారి ముందు మీరు తయారు చేసినవి సరిగ్గా వివరించగలుగుతారు. బా, ఇంకా అమ్మ వాళ్ళు రావడం లేదు, నాకు వేరే పనుంది. నేను మళ్ళీ రేపు వచ్చి కలుస్తాను.
2: సరే బాబాయ్, ఉంటాం.
0: వెరీ గుడ్. ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మనం తిన్న ఆహారం రక్తంలో కలవడానికి అనుకూలంగా మారేట్లు చేసే క్రియను జీర్ణక్రియ అంటాం. పెద్దవారిలో ఆహారనాళం దాదాపు 9 మీటర్ల పొడవు ఉంటుంది. నోరు, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీషనాళం, పాయువు, ఇవి ఆహారనాళంలోని భాగాలు. ఆహారనాళంలోనూ ఇతర గ్రంథులలోనూ జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. జీర్ణరసాలు ఆహారంతో కలిసి ఆహారాన్ని జీర్ణం చేసి ఆహారం రక్తంలో కలిసే స్థితికి తీసుకువస్తాయి. నోటిలో లాలాజలము, జీర్ణాశయంలో జఠర రసము, చిన్నపేగులో ఆంత్రరసము ఉత్పత్తి అవుతాయి. కాలేయం ఉత్పత్తి చేసే పైత్యరసం, క్లోమం ఉత్పత్తి చేసే క్లోమరసం కూడా జీర్ణరసాలే. జీర్ణమైన ఆహారాన్ని చిన్నపేగు గోడలలోని రక్తం పీల్చుకుంటుంది. జీర్ణం కాని ఆహారం విసర్జించబడుతుంది.
3: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం. 4వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం నదులు.
4: అబ్బా, ఇక చాలిద్దాన్రా ఈ హోంవర్క్, బోర్ కొడుతుంది.
5: ఇప్పుడేం చేద్దాం అంటాం? మరి
4: రమణ వాళ్ళ తాతగారుంటే ఆయనతో కాసేపు మాట్లాడదాం. వారు గమ్మత్తైన విషయాలెన్నో చెబుతారు.
5: సరే రండి.
4: నమస్కారం తాతయ్య.
6: ఆశీస్సులు, ఆశీస్సులు. కూర్చోండి, కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తానరా.
4: ఆహా తాతయ్య, ఒక్క నిమిషం ఆగండి. మీరు స్నానం చేసే ముందు గంగేచే యమునైచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు.

0: అని శ్లోకం చదివి స్నానం చేస్తారు. అలా నదుల పేర్లు ఎందుకు తలుచుకుంటారు తాతయ్య?
1: చెప్తానర్రా. రే మనవడు, నువ్వు అన్న శ్లోకాన్ని మరోసారి మననం చేసుకుందాం.

0: ఏం పడారు తాతయ్య?
1: మనం నదులకు ఎంతో రుణపడి ఉన్నామర్రా. నదుల వల్లనే మన బ్రతుకు తెరువు, నదులపైనే మన జీవితం, మన సంస్కృతి ఆధారపడి ఉంది. అందుకే స్నానం చేసే ముందు కృతజ్ఞతాభావంతో ఓ గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరీ నదుల్లారా, మీరందరూ స్నానం చేసే జలములో వచ్చి చేరండి అని ప్రార్థిస్తాం. ఇందులో కృతజ్ఞతాభావం ఉంది. ఇవన్నీ మన దేశపు నదులర్రా.
0: నదులకు అంత ప్రాముఖ్యత ఉందా తాతయ్య?
1: అవును, మన జీవితం నదులపైనే ఆధారపడి ఉంది. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, మహానగరాలు నదుల తీరాన్నే వెలిసాయర్రా. కొన్ని పుణ్యక్షేత్రాలు పేర్లు చెప్పండి.
2: కాశీ, శ్రీశైలం, కనకదుర్గ, భద్రాచల రామాలయం, వేదాద్రి నరసింహస్వామి, బాసర సరస్వతి క్షేత్రం.
1: కాశీ ఏ నది తీరాన ఉంది రమణ?
0: గంగా నది తీరాన.
1: శ్రీశైలం ఏ నది తీరాన ఉంది?
0: కృష్ణా నది తీరాన.
1: నీ పేరేమిటబ్బాయి?
0: కృష్ణ.
1: నదుల పట్ల అభిమానంతో అబ్బాయిలకు కృష్ణ గంగయ్యని, అమ్మాయిలకు కావేరి, యమున, కృష్ణవేణి, గంగమ్మని ఇలా నదుల పేర్లు పెడతారా రామన వాళ్ళు?
2: మన జీవితం నదులపై ఆధారపడి ఉందని అన్నారు, అదెలా తాతయ్య?
3: తాతయ్య, అసలు ఈ నదులు ఎలా ఏర్పడ్డాయి? వాటిల్ని ఎవరు తవ్వారు తాతయ్య?
0: ఏయ్ ఆగు, ప్రసన్న ప్రశ్నకు జవాబు చెప్పక ముందే నువ్వు ప్రశ్న వేస్తున్నావేమిటి? తాతయ్యని చెప్పనివ్వండి. మీరలా గబగబా ప్రశ్నలు వేస్తుంటే ఎలా? ఓ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత మరో ప్రశ్న వేయాలి, తెలిసిందా?
1: బాగా మందలించావు. కృష్ణ చెప్పేది నిజమేరర్రా, తొందరపడకండి. రమణ, నదులు ఎలా ఏర్పడ్డాయి, ఎవరు తవ్వాలని కదా నీ ప్రశ్న.
3: అవును తాతయ్య.
1: నదులు సహజంగా ఏర్పడ్డాయర్రా, వాటిని ఎవరూ తవ్వలేదు. పర్వతాలు, సముద్రాలు, అడవుల వలనే నదులు కూడా సహజంగా ఏర్పడ్డాయి. భూమి, వర్షపాతం, నదులు, అడవులు మొదలైనవి సహజ సంపద కిందకే వస్తాయి. మన జీవితం నదులపై ఎలా ఆధారపడి ఉంది అని ప్రసన్న ప్రశ్న కదూ?
2: అవును తాతయ్య.
1: ఇది ముఖ్యమైన ప్రశ్నర్రా, దీని సమాధానం మీ ద్వారానే చెప్పిస్తాం. మనం గాలి ఓ క్షణం జీవించలేం కదా, ఇది మీకు తెలుసు. గాలి తర్వాత ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి?
3: అన్నం.
1: అన్నం సరే, అన్నం కంటే ముఖ్యమైనది ఏది?
0: నీరు తాతయ్య.
1: భేష్, గాలి తర్వాత మనకు కావలసింది నీరు. నీరు తర్వాత మనకేం కావాలి?
2: ఆహారం.
1: ఆహారం ఎలా వస్తుంది?
3: పంటల ద్వారా.
1: పంటలు పండాలంటే ఏం కావాలరా?
0: నీరు.
1: భేష్, నీటి యొక్క ఉపయోగాలు చెప్పండి.
2: త్రాగడానికి నీరు అవసరం, తాగడానికే కాక స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి, వంట చేయడానికి కూడా నీరు కావాలి.
1: ఎండాకాలం వచ్చిందంటే నీటి ఎద్దడి ఏర్పడుతుంది, నీటి కోసం కటకటలాడిపోతాం కదా.
3: అవును తాతయ్య, స్నానం మాట అలా ఉంచండి, నీళ్లు లేకుంటే ఏం తాగుతారు, వంట చేసేది ఎలా అంటుంది అమ్మ.
1: ఎండాకాలం వస్తే నీటి యొక్క ప్రాముఖ్యత తెలిసి వస్తుందర్రా. మన నగరవాసులకు మరీ ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు మన వారికి కృష్ణ, గోదావరి, మంజీరా నదులు గుర్తుకొస్తాయి. తాగే నీటి కోసం కూడా మనం నదులపై ఆధారపడతాం.
0: నదుల ఉపయోగము నీళ్లు తాగడానికేనా తాతయ్య?
1: కేవలం తాగడానికే కాదర్రా, వ్యవసాయానికి, పరిశ్రమలకు, విద్యుచ్ఛక్తికి ఉపయోగపడతాయి. అంతేకాదు నదులు రవాణా మార్గాలుగా కూడా ఉపయోగపడతాయి.
2: మాకు కొన్ని నదుల గురించి వివరంగా చెప్పండి తాతయ్య.
1: చెప్తాను. మన దేశపు ఉత్తరపు మైదానంలో గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు నదులు, వాటి ఉపనదులు హిమాలయ పర్వతాల్లో పుట్టి ఉత్తరపు మైదానంలో ప్రవహిస్తున్నాయర్రా. హిమాలయ పర్వతాల్లోని మంచు కరిగి ప్రవహించటం వల్ల ఈ నదుల్లో ఎప్పుడూ నీరు ఉంటుంది. అందుకే వీటిని జీవనదులు అంటారు.
3: తాతయ్య, మరి దక్షిణ భారతదేశంలో ఏ ఏ నదులున్నాయి?
1: దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ, కావేరీ నదులు ముఖ్యం.

0: ముఖ్యమైనవి. ఇవి పడమటి క్రమంలో పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. నర్మదా తపతి నదులు పడమటికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయరా.
1: నదులు చాలా ముఖ్యమైనవే,
0: అందులో సందేహం ఏమీ లేదు కృష్ణ.
2: గలగలా గోదావరి పారుతుంటే, విరబిరా కృష్ణమ్మ పరుగెడుతుంటే బంగారు పంటలే పండుతాయి, ముత్యాల రాశులే దొరులుతాయి.
0: మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి కృష్ణా నదులపై మనం ఎంతో ఆధారపడి ఉన్నామర్రా. గోదావరిని మనం గంగానదిల పవిత్ర నదిగా భావిస్తాం, పూజిస్తాం. దక్షిణ గంగా అని కూడా అంటాం. కృష్ణానదిని కూడా అలాగే పూజిస్తాం. ఆ నదుల వల్లనే మన దేశంలో విరివిగా పంటలు పండుతున్నాయర్రా. మనం ధాన్యాన్ని పండించి ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నాం. అందుకే మన రాష్ట్రానికి అన్నపూర్ణ అని పేరు వచ్చింది.
1: గంగానది గురించి చెప్పండి తాతయ్య.
0: చెప్తాను. ఇది మన దేశంలోని నదులన్నిటిలో పెద్దదర్రా. ఇది హిందువులకు పవిత్రమైంది కూడా. ఇది గంగోత్రి అను హిమానీ నదంలో పుట్టి దక్షిణంగాను తూర్పుగాను ప్రవహిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మీద హరిద్వార్, ఋషికేస్, కాశీ, అలహాబాద్ మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయర్రా. దీని ఉపనదుల్లో యమున ముఖ్యమైంది. దీని తీరంపై ఢిల్లీ, ఆగ్రా పట్టణాలున్నాయి. గంగా మైదానం చాలా విశాలమైనదర్రా. విరివిగా పంటలు కూడా పండుతాయి.
1: మన ఆంధ్రప్రదేశానికి గోదావరి, కృష్ణా నదులు ఎలాగో ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు గంగా నది అంత ముఖ్యమైనది కదా తాతయ్య.
0: అవును కృష్ణ.
2: అక్కడ ఏ పంటలు పండుతాయి తాతయ్య?
0: అక్కడ వరి, గోధుమ మొదలైన ఆహార పంటలేగాక వర్తకపు పంటలైన పత్తి, జనుము, చెరుకు కూడా పండుతాయి. మన వ్యవసాయంలో మూడో వంతు ఈ మైదానంలోనే పండుతాయరా. గంగానది పెద్ద రహదారిగా కూడా ఉపయోగపడుతుంది.
1: రహదారిగా ఎలా ఉపయోగపడుతుంది తాతయ్య?
0: అలహాబాదు నుండి సముద్రం వరకు ప్రయాణానికి అనుకూలంగా ఉంది. కాశీలో, అలహాబాదులో అనేక విధాలైన పడవలు మనకు కనిపిస్తాయర్రా. రైలు, లారీల ద్వారా సరుకులు ఎలా ఓ ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేర్చబడతాయో, అలాగే పడవల ద్వారా కూడా సరుకులు చేర్చబడతాయి.
1: అయితే తాతయ్య, నదులు మన జీవితంలో చాలా తోడ్పడతాయా?
0: అవునర్రా. వ్యవసాయానికి రహదారులుగా కాకుండా విద్యుత్ శక్తికి, పరిశ్రమలకు కూడా తోడ్పడతాయి.
2: పరిశ్రమలకు కూడానా తాతయ్య?
0: అవును. నదులపై పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి వాటి ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. అలా పరిశ్రమలకు కూడా ఉపయోగపడతాయి.
1: తాతయ్య, అసలు పరిశ్రమలకు నదులకు గల సంబంధం ఏంటి?
0: చెప్తాను. నదులపై అక్కడక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తారరా. వాటి ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది కదా. విద్యుత్ శక్తి వల్లనే ఫ్యాక్టరీలు పనిచేస్తాయి.
1: నిజమే తాతయ్య, కరెంటు లేనిదే ఏ పని జరగదు. మొన్న అమ్మ గోధుమలు పట్టించుకు రమ్మంది, పిండి మరకు వెళ్తే కరెంటు లేదన్నాడు. ఓసారి తాజాగా కాఫీ పౌడర్ కోసం వెళ్తే కొట్టు అతను కరెంటు లేదు తర్వాత రా అబ్బాయి అన్నాడు. జిరాక్స్ కోసం వెళ్తే అదే సమాధానం.
0: బాగా చెప్పావు కృష్ణ. మన జీవితంలో విద్యుత్ శక్తికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విద్యుత్ శక్తి ఉత్పత్తికి నదులు ఎంతో తోడ్పడతాయి. విద్యుత్ శక్తిపైనే పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. మీరు వాడే కాగితాలు, పెన్సిళ్ళు, పెన్నులు, పుస్తకాలు, దుస్తులు, సబ్బులు, దువ్వెనలు, బిందెలు, పళ్ళ్యాలు, టీవీలు, బల్బులు, వాచీలు, సైకిళ్ళు, స్కూటర్లు, బస్సులు, కార్లు, ఎరువులు, మందులు, నూనెలు, మీరు ఆడుకునే బంతులు, ఆట వస్తువులు, ఒకటేమిటర్రా, అన్నీ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. విద్యుత్ శక్తి లేకపోతే ఫ్యాక్టరీలు పనిచేయవర్రా. ఇలా నదులు మన జీవితంలో ఎలా ముడిపడి ఉన్నాయో తెలిసింది కదా.
2: బాగా అర్థమైంది తాతయ్య. తాతయ్య, మాకు గోదావరి గురించి చెప్పరు?
0: చెప్తాను. దక్షిణ భారత నదులలో గోదావరి చాలా ముఖ్యమైనదర్రా. ఇది పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద పుట్టి తూర్పుగా మన ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. దక్షిణ నదులన్నిటిలో ఇది పెద్దది. ధవళేశ్వరం వద్ద

0: దీనిపై ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్ట వలన చాలా కాల్వలు తవ్వి ఈ నదిని వ్యవసాయానికి ఎక్కువ ఉపయోగపడేలా చేశారర్రా. ఈ నదిపై పోచంపాడు ప్రాజెక్టు నిర్మించబడింది. ఇది తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుంది.
1: కృష్ణానది గురించి కూడా రెండు మాటలు చెప్పండి తాతయ్య.
0: చెప్తాను కృష్ణ. ఇది కూడా పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ వద్ద పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుందర్రా. విజయవాడ వద్ద దీనికి ఆనకట్టను నిర్మించారు. కాలువల ద్వారా దీని నీటిని వ్యవసాయ పనులకు సరఫరా చేస్తున్నారు. గోదావరి డెల్టా తర్వాత కృష్ణా డెల్టా వ్యవసాయకంగా ప్రాముఖ్యత గల ప్రాంతం. పంటలు ఎక్కువగా పండుతాయి. మామిడి మొదలైన తోటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బకింగ్హామ్ కాల్వను విజయవాడ నుండి మద్రాసు వరకు తవ్వారు. దీని ద్వారా కృష్ణా డెల్టా ఉత్పత్తులు మద్రాసుకు దిగుమతి అవుతాయి. రైలు మార్గం లేనప్పుడు ఈ కాల్వకు ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. కృష్ణానదిలో కూడా చివరి భాగంలో కొంత భాగాన్ని జాతీయ జలమార్గంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ నదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. ఇవి వ్యవసాయానికి, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి తోడ్పడుతున్నాయర్రా.
2: పరిశ్రమలకు నదుల వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. కానీ పరిశ్రమల వల్ల నీళ్లు కలుషితం అవుతున్నాయి అంటున్నారు కదా తాతయ్య.
0: నిజమేరర్రా. కానీ అలా నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ప్రజలు కూడా తోడ్పడాలి కదా.
3: నదుల గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పారు తాతయ్య, మాకు బాగా అర్థమైంది.
0: మీకు బాగా అర్థమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందర్రా. మరి మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానాలు చెప్పాలి.
3: అడగండి, చెబుతాను తాతయ్య.
0: నదుల వలన మనకు కలుగు లాభాలు ఏమిటి?
2: నదుల వలన నీరు కేవలం తాగడానికే కాక వ్యవసాయానికి, పరిశ్రమలకు, విద్యుచ్ఛక్తికి, పడవల రాకపోకలకు, అంటే జల రహదారులకు ఉపయోగపడుతున్నాయి.
0: భేష్ బాగా చెప్పావో మనోడు. జీవనదులు అంటే ఏమిటి?
1: సంవత్సరం పొడుగునా ప్రవహించే నదులను జీవనదులు అంటారు.
0: బాగా చెప్పావు కృష్ణ. మన సహజ సంపదలు ఏమిటో చెప్పండి.
3: భూమి, అడవులు, నదులు, వర్షపాతం మొదలైనవి సహజ సంపదలు.
0: బాగా చెప్పావు ప్రసన్న. కొన్ని నదుల పేర్లు చెప్పండి.
2: గంగ, యమున, బ్రహ్మపుత్ర, సింధు నది, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి మొదలైనవి.
0: వెరీ గుడ్. మన ఆంధ్రప్రదేశానికి అన్నపూర్ణ అనే పేరు ఎందుకు వచ్చింది?
1: గోదావరి, కృష్ణా డెల్టాలో ఎక్కువగా పంటలు పండుతాయి. మన రాష్ట్రానికి సరిపోక మిగిలిన ఆహార ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తాము.
0: ఓహో, బాగా చెప్పావా కృష్ణ. అందరూ సమాధానాలు బాగా చెప్పారర్రా. ఒరే, ఇంతకీ నన్ను స్నానం చేయకుండా ఆపారు కదరా. ఇంకేమైనా మీకు అనుమానాలుంటే ఈసారి వచ్చినప్పుడు చెప్పుకుందాం. వస్తానరా.
3: వస్తాను తాతయ్య.
0: శుభం.
4: మా విద్యా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు పంపించవలసిన చిరునామా సంచాలకులు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్, 5000013

మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 4వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని జీర్ణరసాలు మరియు నదులు పాఠం విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేను మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనర్స్, మరీరోజు మే 20వ తేదీ కదండి. చరిత్రలో ఈ రోజుకి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. మరి ముఖ్యంగా ప్రపంచాన్ని చుట్టేసి కొత్త దారిని కనిపెట్టిన నావికుల గురించి, అలానే సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నాయకుల గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మరి ఈ తేదీన ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన ఆ విశేషాలేంటో మరి శ్రోతలకు వినిపించేద్దామనయ్య.
0: తప్పకుండానమ్మా. సరిగ్గా 1498 మే 20వ తేదీన పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామ భారతదేశంలో కాలికట్ తీరానికి చేరుకున్నారన్నమాట. ఐరోపా నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన రోజు ఇదే కావడం చాలా విశేషం. ఈ ఆవిష్కరణ ప్రపంచ వాణిజ్యాన్ని, చరిత్రని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే దీని తర్వాతే ఐరోపా దేశాలు భారతదేశంతో వ్యాపారం చేయడం, ఆ తర్వాత ఇక్కడ సామ్రాజ్యాలు స్థాపించడం మొదలుపెట్టాయి.
1: అవునన్నయ్య, నువ్వు చెప్పింది 100% నిజం. ఆ ఒక్క ప్రయాణం ప్రపంచ చిత్రపటాన్ని మార్చేసింది. అలానే మన భారతదేశ సాంఘిక సంస్కరణల పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే 20న జన్మించారు. మరి సతీ సహగమనం వంటి ఘోరమైన ఆచారానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి సమాజంలో మహిళల హక్కుల కోసం ఎంతో శ్రమించారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాది వేసిన అటువంటి గొప్ప మహానుభావుడు పుట్టినరోజు కావడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం.
0: చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. రాజా రామ్మోహన్ రాయ్ గారి సేవలు ఎప్పటికీ మనం మర్చిపోలేం. సరే, ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వద్దాం. 1990 మే 20వ తేదీన హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ తన మొట్టమొదటి కాంతి చిత్రాన్ని భూమికి పంపించిందన్నమాట. అంతరిక్షంలో నక్షత్రాల సమూహాన్ని అది స్పష్టంగా చూపించి ఖగోళ శాస్త్రంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా కొలతల్లో ఏకరూపతను తెచ్చే వరల్డ్ మెట్రాలజీ డే కూడా ఈరోజు జరుపుకుంటారు. ఎందుకంటే 1875 ఇదే రోజున అంతర్జాతీయ మీటర్ కన్వెన్షన్ ఒప్పందం జరిగింది.
1: అవునన్నయ్య, మరి అలానే 1927 మే 20న అమెరికన్ పైలట్ చార్లీస్ లిండ్బర్గ్ తన స్పిరిట్ ఆఫ్ సెయింట్ లూయిస్ అనే విమానంలో న్యూయార్క్ నుండి ప్యారిస్ కు ఒంటరిగా ఎక్కడా ఆగకుండా ప్రయాణాన్ని ప్రారంభించాట. మరి అట్లాంటిక్ మహాసముద్రాన్ని విమానంలో ఒంటరిగా దాటిన మొదటి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించాడు. మరి ఈ సాహసోపేతమైన ప్రయాణం ప్రపంచ విమానయాన రంగంలోని ఒక విప్లవాత్మకమైన మలుపుగా నిలిచిపోయింది.
0: కరెక్టేనమ్మా, వింటుంటేనే ఒళ్ళు గగురుపొడుస్తుంది కదా. ఆ రోజుల్లో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా విమానంలో వెళ్లడం అంటే మామూలు విషయం కాదనుకో. అలాగే మన ఆరోగ్యానికి, ప్రకృతికి ఎంతో మేలు చేసే జీవుల గురించి కూడా ఈరోజు మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అదేంటో తెలుసా?
1: ఏంటది?
0: ప్రతి ఏటా మే 20వ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవం అంటే వరల్డ్ బీ డే జరుపుకుంటూ ఉంటారు. ఆధునిక తేనెటీగల పెంపకానికి పునాది వేసిన ఆంటోన్ జాన్సా అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త 1734 మే 20వ తేదీన జన్మించినందుకు గుర్తుగా ఐక్యరాజ్య సమితి ఈ రోజుని కేటాయించింది. మన ఆహార ఉత్పత్తిలో, పర్యావరణ సమతుల్యతలో తేనెటీగల పాత్ర ఎంత కీలకమో అందరికి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట.
1: అవునన్నయ్య, చాలా ముఖ్యమైన విషయం అయితే గుర్తు చేశావు. మరి తేనెటీగలు అనేది లేకపోతే మానవ మనుగడే కష్టమని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇక వైద్య రంగం విషయానికి వస్తే, ప్రపంచాన్ని వణికించిన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి వైరస్ ను కనుగొన్నట్లు 1883 మే 20న శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఫ్రాన్స్ కు చెందిన లూక్ మాంటాగ్నియర్ బృందం ఈ వైరస్ ను మొదటిసారిగా గుర్తించి సైన్స్ జర్నల్ లో ప్రచురించింది. మరి ఆవిష్కరణ వైద్య శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఎందుకంటే దీనివల్లే తర్వాతి కాలంలో ఆ మహమ్మారికి మందులు, చికిత్సలు కనుగొనడం సాధ్యమైందన్నమాట.
0: గ్రేట్ అమ్మా, రోగాన్ని గుర్తిస్తేనే కదా చికిత్స చేయగలం. ఆ రకంగా అది మానవాళిని కాపాడిన గొప్ప రోజున చెప్పాలి. సరే, తర్వాత 2002 మే 20న తూర్పు తైమూర్ అనే దేశానికి అంతర్జాతీయంగా పూర్తి స్వతంత్రం లభించిందన్నమాట. 21వ శతాబ్దంలో ఏర్పడిన మొట్టమొదటి కొత్త దేశంగా ఇది

0: ప్రకృతి సుకుమార కవిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రతిష్టాత్మక జ్ఞాన్పీఠ్ అవార్డును అందుకున్న మొట్టమొదటి హిందీ కవి కావడం విశేషమన్నమాట.
1: అబ్బో, సాహిత్యం గురించి వింటుంటే మనసు అంతా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదమ్మా. సరే, ఇక ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మార్పుల విషయానికి వస్తే 1932 మే 20 అమెరికాకు చెందిన ప్రసిద్ధ మహిళా పైలట్ అమేలియా ఇయర్ హార్ట్ మరో అద్భుతమైన సాహసానికి శ్రీకారం చుట్టింది. న్యూ ఫౌండ్లాండ్ నుంచి విమానంలో ఒంటరిగా బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా దాటిన ప్రపంచపు మొట్టమొదటి మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారన్నమాట. మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు అని నిరూపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మహిళలకి ఆమె ఆకాశమంత స్ఫూర్తిని నింపింది.
0: ఇద్దరు కూడా అట్లాంటిక్ మహాసముద్ర సాహసాలు చేయడం విచిత్రమైన వండర్ కదా. మరి అలానే మే 20 మరొక అద్భుతమైన విశేషం చెప్పడం మనం మర్చిపోయాం. మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప భావకవి అక్షర బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరి 1955 మే 20 జన్మించారు. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి పాట ఒక కావ్యంలా, సమాజాన్ని మేల్కొలిపే ఒక ఆయుధంలా ఉంటుంది. మరి మొదటి సినిమా సిరివెన్నెలతోనే తన ఇంటి పేరును మార్చుకునేంత గొప్పగా పాటలు రాసిన మహానుభావుడు ఆయన అన్నమాట.
1: అవునమ్మా, శాస్త్రి గారి గురించి మాట్లాడకుండా మే 20 విశేషాలు ఎప్పటికీ పూర్తవవు. ఆయన కేవలం పాటలు రాయలేదమ్మా, తెలుగు సినిమాకి ఒక తాత్వికతని అద్దారు. విధాత తలుపున ప్రభవించినది అనాది జీవన వేదం అంటూ ఆయన రాసిన పాట వింటుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. సమాజంలో ఉన్న కుళ్ళును కడిగేయాలంటూ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని ఆయన కలం గర్జించిన తీరు ఎప్పటికీ మరవలేంది.
0: అవునన్నయ్య, ఇక అలానే మరి దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఒక ఊపు ఊపిన మరో మహానుభావుడు కూడా ఇదే రోజున జన్మించారు. ఆయనే ప్రసిద్ధ దర్శకుడు, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర. మరి 1939 మే 20 జన్మించిన ఆయన వెండి తెరపై కాంతిని, నీడలను ఉపయోగించి సరికొత్త దృశ్య కావ్యాలను సృష్టించారు. సినిమాటోగ్రఫీ అంటే కేవలం కెమెరాను పట్టుకోవడం కాదు, దాంతో కథను చెప్పవచ్చని నిరూపించిన.
1: నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. బాలు మహేంద్ర అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సహజత్వం. కృత్రిమమైన లైటింగ్ లేకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన కాంతిలోనే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలని చిత్రీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారాయన. ఆయన దర్శకత్వం వహించిన తెలుగులో వసంత కోకిల సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. కమల్ హాసన్, శ్రీదేవిల నటనని ఆయన కెమెరాలో బంధించిన తీరు ఇప్పటికీ ఎందరో యువ దర్శకులకి, సినిమాటోగ్రాఫర్లకి ఒక పాఠ్య పుస్తకం లాంటిది.
0: అవునన్నయ్య, మరి మనం సినిమా మరియు కళారంగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మే 20 సంబంధించిన మరొక అపురూపమైన విశేషం నాకు అసలు గుర్తుకు రాలేదు. మరి తెలుగు రంగస్థలానికి అలానే వెండి తెరకు తనదైన నటనతో వెన్నె తెచ్చిన ప్రముఖ నటుడు, దర్శకుడు జేవి రమణమూర్తి గారు 1933 మే 20 జన్మించారు. ఇక గురజాడ అప్పారావు గారు రాసిన ప్రసిద్ధ సాంఘిక నాటకం కన్యాశుల్కం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయనే. అందులో గిరీశం పాత్రను ఆయన పోషించిన తీరు, ఆ పాత్రకు ఆయన తెచ్చిన సజీవత్వం తెలుగు నాటక చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
1: అవునమ్మా, మనందరికీ తెలుసు జేవి రమణమూర్తి గారంటే ఆ శంకరాభరణ శంకర శాస్త్రి జేవి స్వామివాదులు గారి తమ్ముడన్నమాట. ఆ రమణమూర్తి గారి పేరు వినగానే ఆ గిరీశం పాత్ర, ఆయన చెప్పిన డైలాగులే గుర్తొస్తూ ఉంటాయి. రంగస్థలం మీదే కాదమ్మా, వెండి తెరపైన ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, సప్తపది, శుభలేఖ, ఆత్మబంధువు, ఎన్నో క్లాసిక్ సినిమాల్లో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా శాంత స్వభావం కలిగిన తండ్రి పాత్రల్లో, సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ పాత్రల్లో ఆయన చూపించిన నటన, పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోవు.
0: మరి అలానే ఈ మే 20 మన తెలుగు సినీ సాహిత్యానికి అక్షరాల ఒక వరం లాంటిదేమో అనిపిస్తుంది. మరి ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో పాటు తెలుగు శ్రోతలను తన మధురమైన, సరళమైన పదాలతో మురిపించిన ప్రముఖ గీత రచయిత వనమాలి గారు కూడా 1967 మే 20 జన్మించారు. హ్యాపీడే సినిమాలో ఆయన రాసిన అరరే అరరే మనసే జారే ఈ పాట గాని, బొమ్మరిలో పాట గాని వినని తెలుగు శ్రోత ఉండరంటే అతిశయోక్తే కాదు. ఆయన అసలు పేరు మణిప్రసాద్ అయినప్పటికీ సాహిత్య లోకంలో వనమాలిగా మారి ప్రకృతిలోని స్వచ్ఛతను తన పాటల్లో కురిపించారు.
1: అవునమ్మా, వనమాలి గారి పాటల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన క్లిష్టమైన పదాలు వాడకుండా చాలా సరళమైన తెలుగు పదాలతోనే గుండెల్ని పిండేసే అంతటి లోతైన భావాన్ని పలికిస్తూ ఉంటారు. ఆరెంజ్ సినిమాలో

0: రాసిన నొప్పిలేని ప్రేమేదో, అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాల్లో పాటలు యువతని ఎంతగానో ఆకట్టుకున్నాయి కదా. జర్నలిజం రంగం నుండి వచ్చిన ఆయన పిహెచ్డి చేసి డాక్టరేట్ కూడా సాధించారు. అందుకే ఆయన రాసే ప్రతి పదంలో ఒక స్పష్టత, సమాజం పట్ల ఒక అవగాహన కనిపిస్తూ ఉంటాయి. హ్యాపీడే సినిమాకి ఆయనకి ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డ్, అదేవిధంగా నంది పురస్కారాన్ని అందుకోవడం ఆయన ప్రతిభకి నిదర్శనం.
1: అవునన్నయ్య, ఇకలనే మరి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరైన ప్రముఖ విప్లవ నాయకుడు బిపిన్ చంద్ర దేశ స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి సరిగ్గా 1932 మే 20 తేదీన కన్నుమూశారు. అంటే ఈరోజు ఆ అమరవీరుడి వర్ధంతన్నమాట. మరి బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆ సింహం ఈరోజే శాశ్వతంగా సెలవు తీసుకుంది.
0: అవునమ్మా, స్వదేశీ ఉద్యమానికి ఊపిర్లోది, విదేశీ వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చిన బిపిన్ చంద్రపాల్ గారు లాంటి జాతీయ నాయకుణ్ణి మనం ఈ రోజు స్మరించుకోవడం ఎంతో గర్వకారణం. లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజించినప్పుడు వందే మాత్రం ఉద్యమం ద్వారా ప్రజల్లో విప్లవాగ్నిని రగిలించిన గొప్ప వక్త ఆయన. కేవలం రాజకీయ నాయకుడుగానే కాకుండా కుల నిర్మూలన, వితంతు పునర్వివాహాల వంటి సామాజిక సంస్కరణల కోసం ఆయన ఎంతో శ్రమించారు.
1: అవునన్నయ్య, ఇక అలానే మరి సరిగ్గా 1992 మే 20 భారతదేశం తన సొంత అంతరిక్ష ప్రయోగ వేదికైన శ్రీహరికోట నుండి స్రాస్ సి అనే ఉపగ్రహాన్ని ASLV D3 రాకెట్ ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. మరి అంతవరకు మనం వేరే దేశాల సహాయంతోనూ లేదా ప్రయోగాత్మక దశల్లోనూ ఉన్నాం. కానీ ఈ ప్రయోగం పూర్తి విజయవంతమై మన అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.
0: కరెక్ట్ అమ్మా, ఈ ప్రయోగం ఇస్రో చరిత్రలోనే చాలా కీలకమైందన్నమాట. ఎందుకంటే అంతకుముందు జరిగిన రాకెట్ ప్రయోగాలు కొన్ని విఫలం అవడంతో శాస్త్రవేత్తలపై ఎంతో ఒత్తిడి ఉంది. వాటన్నింటినీ అధిగమించి ఈ మే 20 సాధించిన విజయం మన దేశ స్వయం సమృద్ధికి ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ ఉపగ్రహం అంతరిక్షంలోని గామా కిరణాలపై పరిశోధనలు చేయడానికి, అంతేకాకుండా వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఎంతో ఉపయోగపడింది. మన రాకెట్ శాస్త్రవేత్తల పట్టుదలకి కష్టానికి దక్కిన అసలైన గౌరవం ఈ రోజు లభించింది.
1: మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మే 20 తేదీ వెనుక ఉన్న ఎన్నో చారిత్రక అద్భుతాలను, మహానుభావుల ముచ్చట్లను చాలా కూలంకషంగా తెలుసుకున్నాం. మరి ఇటు అంతరిక్ష విజయాలు, అటు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, మరోవైపు మనల్ని అలరించిన సినీ కళాకారుల జీవిత విశేషాలు, ఇలా ఎన్నో విషయాలు. లిజనర్స్, మరి ఈరోజు ముఖ్యమైన టాపిక్ లోకి వెళ్ళి మరిన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు మాట్లాడుకునే ముందు మన శ్రోతల యొక్క మూడ్ ను మరింత ఆహ్లాదంగా మార్చేద్దాం.
0: తప్పకుండానమ్మా, ఈ రోజు మన అక్షర బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయన కళ నుంచి జాలువారిన ఒక మధురమైన పాటని మన శ్రోతలందరి కోసం వినిపిద్దామా?
1: తప్పకుండా అన్నయ్య. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈనాడు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. అమ్మ, మరి మంచి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి పాట వినిపించావు, అదేవిధంగా ఒక అద్భుతమైన టాపిక్ అని కూడా మనం చెప్పుకున్నాం. మరి మన శ్రోతలందరి కోసం మరి ఈ రోజు నువ్వు ఏ టాపిక్ తోటి మొదలు పెడదాం అనుకుంటున్నావు?
2: మరి ప్రతిరోజులానే ఈ రోజు కూడా మన ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరొక అద్భుతమైన మనసుకు హత్తుకునే ముచ్చటతో మరి మీ ముందుకు తీసుకొచ్చేసాను అన్నయ్య.
1: అబ్బో, ఏంటో ఆ ముచ్చట?
2: మరి ఈ రోజు ప్రొద్దున్నే నేను పాత ట్రంక్ పెట్టి సర్దుతూ ఉంటే అందులో నాన్న అమ్మకు రాసిన ఒక పాత ఉత్తరం దొరికింది. మరి ఆ కాగితం కాస్త పసుపు రంగులోకి మారిపోయినా ఆ అక్షరాల్లో ఉన్న ప్రేమ మాత్రం ఈ రోజుకి అలానే తాజాగా సువాసనలు వెదజల్లుతోంది. ఇక అది చూశాక నా గుండె చేరువైంది. ఇక ఈ రోజుల్లో మరి ఒక నిమిషంలో వాట్సాప్ లో ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టేస్తున్నా. కానీ ఆనాటి ఉత్తరాల్లో ఉన్నంత లోతైన అనురాగం, ఆత్మీయత ఈనాటి డిజిటల్ స్క్రీన్ మీద ఎక్కడ వెతికినా దొరకడం లేదు. కాలం మారిపోయినా, ఈ రోజు ఉత్తరాలు మాయమైపోయినా మనసుల్లోని అనురాగాలు మాత్రం మారలేదు. కానీ ఆ ఉత్తరం కోసం ఎదురు చూసే ఆ అందమైన నిరీక్షణను మాత్రం ఈ తరం పూర్తిగా కోల్పోయింది కదయ్యా.
3: నిజమమ్మా, అయితే నువ్వు జ్ఞాపకాల గన్నిని తవ్వి తీసావన్నమాట. ఒక్కసారిగా నన్ను 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిపోయింది అనుకో నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా.
1: ఒకప్పుడు ఉత్తరం అంటే కేవలం కాగితం మీద రాసిన అక్షరాలు కావమ్మా. అది ఒక మనిషి హృదయం ఇంకొక మనిషి చేతికి అందడం.

0: ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్ సైకిల్ గంట వినపడిందంటే చాలు, వీధి వీధంతా గుమ్మాల్లోకి వచ్చి ఆశగా చూసేవాళ్ళం. మా ఊరు నుంచి, మా అన్నయ్య నుండి, మా నాన్న దగ్గర నుండి ఏమన్నా ఉత్తరం వచ్చిందా అని ఆ ఉత్తరం చేతికి రాగానే దాన్ని గుండెలకు హత్తుకుని రూమ్లోకి వెళ్ళి రహస్యంగా చదువుకుంటూ నవ్వుకోవడం, ఆ కాగితం మీద పడిన కన్నీటి చుక్కల తడిని చూసి అవతలి వాళ్ల బాధను అర్థం చేసుకోవడం, అదొక అద్భుతమైన అనుభూతి. ఈ రోజుల్లో బటన్ నొక్కగానే మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి, కానీ ఆ మెసేజ్లలో అక్షరాలున్నాయి తప్ప ఆనాటి ఉత్తరాల్లో ఉన్నట్టు రాసిన వాళ్ల చేతి స్పర్శ గానీ వాళ్ల మనసు గానీ ఎక్కడ కనిపించట్లేదనుకో.
1: నువ్వు చెప్పింది మరి 100% నిజమనయ్య. ఆ ఉత్తరం రాసేటప్పుడుండి ఆ ఏకాగ్రత, ఆ ఓపిక ఈ రోజుల్లో ఎవరికీ లేవు. ఒక ఉత్తరం రాయాలంటే ముందు ఒక ఇన్లాండ్ లెటరో పోస్ట్ కార్డో కొనుక్కుని ప్రశాంతంగా కూర్చుని అవతల వాళ్ళకి ఏం చెప్పాలో మనసులోనే 1-2 సార్లు అనుకుని అక్షరం తప్పుపోకుండా ముత్యాల్లాంటి రాతతో రాసేవాడు. మరి ఆ రాసే ప్రతి లైన్లోనూ ఎంతో బాధ్యత, ఎంతో ఆరాటం ఉండేది. ఇక ఈ రోజుల్లో ఫోన్లలో మరి మెసేజ్ టైప్ చేస్తూ ఆటో కరెక్ట్ ఆప్షన్ వాడుతున్నాం. మరి ఒకటి రాయిపోతే ఇంకొకటి వెళ్తుంది, దాంతో బంధాల మధ్య అర్థాలు మారిపోతున్నాయి. అసలు ఒక ఉత్తరం ముంబై నుంచో ఢిల్లీ నుంచో రావడానికి 10 రోజులు పడితే ఆ 10 రోజులు ఇంట్లో వాళ్లంతా ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. మరి ఆ నిరీక్షణలోనే అసలైన అనురాగం దాగుండేది కదా.
0: కరెక్టేనమ్మా, ఆ నిరీక్షణలో ఉండే ఆ కిక్కే వేరనుకో. ఈ రోజుల్లో ఆన్లైన్లో మెసేజ్లు పెట్టి అవతల వాడు చూశాడా లేదా అని బ్లూటిక్ కోసం సెకండ్ల కొద్దీ ఎదురు చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉన్నాం మనం. అప్పట్లో దూరంగా ఉండే పిల్లల దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఆ ఇంట్లో తల్లిదండ్రులు దాన్ని 100 సార్లు చదువుకుని మురిసిపోయేవాళ్ళు. ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద దాచుకుని పడుకునేవారు. చదువు రాని అవ్వలైతే వీధిలో చదువుకున్న కుర్రాన్ని పిలిచి, నాయనా మా వాడు ఏదో రాశాడు కాస్త చదివి వినిపించు అని బతిమిలాడేవాళ్ళు. వాడు చదువుతుంటే ఆ అవ్వ కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలేవి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రపంచం అంతా చేతులకు వచ్చేసింది, కానీ ఆ ఉత్తరాల ద్వారా ఇరుగు పొరుగున ఉండే సామాజిక బంధాలు, ఆ కలుపుగోలుతనం పూర్తిగా మాయమైపోయాయి.
1: నిజమే అన్నయ్య, బంధువుల పెళ్లి పత్రికలు గాని శుభవార్తలు గాని ఉత్తరం రూపంలో వస్తే దాన్ని దేవుడి గదిలో పెట్టి పూజించుకునే సంస్కృతి మంది. ఆ ఉత్తరాలను ఏళ్ల తరబడి పెట్టెల్లో దాచుకుని ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత తీసి చూసుకున్నా కూడా ఆనాటి జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడేవి. కానీ ఈ రోజు ఫోనుల్లో వచ్చే మెసేజ్లు, ఫొటోస్, ఫోన్ మెమరీ ఫుల్ అయిపోగానే డిలీట్ ఆల్ అని ఒక్క బటన్ నొక్కి తుడిచేస్తున్నాం. దాంతోపాటే మన జ్ఞాపకాలు కూడా శాశ్వతంగా తుడిచేసుకుంటున్నాం. మరొక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ పెరిగి మనుషుల మధ్య దూరం తగ్గిపోయిందేమో, కానీ ఆత్మీయత లోతు మాత్రం చాలా వరకు తగ్గిపోయింది.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ లైకుల ఈజీ మెసేజ్ల గోల్లో పడి అసలైన హృదయపూర్వక పలకరింపుల్ని కోల్పోతున్నాం మనం అందరం. అందుకే మన శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల ద్వారా మనం ఇచ్చే చిన్న సందేశం ఏంటంటే, ఈ వారం మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకో లేదంటే దూరంగా ఉండే మీ స్నేహితులకు ఫోన్ చేయడం పక్కన పెట్టేసి ఒక్కసారి మీ చేతులతో ఒక చిన్న ఉత్తరం రాసి పోస్ట్ బాక్స్లో వేయండి. ఆ కాగితం వాళ్ళ చేతికి అందినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మీరు పంపే 1000 వాట్సాప్ మెసేజ్లకైనా రాదు. మన సంప్రదాయాల్ని, మనసులో మారని అనురాగాల్ని కాపాడుకోవాల్సింది మనమే కదా.
1: అవునన్నయ్య, మన్ను చెప్తుంటే ఆనాటి రోజులు కళ్ల ముందు కదలాడుతున్నాయి. అసలు ఆ రోజుల్లో మనుషుల జీవితంలో ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి ఈ ఉత్తరమే ఆధారం. ఎక్కడో దూరంగా ఉన్నా చుట్టాల క్షేమ సమాచారం తెలుసుకోవాలన్నా ఉత్తరమే రాయాలి. అన్నింటికంటే ముఖ్యంగా అప్పట్లో పెళ్లి చూపులు అయిపోయాక అమ్మాయి నచ్చితే అబ్బాయి తరపు వాళ్ళు ముఖం మీద చెప్పేసేవారు కాదు. మేం ఊరెళ్ళాక పెద్దవాళ్లతో మాట్లాడి ఉత్తరం ద్వారా మా నిర్ణయం తెలియపరుస్తాం అని చెప్పి వెళ్లేవారు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి తరపు కుటుంబం అంతా కూడా ఆ పోస్ట్ మ్యాన్ ఎప్పుడొస్తాడా, ఎలాంటి వార్త తెస్తాడా అని రోజులు లెక్క పెట్టుకుంటూ గుండెలు చేతిలో పట్టుకుని ఎదురు చూసే ఆ తపన, ఆ టెన్షన్ ఈ రోజుల్లో ఎక్కడైనా కనిపిస్తుందా?
0: పచ్చి నిజాన్ని గుర్తు చేసావమ్మా. నిజంగా పెళ్లి చూపుల ఉత్తరం కోసం ఎదురు చూసేటప్పుడు ఆ అమ్మాయి పడే సిగ్గు, ఆ కంగారు, ఇంట్లో వాళ్ళ ఆరాటం వర్ణనతైతాం అనుకో. ఒకవేళ ఆ ఉత్తరంలో మాకు మీ అమ్మాయి నచ్చింది, సంబంధం ఖాయం చేసుకుందాం అని వస్తే ఆ ఇల్లంతా ఒక పెద్ద పండగలా మారిపోయేది. కేవలం పెళ్ళిళ్లే కాదమ్మా, ఆ రోజుల్లో చదువుకున్న కుర్రాళ్ల భవిష్యత్తు కూడా ఆ ఉత్తరాల మీదే ఆధారపడి ఉండేది. ఈ రోజుల్లో లాగా ఈమెయిల్లు, ఇంటర్నెట్లు లేవు కదా. ఉద్యోగాల ఇంటర్వ్యూ కాల్ లెటర్లు కానీ, ఇంటర్వ్యూ అయిపోయాక ఉద్యోగం వచ్చిందని చెప్పే అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ అన్నీ ఆ కాగితం రూపంలోనే వచ్చేవి. ఆ నీలం రంగు కవర్లో వచ్చే ఆ ఉద్యోగపు ఉత్తరం కోసం ఊరంతా ఎదురు చూసేదంటే నమ్ము.
1: అవునన్నయ్య, ఒక రకంగా ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఇంటింటికి అదృష్టాన్ని మోసుకొచ్చే ఒక దేవదూతలా చూసేవారు. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉత్తరం చేతికి రాగానే ఆ కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మా నాన్నల కాళ్ల మీద పడి ఏడవడం, ఊరంతా మిఠాయిలు

0: పంపించడం. అందులో ఎంతటి స్వచ్ఛమైన ఆనందం ఉండేది. ఈ రోజుల్లో ఫోన్లో ఈమెయిల్ రాగానే సెలెక్ట్ అయ్యావు అని చూసుకుని పక్కనే ఉన్న స్నేహితుడికి ఒక థమ్స్అప్ ఎమోజీ పెట్టేసి ముగించేస్తున్నారు. మన టెక్నాలజీ వల్ల అన్ని ఇన్స్టెంట్ గా అయిపోతున్నాయి, కానీ ఒక విజయం సాధించినప్పుడు పొందే ఆ లోతైన తృప్తిని, ఆనందాన్ని అనుభవించే లోపే మనుషులు ఇంకో పనిలోకి పరిగెడుతున్నారు.
1: నిజమమ్మా, ఆ రోజుల్లో జీవితంలో ఒక నిశ్చితత్వం, ఒక ఓపిక ఉండేవి. పెళ్లి సంబంధమైనా ఉద్యోగమైనా ఆ ఉత్తరంలో అక్షరాల రూపంలో నమ్మకంగా వచ్చేది. ఈ రోజుల్లో వాట్సాప్లో పెళ్లికి ఓకే అని మెసేజ్ పెట్టి మరుసటి రోజే మనసు మార్చుకుని బ్లాక్ చేసేసే రోజులవి. బంధాలైనా బాధ్యతలైనా ఎంతో తేలిగ్గా మారిపోయాయి. ఆనాడు కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగానికి, ఎంతో కాలం నిరీక్షించి తెంచుకున్న బంధాలకి ఇచ్చినంత గౌరవం ఈ రోజుల్లో దేనికి తక్కడం లేదు. మన జీవితాల్ని మార్చిన ఆ ఉత్తరాల కాలం మాయమైపోయినా ఆనాటి విలువల్ని మాత్రం మనం మర్చిపోకూడదు.
0: 100% నిజమన్నయ్య. అందుకే వేగం పెరిగిన ఈ కాలంలో బతుకుతున్నా కాస్త వెనక్కి తిరిగి ఆనాటి ఓపికని, నమ్మకాన్ని మనం కూడా అలవాటు చేసుకుందాం. మరి అసలు మన రేడియో స్టేషన్ కి శ్రోతలు ఉత్తరాలు రాసే ఆ ముచ్చటి గుర్తొస్తేనే అదో పెద్ద పండుగ. ఇక ఆ రోజుల్లో రేడియోలో మనకిష్టమైన పాటలు వినాలనిపించినా, లేదా మనకు నచ్చిన ప్రోగ్రాం గురించి చెప్పాలన్నా, ఒక పోస్ట్ కార్డు ముక్క తీసుకుని రేడియో స్టేషన్ అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో వేసేవాడు. ఇక తర్వాత రోజు రేడియో దగ్గరే కూర్చుని ఎప్పుడు మన పేరు చదువుతారా అని చెవులు రిక్కించి మరీ వినేవాడం. తీరా రేడియో అనౌన్సర్ నోటి వెంట మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి మరి విజయ గారు కూరిన పాట వినేయండి అని మన పేరు వినబడగానే అబ్బా ఆ ఆనందం, ఆ కిక్కే వేరు కదా. మరి ఊరంతా పరిగెత్తి చూసారా మరి రేడియోలో నా పేరు వచ్చింది అని ఆనందపడేవాడం.
1: అవునమ్మా, ఆ రోజుల్లో రేడియోలో మన పేరు వినపడితే మనం ఏదో పెద్ద ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్నంత బిల్డప్ ఇచ్చేవాళ్ళం. కేవలం రేడియోనే కాదు, ఆనాడు దూరదర్శన్ లో వచ్చే జాబులు జవాబులు కార్యక్రమం గుర్తుందా? ప్రజలు వాళ్ల సలహాలు, సూచనలు, సందేహాలు ఈ ఉత్తరాల ద్వారా పంపితే టీవీలో ఆ యాంకర్లు ఇద్దరు ఒక్కొక్క ఉత్తరం తీసి వాళ్ల పేర్లు ఊరు చదివి సమాధానం చెప్తుంటే ఇల్లంతా టీవీ స్క్రీన్కే అతుక్కుపోయేది. ఆ ఉత్తరాల్లో ఎంతటి సంస్కారం, ఎంతటి సామాజిక స్పృహ ఉండేదో కదా. ఈ రోజుల్లో ఫోన్లో లైవ్ చాట్లలో వందల మెసేజ్లు పెడుతున్నాం, కానీ ఆనాటి ఆ ఒకే ఒక్క ఉత్తరం చదివినప్పుడు కలిగే ఆ ఆత్మీయత, ఆ మధురానుభూతి ఈనాటి డిజిటల్ స్క్రీన్ల మీద ఎక్కడా దొరకడం లేదనుకో.
0: నిజమే అన్నయ్య, ఆ ఉత్తరాల వెనుక కేవలం వినోదమే కాదు, ఒక దేశ చరిత్ర, ఎంతో మంది త్యాగదండ్రుల ఆవేదన కూడా దాగుంది. మన దేశ స్వాతంత్ర్య సమరయోధులు జైలు జీవితం అనుభవిస్తున్నప్పుడు బయట ఉన్న తమ కుటుంబ సభ్యులకి, తోటి నాయకులకి ఈ ఉత్తరాల ద్వారానే దేశ భవిష్యత్తును మార్చే ఎన్నో గొప్ప విషయాలను రాసేవారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు జైలు నుండి తన కూతురు ఇందిరాగాంధీకి రాసిన ఉత్తరాలే ఆ తర్వాత ఒక గొప్ప చరిత్ర పుస్తకంగా మారాయి. ఆ అక్షరాల్లో ఎంతటి దేశభక్తి, ఎంతటి జ్ఞానం, ఎంతటి దూరదృష్టి ఉండేదో కదా. ఇక ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఆ ఉత్తరాలను చదవడానికి కూడా భయపడేవారంటే ఆ కాగితం ముక్కలకి ఎంతటి పవర్ ఉండేదో ఆలోచించు.
1: అద్భుతమైన విషయాన్ని గుర్తు చేసావమ్మా. ఆనాటి ఉత్తరాలు కేవలం సమాచారాన్ని పంపే సాధనాలు మాత్రమే కాదమ్మా, అవి విప్లవాల్ని సృష్టించాయి, బంధాల్ని కలిపాయి, చరిత్రని కూడా లిఖించాయి. ఈ రోజుల్లో మనం ఒక చిన్న ఈమెయిల్లోనో వాట్సాప్ మెసేజ్లోనో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అవుతాం, కానీ ఆనాడు ప్రాణాలకి తెగించి జైలు గోడల మధ్య నుండి రాసిన ఆ ఉత్తరాల విలువ ముందు ఇవన్నీ చాలా చిన్నవి కదా. ఆనాటి రేడియో ఉత్తరాల అనుభూతి, దూరదర్శన్ ముచ్చట్లు, స్వాతంత్ర సమరయోధుల ఆత్మీయ లేఖలు ఇవన్నీ తలుచుకుంటేనే మనసు నిండా ఏదో తెలియని ఒక స్వచ్ఛమైన ప్రశాంతత, ఒక మధురానుభూతి కలుగుతుందో కదా.
0: చాలా చక్కగా చెప్పావనయ్య. మరి కాలం ఎంత వేగంగా పరిగెడుతున్నా ఆనాటి ఉత్తరాల వెనుక ఉన్న ఓపికను, ఆత్మీయతను, బాధ్యతను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మరి అప్పట్లో మన సినిమాల్లో ఈ ఉత్తరాల ప్రాధాన్యత ఎంతలా ఉండేదంటే, అసలు ఉత్తరం లేకపోతే కథే ముందుకు కదలేదు కాదు. మరి కథానాయకుడు దూరదేశం వెళ్తూ కథానాయకు ఉత్తరం రాయడం, ఆ ఉత్తరాన్ని ఆమె గుండెలకు హత్తుకుని మురిసిపోతూ పాటలు పాడుకోవడం ఎంత అందంగా ఉండేది. మరొకసారి ఆ ఉత్తరం చేరాల్సిన వాళ్ళకు కాకుండా విలన్ చేతికి చిక్కితే కథ మొత్తం అడ్డం తిరిగిపోయేది. ఇక సినిమాలో పెద్ద ట్విస్ట్ వచ్చేసేది. అంటే కేవలం ఒక కాగితం ముక్కను ఆధారంగా చేసుకుని దర్శకులు 2.5 గంటల సినిమాను అంత అద్భుతంగా తీశారంటే ఆ ఉత్తరాలకి సామాన్యుల జీవితంలో ఎంతటి విలువ, ఎంతటి స్థానం ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
1: నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా. అప్పట్లో ఒక పాట ఉండేది గుర్తుందా, తెలుసా నీకు తెలుసా అంటూ హీరో జైలు నుంచి హీరోయిన్కి ఉత్తరం రాస్తూ పాడుకునే పాట. అలాగే ఇంకో సినిమాలో రాఘవేంద్రరావు గారి పాటలు గుర్తున్నాయా, ఉత్తరాలు వచ్చే రాయే ఊహలల్లే లీలే అని హీరో హీరోయిన్లు ఉత్తరాలు పట్టుకుని జోయిట్లు పాడుకునేవారు. ఆ రోజు

0: లో ఉత్తరం రాయడమే ఒక పెద్ద కళ. ఆ అక్షరాల వెనుక ఉండే నేపథ్య సంగీతం వింటుంటేనే థియేటర్లో జనాలు కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో సినిమాలు ప్రేమికుల మధ్య గొడవలు జరగాలన్నా కలవాలన్నా వాట్సాప్లో ఒక బ్లాక్ బటన్ నొక్కితే సరిపోతుంది. అందుకే ఈనాటి సినిమాల్లో ఆనాటి డ్రామా గానీ ఆ ఎమోషన్ గానీ అస్సలు పండడం లేదు.
1: 100% నిజమనయ్య. మరి అప్పట్లో ఉత్తరం చుట్టూ తిరిగే కథలతో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఒక సైనికుడు సరిహద్దుల్లో ఉండి ఇంటికి రాసిన ఉత్తరం, లేదా ఒక తండ్రి కొడుకుకు రాసిన ఆఖరి ఉత్తరం, ఇలాంటి సీన్లు వస్తే చాలు థియేటర్లో ఉన్న ప్రేక్షకులందరూ కూడా జేబురుమాళ్లు తీసి కళ్ళు తుడుచుకునేవారు. మరి ఎందుకంటే ఆ సీన్లు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ, అవును మా ఇంట్లో కూడా మా నాన్న ఇలానే ఉత్తరం రాశారు, మా అన్నయ్య కూడా సరిహద్దుల నుండి ఇలానే లెటర్ పంపాడు అని తమ సొంత జీవితాలను ఆ సినిమాలో చూసుకునేవారు. అంతటి సామాజిక అనుబంధం ఉండేది ఆనాటి ఉత్తరాలకి.
0: నిజమేనమ్మా, ఆ ఉత్తరాల ద్వారానే మన వెండి తెర మీద ఎన్నో కావ్యాలు ఆవిష్కృతం అయ్యాయి. కాలం మారిపోయి ఈ రోజు చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాక సినిమాల్లో కూడా ల్యాప్టాప్లు చాటింగ్లు వచ్చేసాయి. కానీ ఆనాడు ఒక ఉత్తరాన్ని కవర్లో పెట్టి దానికి గమ్ రాసి పోస్ట్ బాక్స్లో వేసేటప్పుడు ఉండే ఆ ఫీల్ ఈ రోజుల్లో ఎంత పెద్ద టెక్నాలజీ వచ్చినా రీప్లేస్ చేయలేదు. మన జీవితాల్లో ఉత్తరం ఎంత విలువైందో ఆనాటి పాత సినిమాలు చూస్తే ఇప్పటి తరానికి కూడా కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది.
1: అవునన్నయ్య, అప్పట్లో మన ఇళ్లల్లో ఈ ఉత్తరాల్ని ఎంత భద్రంగా దాచుకునేవారో తెలుసా? మరి ప్రతి ఇంట్లో గోడకు లేదా తలుపు పక్కను ఒక పొడవైన ఇనుప చువ్వ వేలాడుతూ ఉండేది. చదివిన ఉత్తరాలన్నింటినీ కూడా ఆ చువ్వకే గుచ్చిపెట్టేవారు. మరి ఎప్పుడు ఏ సమాచారం అవసరమైనా మళ్లీ ఆ చువ్వలోంచి తీసి చదువుకునేవారు. మరి ఆ చువ్వకి గుచ్చిన ఉత్తరాల దొంతల్ని చూస్తే ఆ ఇంట్లో ఎన్ని బంధాలు ఉన్నాయో, ఎంత ఆత్మీయత ఉందో తెలిసిపోయేది. మరి ఈ రోజుల్లో ఫోన్లలో ఇన్బాక్స్లున్నాయి, కానీ ఆనాటి ఇనుప చువ్వకున్నంత భద్రత, అందం ఈ డిజిటల్ ఫోల్డర్ కి ఎక్కడుంది?
0: కళ్ళ కట్టినట్టు చెప్పావమ్మా, ఆ ఇనుప చువ్వే ఆనాటి కాలపు మన హోమ్ కంప్యూటర్ అన్నమాట. ఇక ఉత్తరం వచ్చిన రోజు ఇంట్లో జరిగే రచ్చ అంతా ఇంత కాదనుకో, పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చి వెళ్ళినప్పుడు ఇంట్లో కొందరు సభ్యులు లేకపోతే వాళ్ళు సాయంత్రం బయట నుంచి రాగానే ఇంట్లో వాళ్ళంతా ఎదురెళ్ళి, అన్నయ్య ఉత్తరం రాశాడు చూసావా, అక్క ఉత్తరం పంపింది చదివావా అంటూ ఎంతో ఆతృతగా చెప్పేవాళ్ళు. ఆ వచ్చిన ఒకే ఒక్క ఉత్తరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చేతుల్లోకి ప్రయాణించేది. నాన్న చదివిన తర్వాత అమ్మకిస్తే అమ్మ చదివి పిల్లలకిచ్చేది. అలా అందరి చేతులు తగిలి ఆ ఉత్తరం కాస్త నలిగిపోయేది తప్ప అందులోని ప్రేమ మాత్రం అస్సలు నలిగేది కాదంటే నమ్మమ్మ. సరేనమ్మా, మన ఉత్తరాల గురించి ఎన్నో కబుర్లు చెప్పుకుంటున్నాం కదా, మరి ఈ సమయంలో మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిస్తే ఎలా ఉంటుందంటాం?
1: చాలా చాలా బాగుంటుందనియ. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? ఉత్తరాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు మరి మోహన్ బాబు గారు నటించిన పోస్ట్ మ్యాన్ మూవీ నుంచి ఒక చక్కని పాటనైతే మీకోసం ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
0: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
1: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
0: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
1: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. చాలా మంచి పాట అయితే ప్లే చేసామమ్మా. పోస్ట్మ్యాన్ సినిమాలో ఒక పోస్ట్మ్యాన్ ప్రతి ఒక్కళ్ళకి చేదోడు వాళ్ళడుగా ఎలా ఉంటాడు అనేది ఈ సినిమాలో కళ్ళ కట్టినట్టు చూపెట్టారు. చాలా బాగా చెప్పాం.
1: అవునన్నయ్య, మరి అందరి చేతులు తిరిగి ఆ ఉత్తరం కాస్త పవిత్రమైన ప్రసాదంలా మారిపోయేది. మరి ఇందులో ఇంకో గొప్ప అందం ఏంటంటే, ఆ ఉత్తరంలో కేవలం సొంత కుటుంబ సభ్యుల గురించే కాకుండా ఇరుగు పొరుగున ఉన్న రామారావు గారిని అడిగానని చెప్పండి, పక్కింటి సుబ్బమ్మత్తను అడిగానని చెప్పండి అని ప్రత్యేకంగా రాసేవారు. ఇక ఆ ముచ్చట తీసుకువెళ్లి ఆ పక్కింటి వాళ్ళకి చెప్తుంటే వాళ్ల ముఖం నిండా నవ్వు పులుముకుని, అవునా, వాడు నన్ను కూడా గుర్తుపెట్టుకుని అడిగాడా, ఎంత మంచివాడమ్మా అని ఎంతో సంతోషపడిపోయేవారు. ఆ ఒక్క మాటతో వీధిలో ఉండేవాళ్లంతా మన సొంత కుటుంబ సభ్యుల్లా మారిపోయేవారు. ఆత్మీయత అంటే ఇళ్ల మధ్య ఉండే సిమెంట్ గోడలు కాదు, ఉత్తరాల ద్వారా కలిసే మనసులు అని ఆ రోజుల్లో తెలిసేది.
0: నిజం చెప్పావమ్మా, ఆ రోజుల్లో ఒకరి సంతోషాన్ని అందరూ పంచుకునేవాళ్ళు. ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపుల్లో వందల మంది ఉంటారు, కానీ పక్కింట్లో ఎవరుంటున్నారో వాళ్ళకి ఏం కావాలో కూడా పట్టించుకునే నాథుడే లేడు. ఫోన్లో గ్రూప్ మెసేజ్ కొడితే అందరికీ వెళ్తుంది, కానీ ఆనాడు ఉత్తరంలో పేరు పేరున ఇరుగు పొరుగు వారిని పలకరించే ఆ సంస్కారంలో ఉన్న అమాయకత్వం, ఆ స్వచ్ఛత ఈరోజు ఎక్కడా దొరకట్లేదు. ఆ ఉత్తరం ఊరంతా తిరిగి అందరి ముఖాల్లో చిరునవ్వులు పోయించి ఆఖరికి మళ్ళీ ఆ ఇనుప చెవ్వకే చేరేది. ఎంతటి మధురానుభూతో కదా.
1: అవునన్నయ్య, మరి నువ్వు చెప్తుంటే నా కళ్ళ ముందు ఆ పసుపు రాసిన శుభలేఖలు, ఆనాటి గ్రీటింగ్ కార్డులు కదలాడుతున్నాయి. మరప్పట్లో ఉత్తరం కవరు విప్పకుండాని కేవలం ఆ పైభాగాన్ని చూసి అది ఎలాంటి వారితో కనిపెట్టేసి ఒక అద్భుతమైన సాంప్రదాయం కూడా ఉండేది. మరి ఇంట్లో ఏదైనా పెళ్లి గాని శుభకార్యం గాని జరిగితే ఆ ఉత్తరానికి నాలుగు మూలలా పసుపు రాసి పంపేవారు. ఆ పసుపు అంటే ఉత్తరాన్ని చూడగాని, అబ్బా మన చుట్టాలింట్లో ఏదో మంచి కార్యం జరుగుతోంది అని ఇల్లంతా ఉండే సంబరపడిపోయేది. అదే పొరపాటున ఏదైనా అశుభవార్త అయితే ఆ ఉత్తరం నాలుగు మూలలా నీలం రంగు ఇంకుతో పంపేవారు. దాన్ని చూడగాని గుండె చెల్లుమనేది, ఏదో జరగరాని జరిగింది అని కంగారుగా విప్పి చదివేవాళ్ళం. అంటే కేవలం ఒక రంగును బట్టి మనుషుల భావోద్వేగాలను పంచుకునే అంతటి ఆత్మీయత మరి ఆనాటి ఉత్తరాల్లో ఉండేది.
0: అవునమ్మా, ఆ పసుపు చుక్కలు ఉత్తరం తెచ్చే సంతోషం, ఆ నీలం రంగు తెచ్చే కంగారు, ఆ అనుభూతులే వేరనుకో. ఇక ఇవే కాకుండా కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు, డిసెంబర్ నెల మధ్య నుంచే పోస్ట్ ఆఫీసులు బజార్లు అన్ని రంగురంగుల గ్రీటింగ్ కార్డులతో కళకళలాడిపోయేవి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ స్నేహితులకి బంధువులకి ఉత్తరాలు రాయడం ఒక పెద్ద పండుగలా ఉండేది. ఆ రోజుల్లో ఎవరికి ఎన్ని గ్రీటింగ్ కార్డులు, ఎన్ని విష్ చేస్తూ ఉత్తరాలు వస్తే సమాజంలో వాళ్ళకి అంతమంది ఆత్మీయులు ఉన్నట్టు, అంత పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నట్లెక్క. ఆ కార్డులన్నింటినీ ఇంట్లో దారాలు కట్టి హాల్లో అందరికీ కనిపించేలా వేళ్లాడదీసేవాళ్ళం. ఇంటికి వచ్చిన వాళ్ళంతా, అబ్బో మీ అబ్బాయికి ఇన్ని గ్రీటింగ్స్ వచ్చాయా, చాలా మంచోడే అని మెచ్చుకుంటుంటే ఎంత గర్వంగా ఉండేదో కదా.
1: అవునన్నయ్య, మరప్పట్లో ఆ కార్డుల సంఖ్య ఒక మనిషి సంపాదనకి వాళ్ళకున్న ఆత్మీయతకి పెద్ద సర్టిఫికెట్ అన్నమాట. మరి ఈ రోజుల్లో కొత్త సంవత్సరం వస్తే వాట్సాప్ లో ఎవరో పంపినా హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ లేదా ఒక యానిమేషన్ బొమ్మను కాపీ చేసి ఒకేసారి 100 మందికి ఫార్వర్డ్ చేసేస్తున్నాం. అందులో పంపేవాడికి ఓపిక లేదు, చదివేవాడికి ఆనందం లేదు. కానీ ఆనాడు ఒక్కొక్క స్నేహితుడి కోసం ప్రత్యేకంగా ఒక కార్డు కొని అందులో మన చేతి రాతతో ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో వెలుగులు నింపాలిరా అని మనసారా రాసి పంపేవాళ్ళం. ఆ కార్డుని అవతలివాడు ఏళ్ల తరబడి తన పుస్తకాల్లో దాచుకునేవాడు. టెక్నాలజీ పెరిగి ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి వేల మెసేజ్లు వస్తున్నా ఆనాటి ఒక్క పోస్ట్ కార్డ్ డేటింగ్ ఇచ్చినంత సంతోషాన్ని ఇవి ఇవ్వలేకపోతున్నాయి.
0: నిజమేనమ్మా, ఆ రోజుల్లో కార్డులు రాయడంలో పసుపు చుక్కలు పెట్టడంలో మనుషుల హృదయం స్పందించేది. ఈ రోజుల్లో కేవలం ఫోన్ స్క్రీన్లు మాత్రమే రెస్పాండ్ అవుతున్నాయి. అందుకే మన శ్రోతలందరికీ మనం ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మాయం అయిపోతున్న ఉత్తరాల వెనుక ఉన్న ఆచారాలు, ఆ నూతన సంవత్సర గ్రీటింగ్ కార్డుల ముచ్చట్లని ఎంతో కూలంకుషంగా మాట్లాడుకున్నాం కదా.
1: అవునన్నయ్య, మరి ఉత్తరాల ద్వారా కేవలం వ్యక్తిగత సమాచారమే కాదు, సమాజంలో ఎన్నో పెద్ద పెద్ద ఉద్యమాలు విప్లవాలు కూడా జరిగాయి. మరి అప్పట్లో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఊర్లో ఉన్న వాళ్ళంతా కలిసి వేల సంఖ్యలో ఉత్తరాలు రాసి నేరుగా ప్రభుత్వ అధికారులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానులకు

0: ఊళ్ళకు పంపేవారు. దాన్ని పోస్ట్ గార్డ్ ఉద్యమం అనేవారు. ఒక చిన్న ఊరి నుండి లేదా ఒక కాలేజ్ నుండి వేల కొద్దీ ఉత్తరాలు ఒక్కసారిగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లేసరికి అక్కడ ఉన్న అధికారులు ఆ ఉత్తరాల గుట్టలను చూసి కంగు తిని ఆ సమస్యను వెంటనే పరిష్కరించేవారు. కేవలం 15 పైసల పోస్ట్ కార్డుతో ఆనాడు ప్రజలు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి.
1: ఎంతటి వీరోచితమైన సామాజిక కోణాన్ని గుర్తు చేసావమ్మా. నిజంగానమ్మా, ఆ రోజుల్లో పోస్ట్ గార్డ్ అంటే సామాన్యుడి అస్త్రం. ఏదైనా ఒక ఊరికి బస్సు సౌకర్యం కావాలన్నా, ఒక రోడ్డు వేయించాలన్నా, ఊరి పెద్దల దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా ప్రతి ఒక్కళ్ళు ఒక పోస్ట్ కార్డు తీసుకుని తమ ఆవేదనని డిమాండ్లని రాసి పోస్ట్ బాక్స్లో వేసేవాళ్ళు. ఆ పోస్ట్ ఆఫీసు బస్తాల నిండా ఒకే సమస్య మీద ఉత్తరాలు వెళ్తూ ఉంటే ఆ ప్రజాశక్తి ముందు ఎంతటి ప్రభుత్వమైనా దిగిరాక తప్పేది కాదు. ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు పెట్టి డిజిటల్ పిటిషన్లు వేసి పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నాం, కానీ ఆనాడు ఒక మనిషి స్వహస్తాలతో రాసిన ఆ ఒక్క పోస్ట్ కార్డులో ఉన్నంత నిజాయితీ, పవర్ ఈనాటి వేల ట్వీట్లలో కూడా కనిపించడం లేదు కదా.
0: అవునన్నయ్య, నిజం చెప్పావు. ఆ ఉత్తరాల వెనుక ఒక సామూహిక సంకల్పం, ప్రజల ఐక్యత కనిపించేవి. స్వాతంత్ర్య పోరాట సమయంలో కూడా గాంధీజీ లాంటి నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలని ఉత్తరాల ద్వారానే చైతన్యపరిచి ఒక పెద్ద ఉద్యమంగా మలిచారు. పత్రికలు లేని చోట, రేడియోలు రాని కాలంలో కూడా కేవలం ఒక ఉత్తరం చేతులు మారుతూ ఊరంతటినీ కూడా నిద్రలేపేది. ఆ కాగితం ముక్కపై ఉన్న అక్షరాలు మనుషుల్లో నూతన ఉత్తేజాన్ని, దేశభక్తిని నూరిపోసేవి. సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఉత్తరాల ద్వారా అంతటి నిశ్శబ్ద విప్లవాలు సాధించావంటే ఆ అక్షరాలకున్న బలం, మనుషుల మధ్య ఉన్న ఆ నమ్మకం ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.
1: అవునమ్మా, ఆ రోజుల్లో ఉత్తరం రాసేవారి హృదయంలో నిజాయితీ ఉండేది, చదివే అధికారులు కూడా బాధ్యత ఉండేది. అందుకే ఆ పోస్ట్ కార్డు ఉద్యమాలు అంతటి విజయాల్ని సాధించాయి. కాలం మారిపోయి ఈరోజు అన్ని వేగంగా డిజిటల్ రూపంలోకి వచ్చేసిన ఆనాటి సామాజిక స్పృహని, ఐక్యతని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంకో విషయం అమ్మా, ఆ రోజుల్లో ఆకాశరామన్న ఉత్తరాలు నువ్వు ఎప్పుడన్నా విన్నావా?
0: అజ్ఞాత లేఖలు.
1: ఎగ్జాక్ట్లీ, ఊళ్ళల్లో ఎంతటి సంచలనాలు సృష్టించేవో, మనుషుల్ని ఎంత ఎలా వణికించేవో తలుచుకుంటేనే అదో పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ అనుకో.
0: నువ్వు చెప్తుంటే బాగా చిన్నప్పుడు మా ఊర్లో జరిగిన ఒక పెద్ద రచ్చ గుర్తొస్తోందనయ. మరి అప్పట్లో ఉత్తరాల వల్ల ఎంత మంచి జరిగిందో, ఈ ఆకాశరామన్న ఉత్తరాల వల్ల అంతటి సంచలనాలు, గందరగోళాలు కూడా జరిగేవి. మరి ఎవరో ఎక్కడి నుంచో ఎవరి పేరు పెట్టకుండా కేవలం ఆకాశరామన్న అని రాసి పోస్ట్ బాక్స్ లో వేసేసేవారు. ఆ ఉత్తరం గనక ఊరి పెద్ద చేతికు లేదా ఏదైనా ఇల్లాలు చేతికు చిక్కిందంటే ఇక ఆ రోజంతా ఆ ఊర్లో పెద్ద పంచాయతీ జరగాల్సిందే. ఆ ఉత్తరాల్లో ఊర్లో జరిగే గుసగుసలు, దొంగతనాలు లేదా ఎవరైనా చేసిన తప్పులు గురించి పేరు పేరున బట్టబయలు చేస్తూ రాసేవారు. రాసింది ఎవరో తెలియదు కాని ఆ అక్షరాల్లో ఉండే నిజాలు చూసి తప్పు చేసిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి కదా.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా, ఆ రోజుల్లో ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందంటే చాలు అదొక పెద్ద సెన్సేషన్. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు తెరిచి పక్క వాళ్ల మీద ఎలా అబద్ధాలు, నిజాలు ప్రచారం చేస్తున్నారో ఆనాటి సోషల్ మీడియానే ఈ ఆకాశరామన్న ఉత్తరాలన్నమాట. తప్పు చేసిన వాడు పోలీసులకు భయపడేవాడో లేదో గాని ఈ ఆకాశరామన్న ఎక్కడ తన గుట్టు రట్టు చేస్తాడా అని రాత్రిళ్లు నిద్ర లేకుండా గడిపేవాళ్ళు. ఒక రకంగా సమాజంలో తప్పులు జరగకుండా ఆపడానికి ఈ అజ్ఞాత లేఖలు ఒక నిశ్శబ్ద నిఘా నేత్రంలా పనిచేసేవి. ఎవరి పేరు బయటపడకుండానే వ్యవస్థలో ఉన్న లోపాలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకునేవారు అప్పట్లో.
0: అవునన్నయ్య, నిజమే. కానీ ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. కొంతమంది పనిలేని వాళ్ళు కావాలని కక్షపూరితంగా ఇరుగు పొరుగు వారి మీద అబద్ధాలు ప్రచారం చేయడానికి, లేనిపోని పుకార్లు సృష్టించి బంధాలను విడదీయడానికి కూడా ఈ ఆకాశరామన్న ఉత్తరాలను ఒక ఆయుధంగా వాడుకునేవారు. మరి ఏ పాపము తెలియని అమాయకుల మీద లేనిపోని నిందలు వేస్తూ ఆ ఉత్తరాల్లో రాసేసరికి అది చదివిన కుటుంబాలు ఎంతో మానసిక వేదన అనుభవించేవి. రాసింది ఎవరో తెలియక, ఎవరిని అడగాలో అర్థం కాక ఆ అపవాదిని మోస్తూ ఎన్నో ఇళ్ళు నరకం చూసేవి. నవ్వులాటగా మొదలైన ఈ అజ్ఞాత లేఖలు కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద గొడవలకి, కుటుంబాల విచ్ఛిన్నానికి కూడా కారణమయ్యేవి.
1: 100కి 100 పాటలు నిజం చెప్పావమ్మా. సాంకేతికత లేని ఆ రోజుల్లో కాగితం మీద అక్షరాల రూపంలో ఈ ఆకాశరామన్న భయపడితే, ఈ రోజు చేతిలో స్మార్ట్ ఫోన్ రాగానే ట్రోలర్స్ రూపంలో, మీమ్స్ రూపంలో ముఖం దాచుకుని పక్కవాణ్ణి విమర్శిస్తూ ఇంటర్నెట్లో భయపెడుతూ ఉన్నారు. కాలం మారినా మనుషుల నైజం మాత్రం మారలేదు అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. మంచికి వాడితే అదొక సామాజిక ఆయుధం, చెడుకి వాడితే ఒకరి జీవితాన్ని నాశనం చేసే శాపం. ఆనాటి ఉత్తరాల

0: ఉన్న ఈ ఆకాశరామన్న ముచ్చట నిజంగానే ఎంత విచిత్రమైంది ఆలోచింపు చేసేది.
1: అవునన్నయ్య, మరి మనం చెప్పుకుంటున్న ఈ ఉత్తరాల ముచ్చట్లు ముగుస్తున్నాయంటే మనసు ఏదో తెలియని వెలితితో బరువెక్కిన గుండెతో మోగబోతోంది. మరొకప్పుడు మనుషుల జీవితాలకి శ్వాసగా నిలిచిన ఆ ఉత్తరం ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలో పూర్తిగా కనుమరుగైపోయింది. ఆ రోజుల్లో ఉత్తరం రాయడం అంటే కేవలం సమాచారం పంపడం కాదు, మన కన్నీటిని, మన నవ్వులని, మన హృదయంలోని ప్రతి రక్తాక్షరాన్ని ఆ కాగితం మీద పరచడం. ఆ కాగితం మడతల్లో దాగున్న ఆత్మీయత, ఆ భావోద్వేగాలు ఈనాటి డిజిటల్ స్క్రీన్ మీద వచ్చే వేల మెసేజ్ల్లో ఎక్కడ వెతికినా దొరకడం లేదు. ఈ వేగవంతమైన కాలంలో మనం ఎన్నో సౌకర్యాలను సంపాదించుకున్నామేమో కానీ ఒక మనిషి కోసం హృదయపూర్వకంగా నిరీక్షించే ఆ అందమైన అనుభూతిని మాత్రం శాశ్వతంగా కోల్పోయాం.
0: కరెక్ట్ అమ్మా, ఈ డిజిటల్ యుగంలో మనుషుల మధ్య కమ్యూనికేషన్ పెరిగింది కానీ కలుపుగోలుతనం పూర్తిగా తగ్గిపోయింది. ఆనాడు దూరంగా ఉన్న కొడుకు రాసిన ఉత్తరాన్ని ముద్దాడుతూ కళ్ళకి అద్దుకున్న ఆ కన్నతల్లి ప్రేమ ఈరోజు వాట్సాప్లో వచ్చే గుడ్ మార్నింగ్ ఇమేజ్లకి రావడం లేదు. ఉత్తరం అనేది కాలంతో పాటు కరిగిపోయే ఒక కాగితం ముక్క కాదు, అది రెండు హృదయాలను కలిపే ఒక అదృశ్య వంతెన. ఈరోజు మనం ఫోన్ మెమరీ ఫుల్ అయిపోగానే బంధాల జ్ఞాపకాలని డిలీట్ చేసేస్తూ ఉన్నాం, కానీ ఆనాడు ఇనుప చువ్వలకి ట్రంక్ పెట్టెల్లో దాచుకున్న ఉత్తరాలు మనిషి చనిపోయినా వాళ్ల జ్ఞాపకాలని తరతరాలకి సజీవంగా అందించేవి. మన ప్రగతి ప్రయాణంలో ఆనాటి హుందాతనాన్ని, ఓపికని రోడ్డు పక్కన పారేసి మరీ పరిగెడుతున్నామేమో అని అనిపిస్తోంది.
1: అవునయ్యా, నిజం చెప్పాం లిజనెస్. మరందుకే వేగం పెరిగిన ఈ కాలంలో బతుకుతున్నా కాస్త వెనక్కి తిరిగి ఆనాటి ఓపికని, నమ్మకాన్ని, మారని ఆత్మీయతని మనం కూడా అలవాటు చేసుకుందాం. టెక్నాలజీని వాడుకుందాం, కానీ బంధాలను డిజిటలైజ్ చేయొద్దు. ఈ వారం మరి మీ బిడ్డలకు, మీ తల్లిదండ్రులకు లేదా ప్రాణ స్నేహితుడుకు ఫోన్ చేయడం పక్కన పెట్టి ఒక్కసారి మీ చేతులతో మీ మనసులోని భావాలను ఒక చిన్న కాగితం మీద రాసి పోస్ట్ చేసి చూడండి. మరి ఆ ఉత్తరం వాళ్ల చేతికి అందినప్పుడు వాళ్ల కళ్లల్లో వచ్చే ఆనంద బాష్పాల ముందు ప్రపంచంలోని ఏ స్మార్ట్ ఫోన్ కూడా సాటి రాదు.
0: చాలా బాగా చెప్పావమ్మా. మరి ఈ రోజు ముచ్చట్లు ఒక గంట ఎలా అయిపోయిందో నాకే తెలియట్లేదు. మరి ఈ రోజు ముచ్చట్లు ఇప్పటితోటి ముగించేసి రేపు మళ్ళీ ఇదే సమయానికి మరికొన్ని మధురమైన ముచ్చట్లతోటి మరి శ్రోతల ముందుకు వద్దామా?
1: తప్పకుండానయ్యా. లిజనర్స్ మరి విన్నారు కదండి, ఇదండి ఈనాటి ముచ్చట్లు కార్యక్రమంలో మరి ఉత్తరాల గురించి, జ్ఞాపకాలను, అనుభవాల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

0: विष्णु एफएम 90.4।
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు కలిసాం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి సంపద అనేది ఉప్పు నీరు లాంటిది, మరి తాగే కొద్దీ దాహం అనేది పెరుగుతుంది కదండి. మరి మనకి బావి వాటర్ కొంచెం సలకలుగా అలా ఉంటాయి కదండి, మరి అలాంటివి మనకి తాగినా కానీ దాహం తీరదు అనమాట. ఎంత తాగినా దాహం తీరదు కదా. అలా ఏంటంటే సంపద అనేది ఉప్పు నీరు లాంటిది, మరి తాగే కొద్దీ కూడా దాహం పెరుగుతుందే తప్ప దాహం తీరదు. ఓకే లిసనర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే నడిపిన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి మరి వెంకటేష్ గారు, లత, వర్షిణి, వంశీ, చైతన్య మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి కొండవీటి సింహచిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక నేటమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు, మరి ఈరోజు వెన్స్డే కదండి, బుధవారం కాబట్టి మరి వినాయకుడికి సంబంధించి ఒక చక్కని స్టోరీ తెలుసుకుందాం అండి. మరి మనిషి వలె నాడి కొట్టుకుని గణపతి విగ్రహం మరి ఎక్కడుందో తెలుసా? మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలున్నాయి. అలాంటి అద్భుత ఆలయాల్లో అరుదైన ఈ ఆలయం కూడా ఒకటిగా చెప్తూ ఉంటారు. బ్రిటిష్ కాలంలో అప్పటి గవర్నర్

ఆలయం ఎక్కడుంది, ఆలయంలో విగ్రహ ప్రతిష్టప్పుడు ఏం జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో కుర్తాళం ఉంది. ఇక్కడే మౌనస్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయం ఉన్నాయి. ఇక్కడ అద్భుత జలపాతం ఉండగా ఇందులోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్మకం. నమ్మకం మాత్రమే కదండి, పరిశోధనలో కూడా రుజువైందట. అయితే ఇక్కడున్న చిత్రావతి జలపాతం దాదాపుగా 60 అడుగుల ఎత్తు నుండి చాలా వేగంగా కిందకు దూకుతుంది. మరి ఇక్కడ అనేక రకాల మూలికలు దొరకడమే కాదు, మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఇక గణపతి ఆలయానికి విషయానికి వస్తే, మరి ఇక్కడ ఉన్న గణపతిని నాడీ గణపతి అని పిలుస్తూ ఉంటారు. ఇలా నాడీ గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే, మరి మహాసిద్ధయోగి మౌనస్వామి తపస్సు చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని భావించగా, మరి అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వర్డ్ రాతికి ప్రాణప్రతిష్ఠ ఏంటి అంటూ హేళనగా అనడంతో ఆ సిద్ధయోగి ఒక వైద్యుణ్ణి పిలిపించమని చెప్పగా అతడు వైద్యుణ్ణి పిలిపిస్తాడు. మరి మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడీ పరీక్షించమని చెప్పగా అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూని పరీక్షించి నాడీ చప్పుడు లేదని చెప్తాడు. ఇప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా స్టెథోస్కోప్తో పరిశీలించగా ఆ వైద్యుడు ఒక ఆశ్చర్యం, గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకుంటుంది అని చెప్పాడు. దీంతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడు ఇంకా బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుని గణపతికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడీ గణపతి అనే పేరొచ్చింది. అయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చిందని, అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా దోవతి కడతారు. ఇలా ప్రకృతి వడిలో వెలిసిన ఈ మహిమగల ఆలయానికి భక్తులు ఎప్పుడూ కూడా అధిక సంఖ్యలో వచ్చి నాడీ గణపతిని, మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్ధేశ్వరి పీఠాన్ని దర్శిస్తూ ఉంటారు. మరి మీలైతే మీరు కూడా మీ కుటుంబ సమేతంగా తప్పకుండా దర్శించి ఆ నాడీ గణపతి యొక్క ఆశీస్సులు పొందండి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి కాజా నుండి వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి మనవూరి కథా చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం మీరు కోరుకునేట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి నిన్నటి కార్యక్రమంలో మనం కశ్యప ప్రజాపతి గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి మరిన్ని విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం. మరి గరుత్మంతుడు పుట్టిన తర్వాత తల్లికి దాస్య విముక్తి చేయాలని ఎంతో తాపత్రయపడ్డాడు. మరి ఎవరికైనా దాస్యం చేయొచ్చు, కానీ సవతి దాస్యం మరీ ఘోరం. సవతికి తనతో సమానమైన పత్నికి వినత దాస్యం చేయవలసి వచ్చి దుఃఖంలో ఉంది. తల్లి దాస్య విముక్తికై తనకు బలమైన ఆహారం కావాలన్నాడు గరుత్మంతుడు. మరి సృష్టిలో ఇంద్రుడి కంటే 1000 బలం కలిగినవాడు కదా, అందున పక్షి రూపంలో ఉన్నాడు. మరి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి అన్నింటినీ కూడా భక్షించాడు, అయినా ఆకలి తీరలేదు. మరి కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి, తండ్రి నాకు ఆహారం ఏమిటి అని అడిగాడు. ఆయన గరుత్మంతుడికి, పశ్చిమాద్రి దగ్గరికి వెళ్ళు, నీకక్కడ 2 జంతువులు బలమైనటువంటివి కనబడతాయి. వాటిలో ఒకటి తాబేలు, 2వది ఏనుగు. అవి ఒకదానికొకటి జయించే కోరికతో 100 సంవత్సరాలుగా పోరాడుతున్నాయి. వాటి యుద్ధానికి భయపడి చుట్టుప్రక్కల జంతువులు మనుషులు భీతావహులై ఉన్నారు. మరి నీ ఆకలి తీరాలంటే వాటిని తిను. వాళ్ళు పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనేటటువంటి బ్రాహ్మణులు. మాత్సర్యం చేత కలహించుకుంటున్నారు, వాళ్ల గొప్పదనం కోసం కలహించుకుంటున్నారు. పాండిత్యం, యోగం, తపస్సు కలిగి కూడా మాత్సర్యంతో కలహించుకోవడం చేత వాళ్ళిద్దరూ చచ్చి తరువాత గజకచ్చపాలై పుట్టారు అని చెప్పాడు. ఇక తండ్రి ఆనతి ప్రకారం గరుత్మంతుడు ఆలంబతీర్థమని ప్రదేశానికి వెళ్ళి ఎత్తుగా ఉన్న రౌహిణీమనే ఒక పెద్ద చెట్టు మీదకెళ్ళి దాని కొమ్మపై వాలి వాళ్ళు ఎక్కడ కనబడతారో అని అడవి అంతా కలిగిచూశాడు. అది చాలా పెద్ద చెట్టే, బలంగా ఉంది. కానీ గరుత్మంతుడు చాలా బలమైన పక్షి కావడంతో, పైగా అంతకుముందే జలచరాలన్నింటినీ భక్షించి ఉండటంతో ఆయన బరువుకు ఆ చెట్టు కొమ్మ ఫెళఫెళమని విరిగిపోయింది. మరి ఆ కొమ్మను ఆధారంగా చేసుకుని వాలిక్యాదులు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. మరి కొమ్మ కింద పడిపోతే వాళ్లకు దెబ్బలు తగులుతాయి, వాళ్ల తపస్సుకు భంగం కలుగుతుంది, అది తనకు పాపం. అలా కాకుండా ఆ విరిగిపోయిన కొమ్మను నోటితో పట్టుకుని జాగ్రత్తగా వాళ్ళకేమీ భంగం కలగకుండా ఈ గజగచ్చపాలను రెండింటినీ కూడా తన రెక్కల్లో ఇరికించుకుని తండ్రి తపస్సు చేస్తున్న గంధమాదన పర్వతానికి వెళ్ళి తండ్రికి నమస్కరించాడు. అతడి బలం అంతటిది. తండ్రిని, వీళ్లను ఏం చేయమంటావు అని అడిగాడు. కశ్యపుడు సంగతిని గ్రహించి వాలిక్యాలదులకు నమస్కరించి అసలు విషయాన్ని వాళ్లకు తెలిపాడు. మిమ్మల్ని ఏదో చెయ్యాలనే ఉద్దేశ్యం అతడికి లేదు, అతని బరువుకు ఆ కొమ్మ విరిగిపోయింది. మీరు మరోలా భావించకుండా మరో చోటికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని వాళ్లను ప్రార్థించి ప్రసన్నులను చేసుకున్నాడు. వాళ్లు శాంతించి హిమవత్స పర్వతాలకు వెళ్లిపోయారు. మరి నిష్పురుష పర్వతమనే చోట ఆ వృక్షశేఖను వదిలిపెట్టమన్నాడు గరుత్మంతుడితో కశ్యపుడు. మరి అతడు అలాగే చేసి ఆ గజకచ్చపములను హిమవత్ పర్వత ప్రాంతాలకు తీసుకువెళ్లి వాళ్ళిద్దరినీ కూడా సావకాశకంగా భక్షించాడు. ఇక ఆ తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాడు.

మరి మహాబలాపరాక్రమాలతో అక్కడి నుండి ఇంద్రుణ్ణి జయించి అమృతాన్ని తీసుకొచ్చి తన సవతి తల్లి అయినటువంటి కద్రువకి ఇచ్చాడు. ఆమె ప్రసన్నురాలై తన తల్లికి దాస్య విమోచనాన్ని ప్రసాదించింది. మరి మహాభారతంలోని ఆది పర్వంలోనిది ఈ కథ అన్నమాట. ఓకే లిజనర్స్, మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నిన్న గ్రామం నుండి ఆర్జే సోబరాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి May 20 అనగా ఈరోజు తేనెటీగల దినోత్సవం అంటున్నారు. మరి పువ్వులోని మకరంధ్రాన్ని గురోలి మధుకరి, తీపి తేనెను అందించి ఆరోగ్యకారి, ప్రకృతికి ప్రాణమై పుప్పుడిని మోస్తూ పరపరాగ సంపర్క దోహదకారి, లోకానికి తీయందనాలను పెంచే పరోపకారి, తన కష్టంతో సంపాదించి ఆహార సముపార్చకారి, పర్యావరణ పరిరక్షణకారి, మరి కిలో తేనె తయారీకి 3 సార్లు భూప్రదక్షిణ చేసే సుమాల సందర్శనకారి, కష్టపడే తత్వానికి నిదర్శనం, చిన్న ప్రాణి అయినా చేసేది గొప్ప సాయం, చూసి నేర్చుకోవాలి జనం, తేనెటీగ ప్రకృతి వరప్ర ప్రసాదం, సృష్టిలో ఏ ఆహార పదార్థానికి లేని గొప్ప గుణం తేనెటీగకుంది, మరి ఎక్స్పైరీ డేటు లేని ఆహార పదార్థం, చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచకున్న నిల్వ ఉండే ప్రకృతి ప్రసాదం, ఎల్లవేళల ఉపయోగకారి తేనె, చిన్నపిల్లలకు మాటలు త్వరగా వచ్చేందుకు వాడతారు తేనెను, అందుకే తేనెటీగలకు జయకొడదాం, తేనెను వాడదాం, ఆరోగ్యాన్ని పొందుదాం, పూలవనాలను విరివిగా పెంచుదాం అంటున్నారు. అలానే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ అలానే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జనతా గ్యారేజ్ మూవీ నుంచి ప్రణామం ప్రణామం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, జూనియర్ ఎన్టీఆర్కి, అలానే మంచు మనోజ్కి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా జనతా గ్యారేజ్ మూవీ నుంచి ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరొకప్పుడు పరశురాముడు క్షత్రియులను చంపడానికి 21 మార్లు భూ ప్రదక్షిణం చేశాడు. ఏ క్షేత్రాలు చూడటానికి కాదు, వాళ్లను చంపటానికి. ఆయనకు క్షత్రియులంటే అంత కోపం. అంత అయిన తర్వాత ఆయనకు పాపం మాట జ్ఞాపకం వచ్చింది. వాళ్ళు నన్ను నిద్రించలేదు, పారిపోతున్న క్షత్రియులను కూడా నేను చంపేశాను, నేను బ్రాహ్మణుణ్ణి కదా అని అనుకుని పాపక్షయం కోసమని చెప్పి పరశురాముడు అశ్వమేధ యాగం చేస్తాడు. ఈ రాజవంశాలన్నింటినీ నిర్మూలన చేసిన తరువాత, ఆ రాజులను చంపిన తరువాత భూమి వీధి రాజ్యాలన్నీ కూడా పరశురాముడివే. ఏం చేసుకుంటాడు, ఆ భోగాలు సుఖాలు అక్కర్లేదు ఆయనకు. అందుకని అశ్వమేధ యాగం చేసిన తర్వాత కశ్యప మహర్షిని పిలిచి ఈ భూమినంతా ఆయనకు దానం చేసేశాడు. లోకానుగ్రహం కోసమని కశ్యప మహర్షి పరశురాముడు చేసిన భూదానాన్ని పరిగ్రహించి, పరశురామ, ఇప్పుడిక్కడ మళ్లీ క్షత్రియ వంశాలు పుట్టి పెరగాలి, కానీ అప్పుడు నీ ప్రతిజ్ఞ ప్రకారం మళ్లీ వాళ్ళని నీవు చంపవలసి వస్తుంది. కాబట్టి నీవు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళు. భూమండలాన్నంతా నాకిచ్చేసావు కదా, అందుకని ఈ భూమంతా ఇప్పుడు నాదే. దీన్ని వదిలి వెళ్ళిపో. దక్షిణ దేశ సముద్రం వైపుకు వెళ్ళిపో. అక్కడికి వెళ్ళి సముద్రుణ్ణి యాచించు. ఆయన నీవు నివసించడానికి ఒక చేటంత భూమినిస్తాడు. అంటే శూర్పాకార ప్రదేశం నువ్వు పొందుతావు. అంటే చేట ఆకారంలో ఉండే భూమిని నువ్వు పొందుతావు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరుండు అని చెప్తాడు. మరి ఆ కారణం చేతనే ఆయన అక్కడికి వెళ్తాడనమాట. ఆ కారణం చేతనే మరి పరశురాముడు ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని కేరళకు వచ్చాడు అని పురాణాల్లో విశ్వసించబడుతోంది. మరి దక్షిణ పదమంతా కూడా తూర్పు పశ్చిమ సముద్రాలు రెండింటితో కలిపి ఒక మాట చూస్తే త్రికోణంగా చేట ఆకారంగా ఉంటుంది. మరి అక్కడ ఉండమని చెప్పి అది సముద్రుడు ఆయనకిచ్చాడు. మరి భూమికి కాశ్యపి అనే పేరు వచ్చింది. మరి కాశ్యపే నాభిమంత్రిత కాశ్యపే నాం భూమిర్నాం భూమిక. మరి భూసూక్తంలో కాశ్యపేనాభిమంత్రిత అనుంటుంది. అంటే కశ్యప ప్రజాపతి చేత ఇది మళ్ళీ సంతానవంతమైంది. భూమి యందు కశ్యప ప్రజాపతి సంతానం చేత, అనుగ్రహం చేత మళ్ళీ రాజవంశాలు పుట్టాయి. ప్రాణికోటి పెరిగింది, ప్రజలందరూ వృద్ధి చెంది మళ్ళీ నాగరికత బాగా పెరిగింది. మరి ఈ విధంగానే కర్దమేన ప్రజాభూతామయి సంభవ కర్తమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని అని శ్రీ సూక్తంలో చదువుతాం. కర్దమేన ప్రజాభూత అంటే భూలక్ష్మి అని అర్థం. అక్కడ ఆ వాక్యం శ్రీ మహాలక్ష్మి స్తోత్రంలో మనం చెప్పేవన్నీ కూడా విష్ణుపత్ని అయిన లక్ష్మికి మాత్రమే అన్వయం కావు. కర్దమేన ప్రజాభూత మై సంభవ కర్తమ అంటే ఈ కర్దమ ప్రజాపతి చేత ప్రజాభూత అయ్యింది. ప్రజాభూత అంటే సంతానవంతురాలయ్యింది అని అర్థం. భూలక్ష్మి అంటాం కదా, దానిని అదనమాట. ఓకే లిజినెస్, మరి రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, లలిత, వశిష్ట, సూర్యకుమారి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడ్డి వారికి, విజయమ్మకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు, హ్యాపీ ఫ్రైడే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు మా కోసం భక్త తుకారాం చిత్రం నుండి పడవెళ్ళి పోతోందిరా అనే చక్కని పాటను మరి మా కోసం, అలానే మా పురుప స్నేహమాల ఫ్రెండ్స్ అందరి కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలాని ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి మనిషి జీవితం అంతా కోరికలతో ప్రయాణమే. ఒక కోరిక తీరగానే మరొకటి పుడుతుంది. ఆ కోరికలను చేయించి కర్తవ్యాన్ని దైవార్పణగా మార్చుకోగలిగితే జీవితం ఎంత ప్రశాంతంగా మారుతుందో పురాణాలు తెలియజేశాయి. అటువంటి మహత్తరమైన ఉదాహరణల్లో ఒకటి అంబరీష మహారాజు చరిత్ర. అది భక్తి వినయం దైవానుగ్రహానికి ప్రతీక. అంబరీషుడు సప్తద్వీపాలకు చక్రవర్తి. అనంత సంపద, అపరిమిత అధికారం, అఖండ వైభవం ఆయన సొంతం. అయినప్పటికీ ఆయన హృదయం మాత్రం భౌతిక వైభవాలపై కాకుండా ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలపై నిలిచి ఉండేవి. చేతులు దేవాలయ సేవలు నిమగ్నమయ్యేవి. చెవులు విష్ణు కథామృతాన్ని ఆస్వాదించేవి. కళ్ళు శ్రీహరి సౌందర్యాన్ని దర్శించేవి. మనసు నిత్యం దైవస్మరణలో మునిగిపోయేది. భౌతికంగా మహారాజు బాధ్యతలు నిర్వహిస్తూనే అంతరంగంలో మాత్రం యోగిలా జీవించాడు. అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించేవాడు. మరొకసారి ద్వాదశ గడియలు ముగిసేలోపు ఆయన వ్రతదీక్షను విరమించాల్సిన సమయం వచ్చింది. సరిగ్గా అప్పుడే దూర్వాస మహర్షి తన శిష్యగణంతో అక్కడికి విచ్చేశాడు. స్నాన సంధ్యాది కర్మల నిమిత్తం యమునా నదికి వెళ్లాడు. అతిథిని గౌరవించకుండా భోజనం చేయడం ధర్మవిరుద్ధం. ద్వాదశి కాలం దాటితే వ్రతభంగం. ఈ సంకట స్థితిలో అంబరీషుడు పండితుల సలహాతో ధర్మాన్ని కాపాడుతూ కేవలం తులసి తీర్థం మాత్రమే పుచ్చుకున్నాడు. దీన్ని అవమానంగా భావించిన దూర్వాస మహర్షి ఆగ్రహ దగ్గర

తన తపశ్శక్తితో ఒక భయంకరమైన కృత్యను అంటే రాక్షసిని సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమని ఆదేశించాడు. మరి తన సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించిన భక్తుడు కనుక అంబరీషుడు ఎదురైన ఆపదను కూడా దైవ ప్రసాదంగా భావించి చేతులు జోడించి నిలబడ్డాడు. భక్తుడి రక్షణార్థం భగవంతుడు పంపిన సుదర్శన చక్రం కృత్యను క్షణాల్లో సంహరించింది. ఆ తర్వాత దూర్వాసుణ్ణి వెంపడించింది. ప్రాణభయంతో పరిగెడుతూ ఆయన చివరికి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ విష్ణుమూర్తి, నేను నా భక్తులకు అధీనుణ్ణి. నువ్వు నా భక్తుడై అంబరీషుడి పట్ల అపరాధం చేశావు కనుక అతణ్ణి శరణు వేడమన్నాడు. అనంతమైన తపశ్శక్తి కలిగిన మహర్షి కూడా అకారణ ఆగ్రహ ఫలితంగా అసహాయుడై భక్తాగ్రేసరుడైన అంబరీషుడి శరణాగతి కోరాడు. అందుకు అంబరీషుడు గర్వించలేదు. భక్తి వినయాల సుగంధంతో నిండిన హృదయంతో సుదర్శన చక్రాన్ని ప్రార్థించి ముని ప్రాణాలను కాపాడాడు. అంబరీషుడు రాత్య పాలనను కూడా దైవ కైంకర్యంగా భావించాడు. కర్తవ్యాన్ని భగవంతుడికి అర్పణగా ఆచరించాడు. అందుకే అడ్డంకులు కూడా ఆయనకు విజయాలుగా మారాయి. మనిషి ఆపదలో మాత్రమే కాదు, అన్ని వేళల్లోనూ దైవస్మరణలు ఉండాలి. కర్మను కర్తవ్యంగా భావించి ఫలితాన్ని దైవానికి వదిలేయాలి. వేదన్ను ప్రార్థనగా మార్చాలి. శోధన్ను సాధనగా మలచాలి. మనసును దైవానికి స్వాధీనం చేయాలి. అప్పుడు దైవానుగ్రహం కలుగుతుంది. జీవితం పవిత్రమవుతుంది. జన్మ సార్థకమవుతుంది. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమిత్రి గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మే 20 అందరికీ కూడా ప్రపంచ మెట్రాలజీ దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అందరికీ కూడా ఏ విధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా, ఏ విధమైన కల్తీలు లేని, ఆరోగ్యాన్నిచ్చే పరిశుభ్రమైన ఆహార పదార్థాలు లభించాలని, క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ ఎలాంటి పొరపరసాలు జరగకూడదని కోరుకుంటున్నా అంటున్నారు. అలానే మే 20 మన తెలుగు సినీ పరిశ్రమలో యువ హీరోలకు జూనియర్ ఎన్టీఆర్ మరియు మంచు మనోజ్ పుట్టినరోజు. మరి వారిరువురికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. అలానే మరి మే 20 అలనాటి ప్రముఖ నటులకు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గారు అంటే జేవి రమణమూర్తి గారికి. మరి జేవి రమణమూర్తి గారంటే కొంతమందికి తెలియకపోవచ్చు. మరి శంకరాభరణం చిత్రకథానాయకులకు జేవి సోమయాజులు గారి సోదరులు అంటే తెలుస్తుంది అందరికీ. మరి వారికి కూడా జయంతి. మరి వారికి ఎన్నో చిత్రాల్లో తను పదునైన కలంతో పాటలు వ్రాయడమే కాకుండా ఆయన వ్రాసిన తొలి చిత్రాన్ని తన ఇంటి పేరుగా మలుచుకున్న వ్యక్తి. మరి ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాటలు వ్రాసిన ఉత్తమ రచయితల్లో ఒకరిగా పేరుగాంచిన వ్యక్తి. ఒక రచయితగానే కొన్ని చిత్రాల్లో తాను రాసిన పాటలు తానే ఆలపించుకున్న గాయకులు, మరియు కొన్ని చిత్రాల్లో తన నటనా విశ్వరూపాన్ని కూడా కనబరిచినటువంటి నటులు అగు చెంబోలు సీతారామ శాస్త్రి గారు అంటే మరి కొంతమందికి తెలియకపోవచ్చు. మరి అదే బాలుగారు ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా తమ్ముడు సీతారాముడు అంటూ ఎంతో ఆప్యాయతతో పిలిచే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు. కాబట్టి వారికి నివాళి తెలియపరుస్తున్నా అంటున్నారు. ఈ సందర్భంగా మరి నేనున్నాను చిత్రం నుండి చిత్రమ్మగారు ఆలపించిన కీరవాణి గారి బాణీలు, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం ఏ శ్వాసలోన చేరితే గాలి గాంధర్వం అవుతుందో అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కొత్తగూడెం జిల్లా నుండి మరి బాబు క్యాంప్ తాతారావు బిల్డింగ్ నుండి మరి ప్రశాంత్ గారు, సాగరిక గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి గజ దొంగ చిత్రం నుండి ఇంద్రధనస్సు చీర కట్టి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి సంపత్ కుమార్, లక్ష్మి, రామ్, చందర్, సనా, రాజ్ కుమార్, సంధ్య, రాణి, ధన్యశ్రీ, రుత్విక్ రాజ్, హారిక, హిమబిందు, కళావతి, ప్రియా, స్వరూప, హరినాథ్, సౌజన్య, హజీరా, నజీం, షరీఫ్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డ్రైవర్ రాముడు మూవీ నుంచి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్స్, విద్వాన్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మామ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా కోసం ఇద్దరు ఇద్దరే ఈ చిత్రం నుండి ఒక చక్కని పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ, వెంకట సంజీవ రెడ్డి గారు, ఋషికేశ్వర రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, మరి రమణమ్మ గారు, సావిత్రి వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి విష్ణు ఎఫ్ఎం కేంద్ర వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి విజయ మేడం గారు చెప్పే టాపిక్స్ మరి చక్కని పురాణాలతో మా మనసుల్ని అలరింప చేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. మరి తదుపరి కథానిక కూడా మాకు ఎంతగానో నచ్చుతోంది అని చెప్పి అంటున్నారు. అలానే చిరంజీవులు చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకున్నారండి. మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి త్రిమతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి భక్త అంబరీష్ని కథను ఉదాహరిస్తూ మరి దూర్వాస మహర్షికి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటున్నారు. మరి మహర్షులు, దూర్వాస మహర్షికి, విశ్వామిత్ర మహర్షికి మరి మహర్షులకు కోపం ఉండకూడదని, ద్వేషం గర్వం చాలా ఎక్కువ, మరి అహంకారం వల్ల చాలా కథల్లో చాలా భక్తులు బాధలు పడ్డారు, చివరికి ఆ దేవదేవుని దయతో ఆ భక్తుల మహర్షుల కోపం నుండి విముక్తి పొందడం కూడా జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుమల మోహన్ గారు, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. దసరా బుల్లోడు చిత్రం నుండి ఒక చక్కని పాటను కూడా ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఇంకా మనకి చాలా ఎస్ఎంఎస్లు అయితే వచ్చేసాయి, టైం లేదు కదండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో రిటైర్మెంట్ లేని వాళ్ళు కథ వింటారు. ఉషోదయమైంది. కాత్యాయని నిద్ర లేచింది. ఆ ఇంట్లో 35 ఏళ్లుగా అదే వేళ్లకు ఆమె లేస్తుంది. ఆమె గోడగడియారాన్ని చూసుకుని లేవదు. ఆమె లేచిన వేళను బట్టి ఇంట్లో వాళ్లు తమ వాచీలని సరిచేసుకుంటారు. ఆమె 3 నిమిషాలసేపు ఒకచోట నిలబడేది, గుక్కెడు కాఫీయో మంచినీళ్ళో గొంతులో పోసుకోవటానికి. ఆ తర్వాత నిరంతరమైన చాకిరి. అందరికీ టిఫిన్లు భోజనాలు తయారు చేసి యంత్రం ఆమె. పెళ్లైన కొత్తలు భర్తతో పాటు కాలేజీలకి వెళ్లి మరుదరిద్దరికి లంచ్ డబ్బాలు కట్టించేది. వాళ్ల చదువులై ఉద్యోగాల మీద ఎక్కడికో వెళ్లేసరికి కొడుకు కూతురు స్కూళ్లకి వెళ్లేవారు. మళ్లీ 3 డబ్బాలు కట్టివసాగింది. కూతురు అత్తారింటికి వెళ్ళింది కదా, 1 డబ్బా తగ్గిందనుకునేలాగా ఉద్యోగస్తురాలైన కోడలు సుగుణ వచ్చింది. అత్తగారు కట్టిస్తుంటే నిర్మహమాటంగా తన డబ్బాని తాను పట్టుకుని వెళుతోంది. చూస్తుండగాని మనవరాలు కరుణ పుట్టింది. అత్తగారికి పని తగ్గించటానికని పైకి చెప్పుకుంటూ పిల్లని ప్లే స్కూల్లో చేర్చింది కోడలు. మధ్యాహ్నం అక్కడికి వెళ్లి పిల్లని ఇంటికి తీసుకువచ్చి దాని బట్టలు మార్చి ముఖం కడిగి బతిమాలి బతిమాలి అన్నం తినిపించడం అదనపు పనైంది కాత్యాయనికి. అందరికీ లంచ్ డబ్బాలే కదా, మరి కాస్త వండి తలా కాస్త సరిపెట్టడమే కదా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కానీ లంచ్ డబ్బాల్లో ఒకరోజున్నది ఇంకో రోజు పనికిరాదు. రోటీ, కూర, ఇడ్లీ, చట్నీ, మసాలా దోశ, పూరి, కుర్మా ఇలా రోజుకొకటి మారుస్తూ ఉండాలి. లేకపోతే రోజు ఇదేనా అని భర్త కొడుకు సణుగుతారు. ఆమె అదృష్టమేమంటే కోడలు ఇంకేదో స్పెషల్గా అడగటం లేదు. ఇక మనవరాలకి డబ్బా కట్టడం వచ్చాక కొత్త వెరైటీలు తోడయ్యాయి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సుగుణ ఫ్రూట్ బ్రెడ్ క్రీమ్ బిస్కెట్లు చిప్స్ తీస్తుంది. ప్రొద్దున్న కరుణ లంచ్ డబ్బాల్లో బామ్మ చేసింది సగం, అమ్మ తెచ్చింది సగం ఉంటాయి. ఆ పిల్లకి అలానే ఇష్టం. ఈ మధ్యనే జగన్నాథం గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల ఆమె కాస్త ఊపిరి తీసుకుందాం.

అనుకునేలోగా కాస్త కాఫీ పెట్టువై కాత్యా అంటాడు. నాలుగు అదరవులతో భోంచేస్తున్నాడేమో భుక్తాయాసంతో మధ్యాహ్నం కునుకు తీస్తున్నాడు. నిద్ర లేచి ఏమిటో ఆకలిస్తున్నట్లుగా ఉంది అంటాడు. పకోడీలు బజ్జీలు ఏదోటి ఆమె తరచుగా చేయాల్సి వస్తుంది. కాసేపు టీవీ ముందు కూర్చుందామన్నా పక్కింటి శ్యామలతో మంచి చెడ్డ మాట్లాడదామన్నా ఆమెకు తీరటం లేదు. కాస్తంత చిక్కులు తీసుకుని జుట్టు దువ్వుకోవటమే గగనమైపోతుంది. భర్త రిటైర్ అయితే చాలామంది గృహిణులకి కాస్తంత విశ్రాంతి దొరుకుతుందనుకుంటారు. కానీ కాత్యాయనికి మాత్రం పని పెరిగిందనే చెప్పాలి. జగన్నాథం ఆఫీస్కి వెళ్లే రోజుల్లో చాలా బిజీగా ఉండేవాడు. ఒక్కసారిగా దొరికిన రిటైర్మెంట్ వల్ల అతన్నేమిటో శూన్యమనే సుడిగండంలోకి తోసేసినట్టుగా ఉంది. చెరువులోంచి గట్టున పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతను మాటిమాటికి ఏం తోచడం లేదు అని అనటంతో తండ్రికి ఏదైనా ఉద్యోగం చూసిపెట్టమని తన ఫ్రెండ్కి చెప్పాడు కార్తీక్. వారం తిరగకుండానే తమ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ఖాళీ ఉందని అతని తండ్రికి అది సరిపోతుందని చెప్పాడు తన ఫ్రెండ్. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా వెళ్ళి జాయిన్ కావచ్చు నాన్న అన్నాడు కార్తీక్. క్యాలెండర్ తీసి మంచి రోజు చూసుకుని చేరతానన్నాడు జగన్నాథం. ఆ శుభవార్త తన ఫ్రెండ్స్తో చెప్పి సంతోషపడదామని ఆ పూట ఎప్పటిలా ఆఫీస్కెళ్లే సమయానికి స్నానపానాదులు కానిచ్చి తయారయ్యాడు. సరిగ్గా అదే టైంకి కరుణ టిఫిన్ తిననంటూ మారం మొదలుపెట్టింది. నా బంగారు తల్లివి కదూ, కాస్తంత తినమ్మా, స్కూల్లో ఆకలిస్తుంది అని బతిమలసాగింది కాత్యాయని. తన ముస్తాబు బ్యాగ్ సర్దుకోవటం, గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవటం ఇవే ఘనకార్యాలుగా భావించే సుగుణకి కూతురికి టిఫిన్ తినిపించేంత తీరికెక్కడిది. అత్తగారు తమ లంచ్ డబ్బాలు ఎప్పుడు కట్టిస్తారా అని క్రీగంట చూస్తూ తన పనుల్లో హడావుడిపడే ఆమెకు కూతురికి తినిపించే ఓర్పు లేదు, నేర్పు లేదు. కూతురు మారాం చేస్తుండేసరికి కోపమొచ్చి ఆ పిల్లని కొట్టబోయింది. తన చేయి అడ్డుపెట్టినందుకు ఆ దెబ్బ కాత్యాయనికి తగిలింది. ఆమెకు సారీ చెప్పాల్సింది పోయి మీరు దాన్ని బాగా గారం పెట్టి పాడు చేస్తున్నారత్తయ్య అని ఇద్దరినీ కలవేసి కసురుకుంది సుగుణ. దానికి నేనెలాగో పెడతా కాని ఈ పూటకి మీ డబ్బాలు మీరే సర్దుకోండమ్మా అంది కాత్యాయని. సుగుణ అటు వెళ్లగా చూసి మనవరాల్ని ఎత్తుకుని మనవరాల్ని ఎలాగో బతిమాలి మరికాస్త తినిపించింది. వాళ్లు వెళ్లిపోయాక అమ్మయ్యా గాలివాన వెలిసింది అంది కాత్యాయని నీరసంగా నవ్వి. అదేమీ గుర్తించని జగన్నాథం తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లే కులాసాలు మరి నేను వెళ్ళొస్తానోయ్ అని నవ్వాడు. నిజంగా మళ్లీ ఉద్యోగంలో చేరతారా? ఆమె గొంతులోని నిరుత్సాహాన్ని అతను గుర్తించలేదు. విజయంగా వెళ్ళిరండి అని బొట్టు పెట్టి వీరవనితలా నా ఖడ్గాన్ని అది నా కళాన్ని అందివ్వక అలా డీలాగా ముఖం పెడతావేంటి? అదనంగా నాలుగు రాళ్ళు సంపాదించేస్తాను చేదా అని గలగలా నవ్వాడు. ఇంట్లో ఏం తోచడం లేదని చెప్పి ఇప్పుడు అదనంగా సంపాదించగలుగుతున్నాడంటున్నాడు, ఏంటైన ఉద్దేశం అడుగుదామనుకుంది. అతన్ని ప్రశ్నించే అలవాటు లేదామెకు, అడగలేకపోయింది. ఆమె తెల్లబోతూ చూస్తుండగానే త్వరగా వచ్చేస్తాలే అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. ఆమెకు నిస్సత్తువుగా ఉంది. ప్రొద్దుట తాగిన కాఫీ తప్ప మళ్ళీ ఏం లేదు. తింటే కాస్త ఓపిక వస్తుందని ప్లేట్లో పెట్టి తెచ్చుకుంది. నోట్లో పెట్టుకుపోయేసరికి కడుపులో ఏదో తిప్పినట్లయింది. గబగబా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి డొక్కుంది. ముఖం కడుక్కుని నెమ్మదిగా వచ్చి మంచం మీద పడుకుంది. అలా ఎంతసేపుందో ఆమెకు తెలియదు. అంత నిస్సత్తువులో కూడా మనవరాలి గురించి మర్చిపోలేదు. ఎవరో తట్టిలేపినట్లు లేచి శక్తిని తెచ్చుకుని తలుపుకి తాళం పెట్టి వీధి చివరికి వెళ్ళింది. 10 నిమిషాల్లో కరుణ బస్సు వచ్చింది. అంతసేపు అక్కడ నిలబట్టమే ఎంతో కష్టమైంది. పిల్ల బ్యాగ్ తీసుకుని దాన్ని మరో చేత్తో పట్టుకుని ఇంటికి ఎలా చేర్చిందో కూడా ఆమెకు తెలియలేదు. అలాగే ముక్కుతూ పిల్లకి బట్టలు మార్చి కాస్త తినిపించి దాన్ని పడుకోబెట్టి తేలిపోతున్న కాళ్లతో వచ్చి హాల్లో సోఫాలోనే వాలిపోయింది. ఏవో సెగలు చెవుల్లోంచి బయటికి వచ్చినట్లనిపించింది. అలా ఎంతసేపు గడిచిందో ఆమెకు తెలియదు. తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు ముగించుకుని 2-3 గంటల తర్వాత తిరిగి వచ్చాడు జగన్నాథం. వారగా వేసి ఉన్న తలుపులు తోసుకుంటూ వచ్చాడు. ఆ చప్పుడుకి కాత్యాయిని కళ్ళు తెరిచింది. ఏంటి తలుపులు వేసుకోకుండా పడుకున్నావు అనంటూ
ఆమె జవాబుకైనా ఎదురు

చదవకుండా మనవరాలు గదిలోకోసారి తొంగి చూసి బట్టలు మార్చుకోవడానికి వెళ్లాడు. అతను వచ్చాక అన్నం వడ్డించమంటారా అని అడిగింది. ఈ మధ్య రిటైర్ అయ్యాక మధ్యాహ్నం అతనితో పాటు తింటోందని మా నరసింహం వాళ్ళింట్లో బోన్ చేసేదాకా వదలలేదు. పాపం నా కోసం చూస్తున్నావేమో దూతినే. ఇలా ఉద్యోగంలో చేరుతున్నానని చెప్పాను, ఆదిరిపోయాడు. కొడుకంటే ఎలాగుండాలో.

నేనే ఒకటి వెతుక్కోవాలి అని వాపోయాడు. ఒక్కొక్కళ్ళది ఒక్కో బాధ. సరే సరే, నా కబుర్లో పెట్టేశాను, నీ వెళ్ళి కాస్త తిను. ఎండలో తిరిగొచ్చానేమో, తిక్కతిక్కగా ఉంది, కాసేపు కునుకు తీస్తా అని ఏక బిగిని మాట్లాడి పడక గదిలోకి వెళ్ళిపోయాడు అతను. అతనే కనుక కాస్తంత పరీక్షగా చూసుంటే భార్య పరిస్థితి అర్థమయ్యేది. అంత పరీక్షగా చూసి లోతుగా ఆలోచించే అలవాటు అతనికి లేదు. హడావుడి మనిషి, తన బాధలు చెప్పుకునే అలవాటు ఆమెకి లేదు. అన్నింటికీ సర్దుకుపోవటమే. నిస్సత్తువగా అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది. ఓ గంట పోయాక నిద్రలేచొచ్చాడు. ఏమోయ్, టీ పెడతావా అన్నాడు అలవాటుగా. ఆమె మగతగా కళ్ళు తెరచి మళ్ళీ బరువుగా మూసుకుంది. పాపం అలసిపోయినట్టుంది. ఈ పూట తనే ఆ టీ ఏదో పెట్టి ఆమెకు కూడా ఇస్తే ఆనందపడుతుంది కదా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు. అలవాటు లేని పని. గిన్నెల మీద మూతలు తీసి చూస్తే అన్నీ అలానే కనిపించాయి. అంటే ఆమె అన్నం తినలేదన్నమాట. కంగారుగా తిరిగొచ్చి ఆమె ఒంటి మీద చేయి వేశాడు. చిర్రుమంది. ఆమె పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా తన ఫ్రెండ్ ఇంట్లో తినొచ్చి చక్కగా నిద్రపోయాడు. కనీసం అక్కడి నుంచి ఫోనైనా చేయాల్సింది. ఎంత పొరపాటు. మనసు చివుక్కుమంది. గబగబా బెడ్రూంలోకి వెళ్ళి దుప్పటి తెచ్చి ఆమెకు కప్పాడు. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొచ్చాడు. కాత్యా అని లాలనగా ఆమె ఒంటి మీద చేయి వేశాడు. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అన్నం తినలేదన్నమాట అన్నాడు బాధగా. తినాలనిపించలేదండి అంది లో గొంతుకుతూ. జ్వరం ఎలా తినాలనిపిస్తుంది? సరే, మందు వేసుకుని కాఫీ తాగు. మాత్రం వేసుకుని కాఫీ తాగి పడుకుంది. నువ్వు చెప్పందే, నీ ఒంట్లో బాగోలేదని నాకు ఎలా తెలుస్తుంది? ఆమె పలచగా నవ్వింది. అవునులే, నీ బాధలు పైకి చెప్పుకునే అలవాటు నీకుంటే కదా, ఎందుకంత ఇదవుతారు? కాసేపటికి అదే తగ్గిపోతుంది. ఆమె అన్నట్టు జరగలేదు. తగ్గినట్టే తగ్గి మళ్ళీ సాయంత్రానికి పెరిగింది. వీధి చివరన ఉన్న ఆచార్య గారిని తీసుకొచ్చి చూపించాడు. కంగారు పడాల్సిందేమీ లేదని, మామూలు జ్వరమేనని, అలసట వల్ల వచ్చిందేనని చెప్పి మందిచ్చి వెళ్ళిపోయాడాయన. కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు జగన్నాథం. కోడలికి కూడా చెప్పి తొందరగా రమ్మని చెప్పమన్నాడు. రాత్రి భార్య కళ్ళు తెరవకుండా అలాగే పడుకునేసరికి కోడలు కొత్త కూర చేసినా అతనికి అంతగా సహించలేదు. తిన్నాననిపించుకుని వచ్చి ఆమె మంచం ప్రక్కనే వాళ్ళు కుర్చీలో వాలాడు. మర్నాటి నుంచి కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాడు. తనకి బాగానే కాలక్షేపం అవుతుంది. కానీ కాత్యాయని సంగతి ఏమిటి? తను 34 ఏళ్ల సర్వీస్ తర్వాత రిటైర్ అయ్యాడు. ఆమె చాకరీకి రిటైర్మెంట్ ఏది? ఇలా జీవితాంతం అందరికీ సేవలు చేస్తూ బతకాల్సిందేనా? రేపు తామంతా ఆఫీసులో ఉండగా తను పిల్లదాన్ని తీసుకురావడానికి వెళ్ళి ఎక్కడైనా పడిపోతే ఎంత ప్రమాదం! ఒంట్లో బాగుండక అసలు వెళ్ళలేకపోతే ఎంత ఇబ్బంది! ఈ సంగతి తామెవరికీ తోచలేదే. తను కొత్త ఉద్యోగంలో చేరి ఇంకా సంపాదించవచ్చు అనుకున్నాడు. ఈ అదనపు సంపాదన దేనికి? తనకొచ్చే పెన్షన్ చాలదా? ఆరోగ్యాలు పాడైపోయాక ఈ డబ్బు దేనికి? తరచి తరచి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు జగన్నాథం. భార్య ప్రక్కని రాత్రి పడుకున్నప్పుడు ఆమె చెంప నిమిరాడు. జ్వర తీవ్రతకు మరి దేనికు? ఆమె చెక్కిళ్లపై కన్నీటి తెడ తగిలింది. మనస్సు చివుక్కుమంది. తెలియని బాధతో అతని ఒళ్ళు గగుర్ పొడిచింది. అతని స్పర్శ తగిలి ఆమె నాడుల ద్వారా అతని గుండె అలచడి ఆమెకి వినిపించింది. మర్నాడు ప్రొద్దున కరుణకి టిఫిన్ పెట్టడానికి వచ్చాడు జగన్నాథం. నువ్వు పేపర్ చదువుకో తాత, బామ్మ పెడుతుంది అంది కరుణ. లేదమ్మా, బామ్మకి ఆయొచ్చింది కదా, ఇక నుంచి రోజు కూడా బామ్మ పనులు సగం నావి. నీకు బొవ్వ పెట్టడం, స్కూల్ బస్ ఎక్కించడం, మళ్ళీ తీసుకురావటం ఇవన్నీ కూడా నేనే చేస్తాను. అప్పుడు బామ్మకి కాస్తంత పని తగ్గుతుంది. బామ్మ వైపు తాత వైపు మార్చి మార్చి చూసి, నా బొవ్వ నేనే తింటే బామ్మకి హాయి కదా తాత అంది కరుణ. అవునమ్మా, అలాగైతే నా బట్టలు నేనే వేసుకుని నా బొవ్వ నేనే తింటాను తాత. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్నట్లు అందరికీ తాను చెప్పదలుచుకున్నది పిల్లది చెప్పేసరికి అతనికి పరమానందమైంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బామ్మకి బరువు తగ్గుతుంది కదమ్మా. నువ్వు బంగారు తల్లివి కనుక ఇట్టే గ్రహించుకున్నావు అన్నాడు కొడుకుని కోడలిని క్రీగంట మార్చి మార్చి చూస్తూ. గ్రహించుకున్నావా?

అన్నట్టు భార్య వైపు చూశాడు కార్తీక్. ముఖం ఎర్రగా చేసుకుని వంటింట్లోకి విసవిసా వెళ్లిపోయింది సుగుణ. కొడుకు అడగకుండానే, మీ ఫ్రెండ్కి సారీ చెప్పరా కార్తీ, నేను ఆ ఉద్యోగంలో చేరడం లేదు. మీ అమ్మకి భారం తగ్గించడం అవసరం, లేకపోతే బంచాన పడిపోతుంది, అప్పుడు ఇంకా ఇబ్బంది పడిపోతాం. నాకు తోచకపోవటం ఏంటి, చేయాలనుకుంటే ఎవరికైనా ఇంట్లో ఎన్ని పనులు లేవు అన్నాడు జగన్నాథం. పడగదిలో ఇటు నుంచి అటు దొల్లిన కాత్యాయనికి ఇదంతా కళ అని అనిపించింది. ఉద్వేగంతో ఆమె ఒళ్ళు పులకరించింది, కళ్ళలోకి నీళ్లు చింది వచ్చాయి. మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో రిటైర్మెంట్ లేని వాళ్ళు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయా.

ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. హనుమత్ జయంతి మహోత్సవాల ముగింపు సందర్భంగా భీమవరంలోని శుంకర పద్దయ్య విధిలో అభయాంజనేయ స్వామి ఆలయంలో అన్న సమారాధన నిర్వహించారు. మంగళవారం ఉదయం స్వామివారికి, అనంతరం కుంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించి అన్న సమారాధన ప్రారంభించారు. ఏర్పాట్లను కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్ళమ్మ ఆలయంలో అమ్మవారి బంగారు చీర తయారీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ స్వర్ణ అమ్మవారు ప్రాజెక్టుకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 12 మంది సభ్యులతో 3 సంవత్సరాల కాల పరిమితితో కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. అమ్మవారి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన 27 కిలోల బంగారం నిమిత్తం భక్తుల నుంచి బంగారం విరాళాల రూపంలో స్వీకరించేందుకు ఆలయ ప్రాంగణంలో ఒక కౌంటర్ ఏర్పాటు చేయనుంది. ఆలయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 23 కిలోల బంగారం కమిటీకి ఇచ్చేందుకు ఆలయ అధికారి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. వ్యవసాయానికి అనుబంధంగా తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ అన్నారు. వెంకటరామనగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనీబీ క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ సెంటర్ను ఉద్యానవర్సిటీ ఇన్ఛార్జ్ విసి ధనంజయరావుతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. అనంతరం తేనెటీగల పెట్టెలు, పరికరాలు పంపిణీ చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఎన్బిహెచ్ఎం పథకం కింద కెవీకేకి 92 లక్షలు మంజూరయ్యాయని అన్నారు. 3 బ్యాచ్ల్లో 75 మందికి శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చామని అన్నారు. అలాగే హనీబీ క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ సెంటర్ స్థాపన ద్వారా రైతులకు 75% రాయితీపై 425 తేనెటీగల పెట్టెలు, తేనె సేకరణ యంత్రాలు, 24 రకాల అనుబంధ పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికుల రద్దీ కారణంగా వారాంతపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్ఓ నస్రత్ ఎం మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు ప్రతి శుక్ర ఆదివారాల్లో సికింద్రాబాద్ నహర్లగన్ వరకు వారాంతపు రైలు నడపనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నహర్లగన్ సికింద్రాబాద్ వరకు ప్రతి సోమ బుధవారాల్లో వారాంతపు రైలు నడపనున్నట్లు వివరించారు. భీమవరం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించనున్న వర్క్షాప్లో ఎంఎస్ఎంఈలు, యువ ఆవిష్కర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఆయన జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావుతో సమీక్ష నిర్వహించారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన డిఎస్ఐఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్డిసి, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ల సహకారంతో ఎంఎస్ఎంఈ స్టార్టప్ల బలోపేతానికి సాంకేతిక పరిజ్ఞానం, బదిలీ, వాణిజ్యీకరణ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మత్తుకు యువత దూరంగా ఉండాలని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ భీమవరంలోని తిరుమల విద్యా సంస్థల్లో అవగాహన సదస్సును పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్రగ్స్, పొగాకు, గంజాయి తదితర మత్తు పదార్థాలతో తీవ్ర దుష్ఫలితాలు ఉంటాయని అన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించే వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారని, దీంతో యువత భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. సరదాగా మొదలయ్యే వ్యసనాలు జీవితాలను నాశనం చేస్తాయన్నారు. రక్షణ చట్టాలపై బాలికలు, మహిళలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ICDS CDPO TVK లక్ష్మీకాంత్ అన్నారు. కిశోరి వికాసం కార్యక్రమంలో

యనమదుర్రు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం బాలల రక్షణ చట్టాలు, పోక్సో, బాల్య వివాహాల నిషేధ చట్టం, మంచి స్పర్శ, చెడు స్పర్శలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ షాహీదా, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాగులో పెరుగుతున్న రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోతుందని వ్యవసాయ అధికారి రమేష్ నాయుడు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీలుగ విత్తనాలు భూమిసారాన్ని పెంచే అత్యుత్తమ పచ్చిరొట్ట ఎరువని తెలిపారు. వానాకాలం ప్రారంభంలో వరి పంటకు ముందు చల్లడం ద్వారా నేల గుల్లబారి సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది అధిక దిగుబడికి దోహదపడతాయని అన్నారు. పచ్చిరొట్ట ఎరువులుగా సాగు చేయడానికి అనువైన పంటలైన జనుము, జీలుగ, పెసర, పిల్లి పెసర వేసిన తర్వాత 30 నుంచి 40 రోజుల్లో కలియ దున్నాలని రైతులకు సూచించారు. దీనివల్ల అధికంగా ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదని తెలిపారు. చిన్ననాటి నుంచి పుస్తక పట్టును అలవర్చుకుంటే విజ్ఞానం మరింత పెంపొందుతుందని పాలకోడేరు ఎంఈఓ పివిఎస్ నాగరాజు, పి శ్యామలరావు విద్యార్థులకు సూచించారు. పాలకోడేరు శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల్లో భాగంగా మంగళవారం విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ భజన మందిర పథకంలో భాగంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాలలో ఆధ్యాత్మికతను పెంచేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా భజన మందిరాలు, నూతన ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణ, దేవాలయాల పునరుద్ధరణ పనులు చేపట్టారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో జరిగే ఈ పనులకు దరఖాస్తుదారులు ఎటువంటి నిధులు చెల్లించకుండానే మంజూరు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా గృహగణన జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే ప్రక్రియలో ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. వారు గృహ సంబంధమైన అంశాలు మాత్రమే 34 ప్రశ్నలతో కూడిన సమాచారాన్ని కుటుంబ సభ్యుల నుంచి తీసుకుంటారు. గణకుల ముసుగులో మోసం చేసే ఘనులు ఇంటికి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న గణనలో ఇంటి సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఇంట్లో వినియోగిస్తున్న గృహోపకరణాలు వంటివి, అంతర్జాల సేవలు వినియోగిస్తున్నారా, సొంత వాహనం ఇలా అడుగుతారు. గృహగణన పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణన చేస్తారు. ప్రస్తుతం జనాభాకు సంబంధించిన వివరాలు తీసుకోరు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని వర్చువల్ గా తిలకించారు. అనంతరం జిల్లాలోని 1,774 మెరైన్ మత్స్యకారు కుటుంబాలకు 3,54,80,000 రూపాయలు వేట నిషేధిత వృత్తి నమూనా చెక్ను అందజేశారు. చేపల వేట నిషేధిత వృత్తి కింద ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందని అన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ల ద్వారా ఇప్పటి వరకు 18 విడతల్లో మొత్తం 399 దరఖాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించినట్లు ఇన్ఛార్జి కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ క్లినిక్లో మొత్తం 684 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో 138 తిరస్కరించామని అన్నారు. మిగిలిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల పరిశీలనలు ఉన్నాయని అన్నారు. మందుల దుకాణాల వర్తకులు నేడు బంద్కు పిలుపునిచ్చారు. జిల్లాలో మందుల షాపులను మూసివేశారు. ఆన్లైన్లో ఔషధాల విక్రయాల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు జిల్లాలో ఈ రోజున బంద్కు పిలుపునిచ్చారు. డిమాండ్లు పరిష్కరించకపోతే నిర్వాధిక ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లా వైద్య ఆరోగ్య వ్యవస్థ ప్రతిష్ట నిలబెట్టాయని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తాజా పనితీరు అంచనాల్లో 34 PHCలలో 33 కేంద్రాలు ఏ గ్రేడ్ సాధించడం గర్వకారణమని అన్నారు. వైద్య అధికారులు, ANMలు, ఆశా కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది సమన్వయంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించారని అభినందించారు. ఇన్నటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidhi Nipunulu.
0: Virigina Yemakalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidhyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542521117

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334012.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: ప్రజలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మన మనసుకి ప్రశాంతత కలిగించేది సంగీతం. ఆ సంగీత సమన్వయంతో కూడినవి సినిమా పాటలు. ఈ సినిమా పాటలు వినేందుకు మీకు మంచి వేదిక మన రేడియో విష్ణు 90.4. అలా నాటి పాటలతో సాగిపోయే మంచి కార్యక్రమం ఆణిముత్యాలు. రేడియో విష్ణు 90.4 లో సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన అలా నాటి పాటలు ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి. రేడియో విష్ణు ప్రసారాలు వినాలంటే సెల్ ఫోన్ లో యాప్ ద్వారా కూడా వినవచ్చని మర్చిపోకండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా తోబుట్టువుల సంబంధంతో

0: యాక్షన్ డ్రామా చిత్రంగా 1975లో విడుదలైన చిత్రం అన్నదమ్ముల అనుబంధం. ఎస్డి లాల్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆనాటి హృదయాల ఆనంద గీతం పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి. ఎన్టీ రామారావు, మురళీమోహన్, బాలకృష్ణ, లతా, కాంచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి ఈ పాట వినండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆనాటి హృదయాల ఆనంద గీతం పాట విన్నారు కదా. ఇప్పుడు అభిమానవతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నీపైన నాకెంతో అనురాగం ఉందని పాట వింటారు. గీత రచన దాశరథి, సంగీతం చక్రవర్తి. కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించగా 1975లో ఈ చిత్రం విడుదలైంది. ఇక పాట విందామా?

మనసులోనికి ఎందుకోసమని వచ్చావు, మనసు దోచుకొని మమత పంచుకొని మరలి వెళ్ళిపోతున్నావు. వలపు తెలియని మనసులోనికి ఎందుకోసమని వచ్చావు, మనసు దోచుకొని మమత పంచుకొని మరలి వెళ్ళిపో

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట డి యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీ రామారావు వాణిశ్రీ జంటగా 1975లో నిర్మితమైన చిత్రం కథానాయకుని కథ. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన చెప్పన ఒక చిన్న మాట పాట వింటారు. పాట రచన కొసరాజు, సంగీతం కెవి మహాదేవన్.

0: పట్టినప్పుడు ఆన కురవకుంటుందా, మమత రేగినప్పుడు అది ఊరకుంటుందా?
1: ఆహా అదా, సరే.
0: ఇలా ఉండగా
1: ఉండగా
0: ఒకనాడు ఆ అమ్మాయి చల్లగా ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది. వచ్చి
1: ఇక నే చెప్పనా?

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. నిచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9667425588.
4: ఘంటసాల పీసుశీల గానం చేసిన చెప్పనా ఒక చిన్న మాట పాట విన్నారు కదా. తర్వాత పాట గాజుల కిష్టయ్య చిత్రం నుంచి నవ్వులు రువ్వే పువ్వమ్మ పాట వింటారు. జరీనా వహాబ్ తొలిసారి నటించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. జరీనా వహాబ్ సరసన కృష్ణ కథానాయకుడుగా నటించారు. ఈ చిత్రం నుంచి ఈ పాట SP బాలసుబ్రహ్మణ్యం పాడగా ఆత్రేయ గీతరచన చేశారు. KV మహదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. మరి పాట విందామా?

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట రాజశ్రీ దర్శకత్వంలో రంగనాథ్, సునంద, భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చదువు సంస్కారం. ఈ చిత్రం నుంచి దీపానికి కిరణం ఆభరణం పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు, గానం పి సుశీల.

0: ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన చీకటి వెలుగుల కౌగిటిలో పాట విన్నారు కదా. తర్వాత పాట సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రంగనాథ్, శారద, రాజబాబు, గుమ్మడి తదితరులు నటించిన చిత్రం జమీందారు గారి అమ్మాయి. ఈ చిత్రం నుంచి రామకృష్ణ గానం చేసిన లోకపు చదరంగంలో పాట వింటారు. గీత రచన ఒక్కలంక లక్ష్మీపతిరావు, సంగీతం జీకే వెంకటేష్.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఈ నటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఇంతవరకు అలనాటి పాత పాటలు విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

మ్యాచింగ్ జాకెట్లు లేక చీరతో పాటు వచ్చే విత్ బ్లౌజ్ చొక్క గుడ్డలు. ఒక చీరకు జాకెట్ కుట్టించుకోవాలంటే నిన్న మొన్నటిదాకా ఉన్న ఆప్షన్లు. అది కాకపోతే చీరకు నప్పేలా తాను నుంచి ఎంపిక చేసిన నచ్చిన డిజైన్తో కుట్టించుకున్న రవికలు ఒక రకం. అవి ఏ అంచు రంగుకు చీర రంగుకు నప్పేలా కుట్టిస్తూ ఉంటారు కాస్త పద్ధతిగా. కానీ అంత పద్ధతి పాటిస్తే యువత ఎందుకు అవుతారు? అందరూ అలా పాటించేవారైతే డిజైనర్లు ఏమైపోవాలి? అందుకే నేటి ఫ్యాషన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్నాయి గోల్డెన్ బ్లౌజులు. మామూలుగా చీరలో వచ్చే జాకెట్ కుట్టించుకుంటే అది ఆ చీర వరకే పనికొస్తుంది. కాస్త అటు ఇటుగా అదే రంగుదైతే తప్ప మరో చీర కొనుక్కుంటే ఇంకో జాకెట్ కుట్టించుకోవాల్సిందే. అలా కాకుండా ఈ బంగారం రంగు జాకెట్టు ఒక్కటి కుట్టించుకున్నారంటే చాలు, తెలుపు ఎరుపు పసుపు ఇలా ఏ రంగు మీదకైనా ఎలాంటి డిజైన్ ఉన్న చీర మీదకైనా ఇట్టే నప్పేస్తుంది. హాయిగా ఒక్క జాకెట్ కుట్టించుకుంటే 10 చీరలైనా కొనుక్కోవచ్చు. అంతేకాదు చూసేందుకు ఇవి గ్రాండ్ లుక్ని డిజైనర్ ఫీల్ని ఇస్తాయి. ఈ బంగారం రంగు బ్లౌజులు ఇంతగా దూసుకురావడానికి మరో కారణము ఉంది. ఇవి తెలుపు చామంచాయ నలుపు ఇలా ఏ రంగు ఉన్నవారికైనా అందాన్ని ఇస్తాయి. అందుకే సెలబ్రిటీల నుంచి కాలేజీ అమ్మాయిలు మధ్య వయసు మహిళల దాకా ఈ రకం జాకెట్లపై మక్కువ చూపిస్తున్నారు. సింపుల్గా ఉండే సాదా చీరల నుంచి హుందాగా కనిపించే పట్టు చీరల దాకా అన్నిటి మీదకి ఈ రకం జాకెట్లు నప్పుతాయి. ఇక డిజైనర్ వర్క్ శారీ సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. వర్క్ తీరుని దానిలోని దారం రంగుని బట్టి బంగారం రంగులో బ్రాంజ్ చాక్లెట్ సిల్వర్ ఇలా సన్నని పోగులు కలిపి వస్తున్నాయి. కాలేజీ అమ్మాయిలు ఇష్టంగా కట్టుకునే క్రేప్ ఫిషింగ్ జార్జెట్ రకం చీరలకైతే జాకెట్లకు బ్యాక్ నెక్ లేదా ఫుల్ నెక్ పెట్టి లేదా కోట్ జాకెట్లలాగా కుట్టించుకుంటే లుక్ అదిరిపోతుంది. ఈ మధ్య చీరలు లంగా ఓనీలతో పాటే ఈ రకం జాకెట్లు సెట్గా వచ్చేస్తున్నాయి. అలా కాదనుకుంటే బంగారం రంగులోనే సెల్ఫ్ వర్క్ ఉన్నవి బుటాలు బ్రాసో డిజైన్లు చమ్కీ వర్క్ థ్రెడ్ వర్క్ ప్లెయిన్ ఇలా రకరకాల మోడళ్లు తానులో దొరుకుతున్నాయి. సాదాగా తీసుకుని వీటిపై మగ్గం వర్క్ ఎంబోజీ వర్క్లు చేయించుకున్న లుక్ వస్తుంది. ఈ రంగులో వివిధ మోడళ్లు డిజైన్లు రెడీమేడ్ బ్లౌజులు దొరుకుతున్నాయి. మరి కొత్త ట్రెండ్కి మనం కూడా హాయ్ చెప్పేద్దామా? ఈ రంగులో వివిధ మోడళ్లు డిజైన్లు రెడీమేడ్ బ్లౌజులు దొరుకుతున్నాయి. మరి కొత్త ట్రెండ్ బ్లౌజులకు మనము హాయ్ చెప్పేద్దామా? మరి లిజనర్స్, ఈ బంగారం రవిక గుడ్డాల గురించి వినేశారు కదా, ఒక చక్కని పాటను విందాం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2 సెల్ 8865585773.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ స్టడీ మెటీరియల్ నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జేపీ రోడ్ భీమవరం
1: సెల్ 9100 9193.
3: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మంచి సాంగ్ అయితే వినేశారు కదా, అత్తరు రుచి అదిరిపోతుందంటండి. హైదరాబాద్ మొఘల్ వంటకాలకి ప్రసిద్ధి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. బిర్యానీ కబాబ్ కూర్మా పాయా ఈ వంటకాలన్నీ తింటే మొఘల్ రెస్టారెంట్లోనే తినాలనుకుంటారు వాటి రుచి తెలిసిన వాళ్ళు. కారణం ఆ ప్రత్యేకమైన ఘుమఘుమలో ఇంట్లో

దినుసులు వేసినా రాదు. మరి ఇంతకీ ఆ వంట రహస్యం ఏంటో తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా? ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ పేరు మీఠా అత్తర్. అత్తరా, ఒంటికి రాసుకునే అత్తర్ గురించి తెలుసు. మరి ఈ వంట అత్త ఏంటి అంటారా? పూలు, ఔషధ మొక్కల నుంచి తీసిన తీయని పరిమళ ద్రవ్యాల్ని ఈ మీఠా అత్తర్ అంటారు. నిజానికి ఇది పర్షియన్ పదం, ముస్లింల రాకతో మన దేశానికి వచ్చింది. వీళ్ళు ఇష్టంగా తినే మొఘల్ వంటకాల్లో ఈ మీఠా అత్తర్ చాలా కీలకం. చందనం, గులాబీలు, కేవ్రా, కుంకం పువ్వు, లవంగం, యాలికలతో సహా ఇతర మసాలా నుంచి తీసిన నూనెతో ఈ తేనె అత్తర్ని తయారు చేస్తారు. కేజీ బిర్యానీకి 5 చుక్కల పరిమళం వేసినా చాలు, ప్రత్యేకమైన రుచి, వాసన వచ్చేస్తాయి. బియ్యంతో చేసిన ఏ వంటకానికైనా ఈ అత్తరు ప్రత్యేకమైన పరిమళం ఇస్తుంది. అందుకే పులావ్, కుష్కా వంటి వాటిల్లో దీన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇక కబాబ్, కూర్మా, పాయ వంటి వాటిల్లో వాడతారు. మనం బయట కొన్న బిర్యానీ కాస్త పసుపు, కాస్త ఎరుపు రంగులో ఉంటూ ప్రత్యేకంగా కనిపించడానికి పసుపు రంగులో ఉండే జాఫ్రన్ మీఠా అత్తరే కారణం. మొఘలాయ వంటకాలు ఏవైనా సరే ఈ మీఠా అత్తర్ లేకుండా పూర్తి కావు. అలాగని నాన్ వెజ్ వంటకాలకు మాత్రమే వీటిని వాడతారు అనుకోవద్దు. కేకులు, గులాబ్ జామ్, జిలేబీ, రసగుల్లా, రస్మలై, కీర్ వంటి వాటి తయారీలోనూ వాడుతూ ఉంటారు. మరికొందరు నేతి వంటకాలంటే ప్రాణం పెట్టేస్తారు, కానీ అంతంత నెయ్యి వెయ్యాలంటే ఖరీదెక్కువ. ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఇలా వంట రుచిని వాసనతో కొల్చేవారి కోసం సరికొత్త అత్తరు పరిమళాలు వచ్చేశాయి. పన్నీర్తో చేసే పన్నీర్ టిక్కా, రస్మలై, రసగుల్లా రసగుల్లా వంటివి ఇష్టపడేవారి కోసం పన్నీర్ అత్తర్, ఇంగువ మెచ్చేవారి కోసం ఇంగువ అత్తర్, దేశీ ఆవునయ్యతో పాటు స్వీట్లలో వాడేందుకు కాఫీ, గులాబీ, యాపిల్, సీతాఫల్, లీచీ, స్ట్రాబెరీ, జీడిపప్పు, కొబ్బరి అత్తర్లు దొరుకుతున్నాయి. అంతేకాదు విందు తర్వాత తినే తాంబూలం కోసం లిక్విడ్ పాన్ మసాలా ఫ్లేవర్ దొరుకుతుంటే రోజువారీ వంట అదిరిపోవడానికి సబ్జీ అత్తర్ కూడా వచ్చేసింది. అన్నీ వేసామే, అయినా ఏదో మిస్సింగ్ అనుకునేవారు ఒక్కసారి ఈ అత్తర్ని 2 చుక్కలు జోడించి చూడండి. ఇంటిల్లో 10 మనసు దోచేయండి. మరి నూరు నుంచి అత్తర్ కోసం వినేశాం కదా, ఒక మంచి సాంగ్ అయితే వినేద్దామా?

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: పేపర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
3: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఈ రోజు వంటకం కట్టే బంగన్. దీని తయారీ పద్ధతిని చూద్దాం. కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, టమాటా 1, ఉల్లిపాయలు 2, సోంపు 1 టీ స్పూన్, ఆవు నూనె 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క 1/4 అంగుళం, యాలకులు 5, కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, సొంటి పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము కొద్దిగా, నిమ్మకాయ 1/2 ముక్క. తయారు చేసే విధానం: బాణలిలో ఆవు నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు, కాశ్మీరీ కారం, ఇంగువ, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు చిలకరించి కలపాలి. ఇప్పుడు సొంటి పొడి కూడా వేసి కలిపాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు

వంకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. తర్వాత మూత పెట్టి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, సోంపు, గింజలు వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు చిలకరించి టమాటాలు ఉడికిన తర్వాత కొత్తిమీర తురుము చల్లించి నిమ్మరసం పిండి వడ్డించాలి. లిజనర్స్, ఇప్పటిదాకా మహిళా కార్యక్రమంలో చక్కని విషయాలు తెలుసుకుందాం కదా. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో కలుసుకుందాం.

0: పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

హాయ్ హలో లిజ్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మరి ఈ రోజు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి. మరి లేట్ చేయకుండా ఆ విషయాల గురించి అయితే తెలుసుకుందాం. కృత్రిమ మోకాలు మార్పిడి సర్జరీలు ఆర్థరైటిస్ రోగులకు వరంగా మారాయి. అయితే పూర్తిగా మడవలేకపోవడం, వంచలేకపోవడం, ఇన్ఫెక్షన్లు, ఎక్కువ రికవరీ టైం, ఇలా మోకాల్ ఇంప్లాంట్స్తో కొన్ని ఇబ్బందులు కూడా భరించక తప్పట్లేదు. అందుకే ఇలాంటి సమస్యలు ఏవి లేకుండా సహజత్వాన్ని తలపించే కీళ్ళ తయారీ దిశగా పరిశోధనలు జరిగాయి. ఫలితంగా నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ తాజాగా అందుబాటులోకి వచ్చాయి. వీటి సృష్టికర్త అమెరికన్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ రియో ఈ మోడర్న్ ఇంప్లాంట్స్ అనుకూలతల గురించి నవ్యాకు వివరించారు.

నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ కు ఇప్పటి వరకు వాడిన ఇంప్లాంట్స్ కు తేడా ఏమిటంటే, మోకాల్ మార్పిడి కోసం వాడే ఇంప్లాంట్స్ తయారీలో 1990 నుంచి కొత్త డిజైన్ల గురించి పరిశోధన జరగలేదు. ఇప్పటి వరకు స్టీల్, జిర్కోనియం, ప్లాస్టిక్ తో తయారైన ఇంప్లాంట్స్ మాత్రమే వాడుతూ వస్తున్నాం. వీటి వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ ఆక్సియం అనే మెటల్ తో తయారైనవి. ఇంప్లాంట్స్ లో సెంటర్ పీస్ కోసం పాలిఎథిలిన్, బేస్ కోసం టైటానియం ఉపయోగించాం. పైగా ఈ రెండు బాగా పాలిష్ చేసి ఉంటాయి కాబట్టి రాపిడి తక్కువ, అలాగే సౌకర్యం ఎక్కువ. స్టీల్ ఇంప్లాంట్స్ బిగించినప్పుడు ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు రోగులు ఫీల్ అవుతుంటారు. ఈ ఇంప్లాంట్స్ తో అలాంటి ఫీలింగ్ కలగదు, ఇవి శరీరంలో భాగంగా కలిసిపోతాయి. ఈ ఇంప్లాంట్స్ అడ్వాంటేజ్ తెలుసుకున్నట్లయితే, ఇప్పటి వరకు వాడుతున్న ఇంప్లాంట్స్ కంటే నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ ఎంతో మెరుగైనవి, అలాగే మన్నికవైనవి. పాతవి 15 నుంచి 20 ఏళ్ల కాలం మన్నితే కొత్త రకం ఇంప్లాంట్స్ ఏకంగా 30 ఏళ్ల పాటు మన్నుతున్నాయి. పెరిగే శరీర బరువుకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతాయి. సాధారణంగా మోకాల్ మార్పిడి సర్జరీ చేసి కృత్రిమ ఇంప్లాంట్స్ మార్చేటప్పుడు లింగ్మెంట్స్ డిశ్చార్జ్ అవడం, సర్జరీకి పెద్ద కోతలు పెట్టడం, సర్జరీకి ఎక్కువ సమయం పట్టడం, రికవరీ టైం ఎక్కువగా ఉండడం లాంటి ప్రతికూలతలు ఉండేవి. అలాగే ఈ ఇంప్లాంట్స్ తో రోగి పూర్తిగా సంతృప్తి చెంది దాఖలాలు కూడా తక్కువే. కదలికలు మందగించడం, కూర్చుని లేవలేకపోవడం లాంటి ఇబ్బందులు కూడా ఉండేవి. నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ తో ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు. రోగి అన్ని పనులని సులువుగా చేసుకోవచ్చు. పైగా 80 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా ఈ ఇంప్లాంట్స్ ఎంతో అనుకూలమైనవి. సర్జరీ చేసే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుందంటే, అవును, నేచురల్ మోషన్ నీ ఇంప్లాంట్స్ కోసం మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ విధానాన్ని అనుసరిస్తాం. అంటే మోకాల దగ్గర చిన్న కోతలు పెట్టి వాటి ద్వారానే సర్జరీ పూర్తి చేస్తాం. సర్జరీ చేసేటప్పుడు లింగ్మెంట్స్, ఇతరత్ర ఎముకల భాగాలు దెబ్బతినకుండా చూసుకుంటాం. ఆక్సియం ఇంప్లాంట్స్ వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు తక్కువ. సర్జరీ తర్వాత నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. 15 రోజుల్లో రికవరీ అయిపోవచ్చు. మరి సర్జరీకి అయ్యే ఖర్చు గురించి తెలుసుకున్నట్లయితే, ప్రస్తుతం 2.5 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కామన్లీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఒక్కో మోకాలకి దాదాపు 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
1: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
2: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
1: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: బి నేచురల్, స్టే కూల్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది, అప్రమత్తంగా ఉండండి.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. స్కూల్ కి టైం అయిపోతుందని గంట సేపు తింటున్నారని పిల్లల బ్రేక్ఫాస్ట్ ఎపిసోడ్ ని తల్లిదండ్రులు హడావుడిగా ముగించేస్తుంటారు. 2 ఇడ్లీతోనో, 2 బ్రెడ్ ముక్కలతోనో ఉపాహారం అయిందనిపిస్తారు. స్కూల్లో అయితే టీచర్లు భయంతో తింటాడని లంచ్ బాక్స్లో కాస్త ఎక్కువగా పెట్టి పంపిస్తుంటారు. అయితే ఉదయం మెరుగైన బ్రేక్ఫాస్ట్ చేస్తే మార్కులు కూడా మెరుగ్గా వస్తాయని ఓ స్టడీలో తేలింది. చిన్నారుల విద్యాభ్యాసంపై బ్రేక్ఫాస్ట్ ప్రభావం ఎంతుందో తేల్చడానికి UKలోని కార్డిఫ్ యూనివర్సిటీ ఓ పరిశోధన నిర్వహించింది. ఇందులో 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసున్న 1000 మంది పిల్లల్ని పరిశీలించారు. వీరు బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నారు, క్లాస్ రూమ్లో ఎలా ఉంటున్నారు, పరీక్షల్లో ఎన్ని మార్కులు సాధిస్తున్నారు వంటి అంశాలపైన పరిశోధనలు చేశారు. పోషక విలువలు అధికంగా ఉన్న బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు క్లాస్లో ఏం ఫాస్ట్గా ఉంటున్నారని స్టడీలో తేలింది. అంతేకాదు ఈ చిన్నారిలో లంచ్ టైం వరకు ఏమాత్రం అలసటి లేకుండా బుద్ధిగా పాఠాలు వింటున్నారట, పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధిస్తున్నారట. అదే సమయంలో మొక్కుబడిగా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తున్న పిల్లల్లో చదువు కాస్త వెడుకుబడుతున్నట్టు తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతి 5 చిన్నారుల్లో ఒకరు మిఠాయిలు, చాక్లెట్లు వంటి అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. పాలు, గుడ్లు, కాయగూరలతో బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు హుషారుగా ఉంటున్నారని చెబుతున్నారు. అందుకే పిల్లలకు మంచి ఉపాహారం అందించి మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించండి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్, డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీబీఎస్, చర్మ వ్యాధి నిపుణులు. చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును. డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్.

0: పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8501366630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు బైక్ నడిపేటప్పుడు అసౌకర్యం అనుకుని హెల్మెట్ ను నిర్లక్ష్యం చేయకండి. హాస్పిటల్లో కట్లు కట్టి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు తట్టుకోలేరని వివేక. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
0: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
3: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
0: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
3: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. నిద్ర లేచిన వెంటనే ఉత్సాహంగా పనుల్లో పడతాం, కానీ కొన్ని గంటలకే నీరసం వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలారం మోగుతున్న మరికాసేపు పడుకోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. ఇలా లేచి మళ్లీ పడుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు, లేవాలని అనిపించదు, చిరాకు మొదలై ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. అందుకే ఎన్ని గంటలు నిద్రపోవాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. ఆ ప్రకారం అలారం మోగగానే నిద్రలేవండి. చాలా మంది నిద్రలేవగానే వెంటనే మంచం దగ్గర, కానీ ఆరోగ్యపరంగా ఇది మంచిది కాదని, దీనివల్ల కూడా ఒత్తిడి తప్పదని పరిశోధనలు చెబుతున్నాయి. అలా కాకుండా నిద్రలేచిన వెంటనే కాళ్ళు చేతులు సాగదీసి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తే శరీరం ఉత్సాహంగా మారుతుంది. ఫోన్లు అస్సలు చేతుల్లోకి తీసుకోకండి. ఈమెయిల్లు, మెసేజ్లు చూస్తూ కూర్చోవడం వల్ల సమయం తెలియకుండా పోతుంది. అందుకే లేవగానే కాసేపు ప్రశాంతంగా గడపండి, మొక్కల్ని చూడండి, మీకు నచ్చిన సంగీతం వినండి. మీకు ఆనందాన్నిచ్చే పనులు చేయడం వల్ల రోజంతా మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. టీవీ లేదా కంప్యూటర్ ముందు కూర్చునే ప్రయత్నం వద్దు, దానివల్ల ఒక్క పని పూర్తి కాక ఒత్తిడి పెరుగుతుంది. బదులుగా కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం చేసి చూడండి. మరి ఇప్పటి వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ అర్జహారిక.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: संजीव होमियो केयर, डॉक्टर सत्य संजीव चिकम एमडी होमियो, इनफर्टिलिटी, पाइल्स, फिशर, किडनी लो राळ్లు, स्त्री ललो फाइब्रॉइड्स, पीसीओडी, ओवरी ट्यूमर्स, फिट्स, पक्षवातम, डायबिटीज, थायराइड, स्पॉन्डिलाइटिस, हेयर फॉल, मोटिमलु, सोरियासिस, बोल्ली, लिवर, किडनी समस्यलु, गॉल स्टोन्स, गैस्ट्रिक अन्नि दीर्घकालिक व्याधुलकु 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
2: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
3: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
2: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: FM 90.4. ఆహారంగా చేపలు, చేపలకు ఆహారం. ప్రపంచమంతటా చేపలు ఇష్టంగా తింటారు. జంతు మాంసకృత్తులకు అవి ముఖ్యమైన వనరు. చేపలు ఆహారాన్ని అందిస్తాయి, ఆదాయం ఇస్తాయి, పల్లె కుటుంబాల జీవనాధారాల్లో ముఖ్య భాగం కూడా. చేపల దిగుబడి బాగుండడానికి చాలా మంది బంగ్లాదేశ్ రైతులు తమ చేపలకు అదనపు ఆహారాన్ని పెడతారు. ఈ వీడియోలో ఇంటి చెరువుల్లో పెంచే చేపలకు ఆహారాన్ని అందించడాని గురించి నేర్చుకుందాం. ముందుగా చెరువు నీటిలో సహజంగా అందుబాటులో ఉండే ఆహారాన్ని గురించి నేర్చుకుందాం. తర్వాత సహజమైన మేత ఉత్పత్తిని పెంచడాన్ని కనుగొని, చివరగా చేపలకు అదనపు మేత గురించి చూద్దాం. ముందు చేపలు ఏం తింటాయి? ప్లవకం అనే నీళ్లపై తేలియాడే చిన్న మొక్కలని, నీళ్లలోని జీవాలని చేపలు మేస్తాయి.
1: చేపలు సాధారణంగా అటు సహజమైన ఇటు తయారు చేసిన మేతను తింటాయి. సహజమైన మేతలో నాచు, రకరకాల జీవులు ఉంటాయి. మట్టిలో బతికే పురుగులు, కీటకాలు కూడా ఉంటాయి. ఒక్క మాటలో వాటిని ప్రాణులు అనవచ్చు.

0: చేపలు వాటిని ఎక్కువగా తింటాయి.
1: నీటి రంగు ఈ ప్లవకాలు ఎంత మొత్తంలో ఉన్నాయో సూచిస్తుంది.
2: నీళ్లు ఆకుపచ్చగా ఉంటే అందులో ఆహారం ఉన్నట్లే, అలా కాక తేటగా ఉంటే ఆ నీళ్లలో ఆహారం లేదన్నమాట. చెయ్యి నీళ్లలో పెట్టి నేను ఈ విషయాన్ని తెలుసుకోగలను. నా చెయ్యి నాకు కనిపిస్తే ఆహారం లేదని, కనపడకపోతే తగినంత ఆహారం ఉందని అర్థం. ఒక రవిసెల గుడ్డ లోటాని కూడా వాడవచ్చు. కొలను నీళ్లని లోటాలో పోసి చూస్తాను. 20-25 చిన్న చిన్న పురుగులు అందులో కనిపిస్తే కావాల్సినంత ఆహారం ఉన్నట్లే.
1: చేపలకు ప్లవకాలు సహజమైన మేత అని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి ఎదుగుదలను ఉత్తేజపరచడాన్ని చూద్దాం. నీళ్లలో తేలే చిన్న చిన్న మొక్కలు ఎదగడానికి ఎండ, పోషకాలు కావాలి. ప్లవకాల మీద ఎండ పడితే అవి నీళ్లలోకి ప్రాణవాయువుని విడుదల చేస్తాయి. చెరువులో నీళ్లు మడ్డిగా ఉంటే ఎండ సోకలేదు కాబట్టి ప్లవకాలు పెరగలేవు, ప్రాణవాయువుని ఉత్పత్తి చేయలేవు. చెరువు నీళ్లు మడ్డి కట్టకుండా చేసేదెలా? భారీ వర్షాలు పడ్డప్పుడు గట్లు సరిగ్గా లేకుంటే చెరువులోకి మట్టి తేలిగ్గా పారి నీటిని మడ్డి బారుస్తుంది.
0: ఈ చెరువు గట్టు మీద నేను నాటిన గడ్డి వదులుగా ఉన్న మట్టిని పట్టుకుని అది కొలనులోకి చేరకుండా ఆపుతుంది. గట్టు బలంగా ఉండాలని, మట్టి నీళ్లలోకి చేరకూడదని నేను దానిమీద చెట్లు నాటాను. బగరాకు, వక్క చెట్లు నాటాను. వీటి ఆకులు నీళ్లలో రాలవు, నీళ్లు మురికి కావు, కాబట్టి చేపలకు అవి తగినవి. గత 7 బగరాకులని 12,000 టన్నులకు, ఈ 7 20,000 టన్నులకు అమ్మాను. వరి, చేపల వల్ల నాకు మంచి లాభాలు వచ్చాయి.
1: మీ చెరువు నీళ్లు ఇంకా మడ్డిబారితే నానబెట్టిన పల్చటి సున్నాన్ని కలిపి నీళ్ళని తేటగా మార్చవచ్చు.
2: చెరువులోకి చేరే నీళ్ల వల్ల నీళ్లు మడ్డిబారుతాయి కాబట్టి అప్పుడు సున్నాన్ని కలుపుతాను. సున్నాన్ని 24 గంటల పాటు నానబెట్టి నీళ్లలో చల్లితే నీళ్లు తేటగా అవుతాయి.
1: నీళ్లలో తేలే చిన్న చిన్న మొక్కలు మీ చెరువులోని చేపల కోసం ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తాయి. చేపలు నీళ్లపైకి వచ్చి ఆయాసపడుతుంటే వాటికి ప్రాణవాయువు దక్కలేదని అర్థం. ఒక పంపుతో నీళ్లని కలియదిప్పి ప్రాణవాయువును చేర్చవచ్చు. మీ వద్ద పంపు లేకపోతే నీళ్ల మీద కర్రతో కొట్టిగాని, నీళ్లలో ఈదిగాని నీళ్లని కలియబెట్టవచ్చు. నీటికి ప్రాణవాయువు చేర్చడానికి చేపల వలని కూడా వాడవచ్చు. వలని విసిరి చెరువులో అడ్డంగా లాగాలి. వల రెండు చివరలని కలిపి మూయాలి. దాంతో చేపలు వలలోనే ఉంటాయి. చేత్తో తడుతూ నీళ్లలో ప్రాణవాయువుని చేర్చవచ్చు. చివరగా చేపలను మళ్లీ చెరువులోకి వదలవచ్చు. ఎండ మాత్రమే కాక ప్లవకాలకు పోషకాలు కూడా కావాలి. ప్లవకాలు ఎదగడాన్ని ప్రోత్సహించే ఖనిజపు ఎరువులని నీళ్లలో కలపవచ్చు.
0: కొన్ని చిన్న చిన్న పురుగులు, మొక్కలు నాచు నీళ్లలో పెరుగుతాయి కాబట్టి నేను ఎరువుని వాడతాను. చేపలకు అవి మేత, వాటిని తిని అవి బలంగా పెద్దగా ఎదుగుతాయి. ఎరువు వేయకపోతే ఈ చిన్న చిన్న పురుగులు ఎదగవు, అందుకే ఎరువుని వేస్తాను.
1: ప్లవకాలకు మేతగా కూడా ఎరువుని వాడవచ్చు. నిజ్పారాకి చెందిన నిరంజన్ రాయ్ ఆవు పేడలో కొద్దిగా ఖనిజపు ఎరువుని కలిపి దాన్ని మట్టి కుండలో ఒక రాత్రంతా నానబెడతాడు. అప్పుడా పేడని నీళ్లు కలిపి పలచన చేసి రాణా చెరువులో కలుపుతాడు. రోజూ కొద్దిగా పేడని కలిపితే మంచి ఫలితం రావడాన్ని అతడు గమనించాడు. చెరువులో పేడ ఎక్కువగా కలవకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే నీళ్ల రంగు ముదురు ఆకుపచ్చగా మారుతుంది. నీళ్ల రంగు ముదురు ఆకుపచ్చగా మారితే ఎండని అడ్డుకుని చేపలకు ప్రాణవాయువు అందడం తగ్గుతుంది. అప్పుడు చెరువులోకి అదనంగా నీళ్లు చేర్చి చేపలకు ప్రాణవాయువుని అందించవచ్చు. సహజమైన మేత ప్లవకాలే కాక చేపలకు అదనపు మేతని కూడా మేపవచ్చు. తగినన్ని ప్లవకాలు లేకున్నా మీకు చేపలు ఎక్కువగా కావాలన్నా అలాంటి మేత వేయడం ముఖ్యం. తాలూక్ షాబాజ్ గ్రామపు సోహెల్ రాణా తన చేపలను ఎలా మేపుతున్నాడో చూద్దాం.
0: చేపలు త్వరగా ఎదగాలని పోషకాలున్న మేతను పెడతాను. దాన్ని తిని చేపలు చాలా తొందరగా ఎదుగుతాయి. సాధారణంగా దంచిన మొక్కజొన్నల్ని, సోయా బీన్స్ నూనె పిప్పిని వేస్తాను.
1: దినుసులను కలిపి కొద్దిగా తడిపి ఉండలుగా చేస్తాడు. చేపల ఎదుగుదలని త్వరితం చేయడానికి ప్రతిరోజు ఈ ఉండలని చెరువులో కర్రలు పాతిన నిర్ణీతమైన చోట్ల వేస్తాడు. మేత ఎక్కడ దొరుకుతుందో చేపలు నేర్చుకుంటాయి కాబట్టి అది వృధా కాదు. ఉండలని ఎండబెడితే అవి మామూలు కన్నా ఆలస్యంగా విచ్ఛిన్నమై వృధా మరింతగా తగ్గుతుంది. కాబట్టి మన చెరువుల్లో

చేపలకు చక్కటి మేతని ఎలా పెట్టాలో మరోసారి చూద్దాం. ప్లవకాలు చేపలకు మేత. ఇవి నీళ్లలో ఉండే చిన్న చిన్న మొక్కలు, కీటకాలు. ఈ చిన్న మొక్కలు ప్రాణవాయువు ఉత్పత్తి చేయడానికి ఎండ కావాలి. గట్ల నుంచి మట్టి చెరువులోకి చేరకుండా ఆపడానికి వాటి మీద చెట్లు పెంచాలి. నీళ్లు మడ్డి బారితే అందులో సున్నం కలపాలి. చేపలు నీళ్లపైకి వచ్చి ఆయాసపడుతుంటే ప్రాణవాయువుని కలపాలి. పేడ, ఖనిజపు ఎరువులు ప్లవకాలు బాగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఎక్కువ చేపలని పెంచాలంటే అదనపు మేతను వేయాలి. మీ నీళ్ల నాణ్యతని సరిగ్గా నిర్వహిస్తూ చేపలకు మేత పెట్టి చేపల పెంపకంలో లాభాలని పెంచుకోవచ్చు.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
1: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
0: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
1: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక: హెల్మెట్ ను ధరించండి, అది మీకు

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
2: తల్లిదండ్రులుగా మీరు హెల్మెట్ ధరిస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
4: కానీ మనం మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
3: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
4: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
3: మట్టి కుండ మన వేసవి తోడు.
4: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: హలో లిజినెస్, ఒక చిన్న మాట, మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: హలో లిజనర్స్, ఒక చిన్న మాట, మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ S పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ P ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం భవిష్యత్తులో భౌతిక విజ్ఞానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 50 సంవత్సరాల క్రితం గతించిన ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్తను ఎవరైనా ఒకరిని పునరుజ్జీవితుణ్ణి చేసి నవీన భౌతిక విజ్ఞాన చర్చల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తే అందులో మాట్లాడేవారంతా అర్థం పద్ధం లేని ప్రసంగాలు చేస్తున్నారని ఆయన తప్పక భావించగలడు. కేంద్రకములు, ఐసోటోప్లు, క్వాంటా, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, పాజిట్రాన్స్, మీజాన్స్ మొదలైన కొత్త మాటలను ఇది వరకు ఎన్నడూ వినని వాటిని ఎన్నింటినో అందులో పాల్గొంటున్న ప్రతివారూ వాడుతుండటం వింటాడు. ఈ మాటలకు అర్థం ఏంటండి అని ప్రకృణ సభ్యుల్లో ఎవరినైనా అడిగితే జవాబుగా నిరుత్సాహం కలిగించేటట్లుగా చిన్న నవ్వు నవ్వుతాడు, లేదా మళ్లీ బడికి వెళ్లి నేర్చుకురావయ్యా అని మందలించేనా మందలిస్తారు. అయితే ప్రసక్తాను ప్రసక్తంగా యథాలాపంగా ఆ కాలం వారికి సుపరిచితాలైన న్యూటన్ సిద్ధాంతాల ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ఆయన మనస్సు కొంత కుదుటపడొచ్చు. అలాగే వెలుతురును గురించి ప్రతిపాదించిన విద్యుత్ అయస్కాంత వాదం గురించి అంతగా తరచుగా ప్రస్తావించకపోయినప్పటికీ త్రోసివేయబడలేదని తెలుసుకున్నప్పుడు కూడా కొంచెం సంతోషించుంటాడు. పరమాణు కేంద్రక విదళనాన్ని గురించి, మీజాను విచ్ఛిన్నం కావడం గురించి, విశ్వకిరణాలు జల్లులను గురించి, బరువైన ద్రవ్య కణాలను గురించి, రేడియో ధార్మిక శక్తులు కల ఐసోటోపుల గురించి తరచుగా ప్రసంగిస్తూ ఉండటం విని సాంకేతిక పరిభాష తెలియకపోవడం వల్ల అదంతా రసహీనమైన గందరగోళపు చర్చగా ఉంటుంది. గడచిన పదేళ్లలోనూ కలిగిన బ్రహ్మాండమైన మార్పుల స్వభావాన్ని చెప్పడానికి నవీన భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఈ సమగ్ర ప్రస్తావన అంతాను. ఈ నవ్య భౌతిక విజ్ఞానంలో చాలా భాగం ప్రయోగమూలంగా లభించిన నూతన విజ్ఞానం మీదను, నూతన సిద్ధాంతం మీదను ఆధారపడి ఉంది. నిజానికి 19వ శతాబ్దంలోని భౌతిక శాస్త్రం అంతరించిపోలేదు, కాని నవ్య భౌతిక విజ్ఞానులు విశ్వరచనా రహస్యాలను తెలుసుకోవడానికి సాగిస్తున్న తర్జన భర్జన ఫలితంగా ఆవిర్భవించిన నవ్య భౌతిక విజ్ఞాన సౌదపు క్రీనీడలు కనబడకుండా పోయింది. అంటే ఈ భిన్న దృక్పథాల మధ్య జరిగే సంఘర్షణలే భౌతిక శాస్త్రంలోనూ, రసాయన శాస్త్రంలోనూ, జీవశాస్త్రంలోనూ నూతన ప్రాతిపదికలుగా రూపొందాయి. వీటన్నింటినీ సమన్వయించి వీలైనంత సమగ్రం, సంక్షిప్తమైన సూత్రములుగా బంధించి భవిష్యత్తులో ఆయా తత్వముల ప్రవర్తనను సూచించగలగడమే గణిత భౌతిక విజ్ఞాన పని. ఇంకా విభిన్న పరిస్థితుల్లో ఆయా తత్వముల ప్రవర్తనను పరిశీలించి గణితవేత్త సూచించిన సూత్రాలను రుజువు చేయడం, కొత్త కొత్త సూత్రాలను చేతనైతే కనిపెట్టడం ప్రయోగకుశులైన భౌతిక శాస్త్రజ్ఞుల పని. ఇప్పుడీ నవ్య భౌతిక విజ్ఞానం ప్రతిభాశాలురైన పండితులు సైతం సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి వ్యవధి చాలనంత విశేష వేగంతో విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధిని వారు బహు కష్టం మీద స్థూలంగా మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు. ఏదో ఒకనాడు ఇంతకంటే చక్కగా దీనినంతా తెలుసుకోగలిగేటంతవరకు జీవించగలమని ఆశిద్దాం. ఈ పరిస్థితుల్లో ముందు రాబోయే విషయాలను గురించి చెప్పండి అని ఆహ్వానించబడటం చాలా బాధాకరమైన గౌరవం. అయితే భౌతిక విజ్ఞానం కేవలం అనుభవం మీదనే ఆధారపడిన శాస్త్రం కాదు కనుక అంత మరి

న్యాయం కాదు. ప్రకృతి పోకడలను తేటపరచడానికై క్రమపద్ధతిని సహేతుకమైన ధోరణిలో వినియుక్తమవుతున్న గణిత సిద్ధాంత సముదాయమే భౌతిక విజ్ఞానమని నిర్వచింపవచ్చు. అందుచేత ప్రయోగమూలకంగా ప్రత్యక్షంగా చూడకముందే గణితశాస్త్ర పందాలు హేతువాదం ఉపయోగించి ప్రకృతిలోని పోకడలను గురించి ముందుగానే జ్యోస్యం చెప్పడానికి వీలైనట్టుది ఈ శాస్త్రం.

0: భౌతిక విజ్ఞానపు ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇందుకు మంచి ఉదాహరణ ఎలక్ట్రాను మీజాను తరంగాల వలె ప్రసరిస్తాయని డీప్ బ్రాగ్లీ చెప్పిన జోస్యం ఆ తరువాత కొంతకాలానికి ప్రయోగ మూలకంగా నిస్సందేహంగా రుజువు కావడం ఇందుకు మరొక మంచి ఉదాహరణ. సుమారు ప్రోటాన్కున్నంత బరువు కలిగి ఉండటం ప్రోటాన్కుండే విద్యుదావేశం కంటే కొన్ని రెట్లు విద్యుదావేశం గల వివిధములైన నూతన ద్రవ్యాణువులు ఉంటాయని హెచ్జే బాబా ప్రకటించిన సంగతి వినే ఉంటాం. ద్రవ్య రచనా రహస్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తలంపుతో నవ్య భౌతిక విజ్ఞానం త్వరితగతిని పురోగమిస్తుంది. అమిత వేగంతో పయనించి పరమాణువులతో మనకు తెలిసిన మూలద్రవ్యాలను ముట్టడించి నూతన రసాయన పరమాణు జాతులను రూపొందించడం ద్వారా ఇటీవల కొన్ని సంవత్సరములలో విశేషమైన అభివృద్ధి పొడచూపింది. ఈ అభివృద్ధి పరంపరకు కారణభూతమైంది. కాలిఫోర్నియాలోని బెర్క్లీ విశ్వవిద్యాలయంలో ఆచార్య పీఠం అధిష్ఠించిన ఈవో లారెన్స్ నిర్మించిన సైక్రోటాన్ యంత్రం. దీనితో ప్రొఫెసర్ లారెన్స్ ఆయన సహచరులు సాధించిన ఫలితాలు చూసి ప్రపంచంలోని ప్రముఖ ప్రయోగశాలల్లో చాలా వాటిలో సైక్రోటాన్ యంత్రాలు ప్రతిష్ఠించబడ్డాయి. ప్రస్తుతానికి క్రేంబ్రిడ్జ్లోని కేవెండిష్ ప్రయోగశాలలో ప్రతిష్ఠించబడిన ఒక సైక్రోటాన్ యంత్రం సాయంతో డాక్టర్ ఆర్ఎన్ కృష్ణన్ అనే భారతీయ విజ్ఞాని అనేక సత్ఫలితాలను సాధించగలిగాడు. ఇతోధికంగా శక్తివంతమైన కొత్త రకం సైక్లోట్రాన్ యంత్రాన్ని నిర్మించడానికై రాక్ ఫెల్లర్ ధర్మినిధి వారు ప్రొఫెసర్ లారెన్స్కి $10,00,000 విరాళం ఇచ్చినట్లు విన్నాం. ఈ నూతన యంత్రం తోడ్పాటుతో ఇంతవరకు దురవగాహంగా ఉన్న పరమాణు రచనా రహస్యం అచిర కాలంలోనే తేటతెల్లం కాగలదని ఆశిద్దాం. గడచిన 2 దశాబ్దాలలోనూ పరమాణువు ఉపరితలానికి చెందిన విద్యుత్ సంబంధమైన నిర్మాణ రహస్యాలను భౌతిక శాస్త్రం విడమరచి చూపించింది. అలాగే రానున్న 10 సంవత్సరాలలోనూ పరమాణు రసాయనిక చిహ్నాన్ని నిర్ణయించే కేంద్రకం అంతరాంతరాలలో పరమాణువు దాగి ఉన్న రహస్యాలను పైకి తీసి నవ్య భౌతిక విజ్ఞానం మనకు అందించగలడానికి ఎట్టి సందేహం అక్కర్లేదు. పరమాణు కేంద్రకముల గురించి ఈనాడు మనకు తెలిసిన దాన్ని బట్టి విశ్వ రచనా రహస్యాలు చాలా వరకు అవగాహనమవుతున్నాయి. ఆకాశంలో మిడుకుమిడుకుమని అసంఖ్యాక తారకల్ని బ్రహ్మాండమైన కొలములలో నిరంతరం మూల ద్రవ్యాల తత్వాంతరీకరణ జరుగుతూ ఉంటుంది. ఈ తత్వాంతరీకరణం వలనే నక్షత్రముల శక్తి అపారంగా వెలువడుతుందని ఇదివరకే గుర్తించబడింది. అందుచేత ద్రవ్యరచన రహస్యాన్ని గురించి మనకు కొత్త సంగతులు తెలిసే కొలది నక్షత్ర జగత్తు యొక్క భూత భవిష్యత్ వర్తమానాల గురించి కూడా పూర్తిగా తెలుసుకోగలమని విశ్వసించవచ్చు. వచ్చే 10 సంవత్సరాలలోనూ నవ్య భౌతిక విజ్ఞాన విధానాలు సిద్ధాంతాల ప్రభావం రసాయన జీవశాస్త్రాల మీద విశేషంగా కనబడగలదని నిర్భయంగా జోస్యం చెప్పచ్చు. నిజానికి 19వ శతాబ్దం నాటి భౌతిక శాస్త్రం రసాయన ప్రక్రియలకు తగిన ఉపపత్తిని చెప్పగలిగేటంత శక్తివంతమైనది కాదు. ఈ లోటును నవ్య భౌతిక విజ్ఞానం తీర్చింది. అందుకని కనీసం సిద్ధాంత సంబంధంగానైనా నేటి రసాయన శాస్త్రం గణిత భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ఒక అంతర్భాగంగా నెమ్మది నెమ్మదిగా పరిణతి చెందుతుంది. కేవలం నిత్య జీవిత వ్యవహారాలకు పనికి వచ్చేదిగా ప్రసిద్ధి చెందిన రసాయన శాస్త్రం నిజమైన శాస్త్రజ్ఞాన శాఖగా రూపొందడం వల్ల మనకు తప్పకుండా మేలు చేకూరగలదు. అలాగే భౌతిక రసాయన శాస్త్రాలకు తన ప్రత్యేక వ్యాసంగానికి సన్నిహిత సంబంధం కలదన్న సంగతిని జీవశాస్త్రజ్ఞుడు గుర్తిస్తూనే ఉన్నాడు. పైగా భౌతిక రసాయన శాస్త్ర విధానాలను పరికరాలను జీవశాస్త్రజ్ఞులు తరచుగా ఉపయోగించుకుంటూనే ఉన్నారు. జీవశాస్త్రం సైతం ద్రవ్య లక్షణాలను వివరించే ప్రధాన శాస్త్రాలకు దగ్గర దగ్గరగా వస్తుందని చెప్పడానికి స్పష్టమైన సూచనలున్నాయి. రాబోయే 10 ఏళ్లలోనూ జీవరహస్యాన్ని పూర్తిగా తెలుసుకోగలమని ఆశించలేకపోయినా దానికి గల భౌతిక రసాయనిక ప్రాతిపదికలను గురించైనా ఇతోధికంగా తెలుసుకోగలమని ఆశించవచ్చు. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో భవిష్యత్తులో భౌతిక విజ్ఞానం అనే అంశం గురించి విన్నారు కదండి. మరల తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో విజయ.
1: లెవెల్ ఏంటో నీకు.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి.

విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: పేపరు

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు అది సంగతి. మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో అయితే మీ ముందుకు వచ్చానండి. మరి లేట్ చేయకుండా ఆ విషయం గురించి అయితే తెలుసుకుందాం. అంచున్న పడుకు పరికి నీళ్ళు. ఒకప్పుడు ఎవరిని చూసినా వాటిలోనే కనిపించేవారు. మిడ్ డేలు లంగా స్కర్ట్ల రాక్తో ఓనితో పాటే గానీ విడిగా పరికి నీళ్ళు వేయడం పోయింది. కానీ అంచు లంగాలు ఇప్పుడు సరికొత్త స్టైల్తో కొత్త ఫ్యాషన్గా మళ్ళీ తెర మీదకొచ్చాయి. జరిపట్టు లేసులు, ఎంబ్రాయిడరీ, గోటా డిజైన్ల అంచుతో పట్టు, నేటర్డ్, జార్జెట్, క్రాప్ లాంటి రకరకాల మెటీరియల్స్తో వస్తున్న ఈ పరికి నీళ్ళు పైభాగం అంతా సాదాగా ఉంటుంది. బ్లౌజులు మాత్రం అంచు డిజైన్కి సరిపోయేలా మోజాతి కింద వరకున్న స్లీవ్స్తో కాస్త హెవీగా డిజైన్ చేసి ఉంటాయి. పరికిని అందంతో అటు సాంప్రదాయంగాను ఇటు లంగా స్కర్ట్ల ఆధునికంగాను కనిపించే ఈ లంగాలు ఇతర అమ్మాయిలకు తెగుతాయి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. అదేంటి వంటి చక్రంతో బైక్ ఎలా నడుస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా? అదే ఈ రైనో ఎలక్ట్రానిక్ యూనిసైకిల్ ప్రత్యేకత. వినూత్నంగా ఉండడంతో పాటు ప్రపంచంలోనే అతి చిన్న బైక్ అయిన ఈ రైనో ఉంటేనే చిన్న చిన్న సందుల్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు.

ఉండొచ్చు. పార్కింగ్ సమస్యలు ఉండవు. దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి మరో ప్రత్యేకత ఉంది. రీఛార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ బైక్కు 6 గంటల పాటు ఛార్జింగ్ పెడితే 10 మైళ్ళు ఆగకుండా నడుస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుని తిరగడానికి పనికిరాదు, కానీ హైటెక్ స్థాయిలో వారి ముందు ఫోర్స్ కొట్టడానికి మాత్రం చాలా బాగుంటుంది. అసలే అబ్బాయిలకు బైక్లు అంటే పిచ్చి. ఇక ఇలాంటి బైక్ వచ్చిందంటే ఆగుతారా? మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. నెక్లెస్లు, హారాలు, చైన్లు ఎన్నో మోడల్లో.

మారుస్తూనే ఉంటాయి. అయితే ఇన్ని రోజులు వాటిలో వచ్చే ప్రతి మార్పు మెడ ముందు భాగానికే పరిమితమయ్యేది. కొన్ని రకరకాల హెయిర్ స్టైలు, డీప్ నెక్తో ఉన్న డిజైనర్ బ్లౌజులు డ్రెస్సులతో ఫ్యాషన్ గాలి వెనక్కు మళ్ళిన రోజులువి. మరి ఎవరైనా వెనక్కి చూస్తే వీపు బోసుగా కనిపిస్తే ఎలా? ఇలా బాధపడిపోయే అమ్మాయిల కోసమే డ్రాప్ నెక్లెస్ పేరుతో మెడ వెనుక గొలుసులు హుక్ భాగంలో చిన్న చిన్న లాకెట్ల పూసలతో రెండు మూడు అంగుళాలు పొడవైన చైన్లు వేలాడదీస్తున్నారు. మరి ఇప్పటి వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి రేపిదే సమయం కితిరి ప్రసారమై అదే సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ ఆర్జే హారిక.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: టైం పాస్ అంటూ మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో శ్రోతలందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా సూపర్ డూపర్గా అయితే మాత్రం ఉన్నానండి. సో ఫర్ ఏ చేంజ్, ప్రతిసారి మనం ఏం చేస్తూ ఉంటే ప్రోగ్రామ్ ఓపెనింగ్లో మనం వెల్కమ్ చెప్పేసి తర్వాత టాపిక్ గురించి వాటి గురించి అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కానీ ఈవేళ కొంచెం డిఫరెంట్గా నాకు ఏదైనా టాపిక్ మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంది. మరి ఆ టాపిక్ ఏం మాట్లాడతాం, సో మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, సో మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోబోయే ముందు ఒక పని చేద్దాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఈ బ్రేక్ ఏంటంటే నేను మీతో ఏ టాపిక్ మాట్లాడాలో ఆలోచించుకుంటూ ఉంటాను. సో మీరు కూడా ఏ టాపిక్ అడిగితే బాగుంటుంది అని మీరు కూడా ఆలోచించుకోండి. ఒకవేళ నేను కాల్ తీసుకునే టైంకి ఫస్ట్ కాలర్ ఎవరన్నా ఉన్నారు అంటే నేను డెఫినెట్గా వాళ్ళనే తీసుకుని వాళ్ళ దగ్గర నుంచే ఒక టాపిక్ రాబట్టి ఆ టాపిక్ మీదే మనం ఇవాళ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. ఏమంటారు? సో మరి ప్రోగ్రాంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం అండి.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
5: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
2: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
5: సమ్మర్ అంటేనే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైంపాస్కి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సో మరి ఈవేళ ఏం టాపిక్ మాట్లాడుకుందాం, ఏం చేద్దాం అని ఆలోచించగా చించగా నాకేమనిపించిందంటే ఈ రోజుల్లో చాలామంది అంటే ఇంకా వెబ్ సిరీస్లు అవన్నీ కూడా అలవాటు అయిపోయాయి అనుకోండి జనాలందరికీ. సో వాటితో పాటు ఇదివరకు టీవీ సీరియల్స్ అంటే ఇప్పుడు కూడా చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు, అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, వీళ్ళందరూ కూడా టీవీ సీరియల్స్ చూస్తూ వాళ్ళల్లో కోపాన్ని తెచ్చుకుంటూ కోపాన్ని ఆపేసుకుంటూ ఉంటారు కదా. సో వాటి గురించి వాళ్ళు మాట్లాడుకుందాం అండి. సో ముందుగా మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
6: అండి? నమస్తే ప్రసాద్ గారు, శుభ సాయంత్రం.
0: సార్ శుభ సాయంత్రం సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా?
6: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: సూపర్ అండి, నేను చాలా బాగున్నాను. ఏంటి సార్ విషయాలు? అవునన్నా, తప్పకుండా సార్, డెఫినెట్ గా. మీరు కూడా ఆయన ఏంటో మీ నాకు మీకు మధ్యన అదే మన ఆయనకి నాకు మధ్యన మీరు రాయబారులు అయిపోయారంటో. అవునంటారా? ఆయన మా ఆయన ఏదైనా అడిగితే ఆయన మీకు చెప్తారు, మీరు నాకు చెప్తారు. సో నేను మళ్ళీ మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు చెప్తాను, మీరు ఆయనకి చెప్తారు. ఏంటో సార్,
6: అంటే కాల్ కలవట్లేదు అంటే తొందరగా.
0: అవునంటారా? ఓకే ఓకే ఓకే ఓకే.
6: అయితే నువ్వైతే షాప్ లో ఉంటావు కాబట్టి కుర్చో ఉంటావుగా కలిసి.
0: ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ సార్.

0: సార్ విషయాలు వేళ ఎండలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా?
1: మాకు 45 పైన ఉంటుంది సార్, 46-47 ఉంటుంది.
2: ఓ అవునంటారా, సూపర్ అండి. అయితే
1: మాకు ఇది కోల్డ్ ఏరియా ఎక్కువ ఉంటుంది సార్, ఇటు భద్రాచలం భద్రాచలం అవతల కోల్డ్ ఏరియాను, తర్వాత ఈ భద్రాచలం దగ్గరలో ఇది గంధకం ఏదో ఉందంటున్నా.
2: అవునండి అవునండి. దానివల్ల కొంచెం
1: ఉండాలని ఇంకా ఉంటారు మీరు.
0: ఏంటి సార్?
1: ఉష్ణగొండాలు అనేసి వేడి నీళ్ళు చన్నీళ్ళు అని శ్రీరామనవమి అప్పుడు, తర్వాత
2: ఓకే
1: చలికాలం అప్పుడు వస్తూ ఉంటాయి. ఉన్నారో లేదా మీరు?
2: పేరు ఏంటండి అన్నారు? నందకం
1: ఉష్ణగుండాల
2: ఉష్ణగుంజ
1: రామాలయానికి రామగారి టెంపుల్ కి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట.
2: అవునంటారా? లేదండి, అదైతే నేను వినలేదు. రైట్, చెప్పండి సార్. ఈవేళ నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే సీరియల్స్, వెబ్ సిరీస్ల గురించి టాపిక్ తీసుకున్నానండి. మీరు సీరియల్స్ చూస్తూ ఉంటారా? సీరియల్స్, టీవీ సీరియల్స్ అవన్నీ చూస్తూ ఉంటారా మీరు? చూస్తారా? ఏ సీరియల్ చూస్తారు ఎక్కువ మీరు? జీ తెలుగులో చూస్తారు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఏంటండి
1: మధ్యాహ్నం సమయంలో కొన్ని చూస్తాం సార్, తర్వాత నైట్,
2: నైట్
1: తర్వాత మా టీవీలో చూస్తాం సార్. ఉదయం నైట్ 9 నుంచి 9:45 గంటలని ఒక మంచి ఫ్యామిలీ సీరియల్ వస్తుంది.
2: ఏం సీరియల్ అండి ఇది?
1: గుడి గంటలు.
2: గుడి గంటలు, ఓకే ఓకే ఓకే.
1: అది వచ్చేసి మా టీవీలో అండి.
2: ఓకే ఓకే ఓకే ఓకే.
1: అది ఒకటి చూస్తాం, తర్వాత చిత్రం ఎక్కువ చూస్తాం
2: సార్. ఓకే, వెరీ గుడ్.
1: బాగా అలవాటు, ఎందుకంటే కరోనా టైంలో షాపులు తీసుకుండా ఇంట్లో
2: ఉండేవాళ్ళం,
1: ఆ టైంలో అలవాటు అయిపోయింది.
2: ఓకే ఓకే. మీరు టీవీ సీరియల్స్ చూస్తూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ అలా మెలో డ్రామాలన్నీ చూస్తూ తర్వాత ఏమన్నా ఫీల్ అవుతూ ఉంటారా?
1: కొన్ని కొన్ని అవుతూ ఉంటాం సార్, అలాంటి ఫ్యామిలీ సీరియల్స్ చూస్తున్నప్పుడు కొంచెం మన దగ్గర ఎలా ఉన్నాయి
2: అనిపించిన. ఇవన్నీ సాగతీత సీరియల్స్, ఎంత ఎంతకాలం అయినా కూడా ఇంకా అవ్వవేమో. మీ
1: మనవాళ్ళు
2: బాగా సాగదీసి సీరియల్ మీ మనవడు పుట్టేసినా సరే మీరు ఇంకా ఆ సీరియల్ చూస్తూనే ఉంటారు మీరు. అవునండి, వెరీ గుడ్.
1: ఒకప్పుడు అండి దూరదర్శన్ లో కూడా కొన్ని సీరియల్స్ వచ్చాయి ఈవినింగ్ ఋతురాగాలు అనే దాంట్
2: మొగలు రేకులు, ఋతురాగాలు. అవునవును,
1: అవునండి,
2: వెరీ గుడ్.
1: అది కూడా లాస్ట్ మళ్ళా పూర్తి చూపించారు సార్ అది.
2: అవునండి అవునండి అవునండి. రేపు ఇప్పుడు సీరియల్స్ కూడా ఏంటంటే రేపు ఏమొస్తుందో ఈవేళ నుంచి దాన్ని మన టెన్షన్ పెట్టేస్తుంటాడు. జబ్ జబ్ జబ్ అదే చూపెడుతూ ఉంటాడండి. పవన్ పై ప్రసాద్ పగ తీర్చుకున్నాడా అంటారంతే. అయ్యో ఏంటో ఏమైపోతుందో అంటారంతే. రైట్, వెరీ గుడ్ సార్. మరి వాళ్ళు ఏం పాట విందాం అనుకుంటున్నారండి?
1: ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, ఇంద్రరాజు గారికి, పిన్ని బాబా గారికి హాయ్ చెప్పండి.
2: తప్పకుండా సార్, మీ తరఫు చెప్పండి.
1: మళ్ళీ మళ్ళీ ఇది రాణిరాజులో నుంచి మావన అనే ఒక పాట, ఆ సాంగ్
2: ఏంటండి? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో నుంచి ఏం సాంగ్ అన్నారు?
1: మాపన స్టార్టింగ్.
2: క్లారిటీగా వినపడలేదు సార్ సాంగ్ ఏంటది.
1: మళ్ళీ మళ్ళీ ఇది రాణిరాజు
2: అది సినిమా పేరండి అంతే కదా?
1: ఓకే సార్, అందులో మాతో స్టార్ట్ అయిపోతుంది పేరు.
2: మాతోనా? ఓకే ఓకే ఓకే, రైట్ సార్ రైట్ సార్.
1: మన పవన్ గారికి,
2: మన పవన్ గారికి మీరు డెడికేట్ చేస్తున్నారు, సూపర్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలాగే కాల్ చేస్తారు.
1: నిన్న ఏమన్నారు సార్? నిన్న కలవలేదు. ఏది నిన్న మీరు సోమ్య గారు వచ్చారు?
2: అవునండి అవునండి అవునండి అవునండి.
1: ట్రై చేసాము, కలవలేదు.
2: అయ్యయ్యో ఓకే, కానీ ఈవేళ కలిసాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుందాం మన జూనియర్ ఎన్టీఆర్ కూడా.
2: తప్పకుండా సార్, మీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ కూడా, మన తరఫున మనందరి తరఫున హ్యాపీ బర్త్డే అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా కాల్ చేస్తూనే ఉండండి. సో మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. సో వండర్ఫుల్ సాంగ్ అయితే మాత్రం అడిగారండి. సో మీ గురించి సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు సార్.

0: సూపర్ సాంగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. సో మనకు కాల్ ఉంటుందండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి మాట్లాడతారు?
1: గుడ్ ఈవినింగ్ సార్, ప్రసాద్ గారు నమస్కారం అండి.
0: సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? జగన్నాథం గారు.
1: అవునండి, విశాఖపట్నం దగ్గర చింతలగ్రహారం.
0: అవునండి, చింతలగ్రహారం. అవునవును, మీ వాయిస్ చాలా బాగుంటుంది, బాగా బాగా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా జగన్నాథ్ గారు?
1: అంత హ్యాపీ అండి, బాగా ఉన్నాం సార్.
0: వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ అండి. చాలా కాలం మీతో మాట్లాడి.
1: అవునండి, నిన్న ట్రై చేశాను, ఎందుకో మరి దొరకలేదు సార్.
0: మీరు ట్రై చేశారు కానీ మీరు ఫైట్ చేస్తేనే కాల్ దొరుకుతుంది.
1: మీరు విజయ మేడం వచ్చారంటే అస్సలు మాకు దొరకట్లేదండి.
0: అవునంటే అయ్యయ్యో,
1: నిజం అస్సలు. అయినా అన్ని ఆద్యంతం విన్నాను కానీ మరి పర్వాలేదు, ఎప్పుడో దొరుకుతుందిలే అని అనుకున్నాను, ఈవేళ దొరికింది.
0: సార్
1: చెప్పండి సార్.
0: ఈవేళ ఒక టాపిక్ కూడా తీసుకున్నాను సార్, సీరియల్స్ చూస్తూ ఉంటారా మీరు, టీవీ సీరియల్స్?
1: అంటే ఒకప్పుడు బాగా దూరదర్శన్ లో మొదలయ్యేటప్పుడు మొగల్ రేకులు, రుతురాగాలు అవన్నీ ఎక్కువ చూసేవాడిని. తర్వాత టీవీలో కూడా వరుదిని పరిచయము, కార్తీక దీపం ఇలాంటివి కొన్ని చూడడం జరిగింది. తర్వాత క్రమేపీ ఈ టీవీలకి కొద్దిగా, ఆ సీరియల్స్ కి కొద్దిగా దూరం అయ్యాను. మొబైల్లో ఏదైనా మెలోడీ సాంగ్స్ అవి ఉంటే హ్యాపీగా వినడం, అదే ఇదే చేయడం చేస్తుంటాను అన్నమాట.
0: ఓకే ఓకే. మీరు ఆ టీవీ సీరియల్స్ చూసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేసేవారు సార్? మామూలుగా
1: ఏ అబ్జర్వ్ అంటే కొన్ని సీరియల్స్ అంటే సాగదీత ధోరణి ఉన్నది. చిన్న పిల్లలుగా మనం ఉన్నప్పుడు మొదలైన సీరియళ్ళు మనకి పెళ్లి అయిపోయి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టినా ఇంకా అది ఎపిసోడ్స్ అవుతూనే ఉంటున్నాయి.
0: మీరు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టారంటారు, కాదండి మనవులు పుట్టినా సరే అలాగే సాగుతూనే ఉంటుంది.
1: అదే అదేలేండి, ఉదాహరణ అదే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఏ సీరియల్లో అయినా సరే లేడీస్ ని విలన్ చేసేస్తున్నారు.
0: అవునండి, అవునవును అవును.
1: ఆ పని మనిషి ఆ ఇంటి కోడలు అయిపోతుందండి.
0: ఎగ్జాక్ట్లీ, అవునండి.
1: ఆ పని మనిషిని ప్రేమించడం అనేది కామన్ థింక్ అయిపోయింది అనమాట,
0: యూనివర్సల్స్.
1: అది నిజంగా ఒక మగవాళ్ళకి

0: మగవాళ్ళకే పగ ప్రతీకారాలు ఉండేవి. ఇప్పుడు లేడీ విలన్స్ బాగా ఆ కుటుంబాల్లో పెరిగిపోయే సీన్లు ఎక్కువ చూపిస్తున్నారు.
1: అదొకటేనండి, తర్వాత మళ్ళీ ఆ విలన్స్ తర్వాత ప్రతి, మీరు ఇంచుమించు అన్ని సీరియల్స్ చూడండి, మాక్సిమం నేను అబ్జర్వ్ చేసినంత మట్టుకు ప్రతి దాంట్లో ఆడవాళ్ళ సీరియల్స్ అట్ ది సేమ్ టైం పాల గ్లాస్ లో విషయాలు కలిపేయడాలు.
0: అదే ఇప్పుడు ఎందుకంటే ఈ తరానికి మార్గాలు తెలియకపోయినా చూసి నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
1: అవునండి అవునండి అవునండి.
0: చేతపని ఇది పశ్చాత్తాపడ్డం కానివ్వండి, ఇది పొరపాటు అయిపోయిందని ఒప్పుకోవడం కానివ్వండి, ఏమి లేవన్నమాట. తల్లి అత్త కూతురు మళ్ళీ ఏకమయ్యి రకరకాలుగా విన్యాసాలు చంపడం చేయడం అనేవి క్రూరత్వాలు ఎక్కువ చూపిస్తున్నారు.
1: అవునండి అవునండి అవునండి.
0: అవన్నీ ఇంకా మనం వదులుకోవాలంటే కొన్ని సీరియల్స్ వదులుకోవడం బెటర్.
1: బెటర్ అవునండి. తర్వాత ఇంకోటండి, కొన్ని కొన్ని ఫన్నీగా ఎలా ఉంటాయంటేనండి, అర్ధరాత్రి అనుకోండి, అర్ధరాత్రి వాళ్ళు పడుకుంటారు, అయినా సరే వాళ్ళు పడుకోవడం కూడా ఎలా పడుకుంటారంటే పట్టు చీరలతోటి నగలతోటి ఫుల్ మేకప్ తోటి పడుకుని ఏ దొంగతనం జరిగినా ఏం జరిగినా మొత్తం మేకప్ తోటి వస్తూ ఉంటారు.
0: నిజం నిజం, అది మాత్రం వాస్తవమేలండి.
1: అంటే ఇప్పుడు ఒక పది పదిహేను ఏళ్ళు కూడా ఇంకా అలా ఒక చిన్న సంఘటన ఉందంటే అది రావడానికి మినిమం 6 నెలలు పడుతుందండి.
0: నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పండగలు వచ్చాయి అనుకోండి, వరలక్ష్మీదేవి పండగ వినాయకుడి పండగ వచ్చిందంటే గ్యారంటీగా అందులో లేకపోయినా దాన్ని మిళితం చేసేసి 4-5 ఎపిసోడ్లు.
1: అవునండి అవును అవును అవును.
0: ఒక వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకుంటున్నామో, వినాయకుడి వ్రతానికి ఎలా వస్తున్నారు, దీపావళి ఎలా చేస్తున్నారు,
1: అవునండి అవును
0: అని అందులో మిళితం చేసేస్తున్నారు అన్నమాట.
1: ఇంకా కాన్సెప్ట్ స్టోరీ ఎలా సాగదీయాలో తెలియక ఇలాంటివన్నీ కూడా ఇంకా పెట్టేయడం అండి. క్రియేటివిటీ అలాగే వస్తుంది.
0: ఒక రకంగా నూడిల్స్ అనమాట అవి, సాగదీత ధోరణి
1: మొత్తం అన్ని అంతేనండి. సాగదీత
0: అవి ఇప్పడం అంటే కష్టం అనమాట.
1: మీకు ఇంకోటి తెలుసండి, సీరియల్స్ లో ఎవరికి చావులనే ఉండవండి, చాలు. ఎందుకంటే ఒకళ్ళు ఎవరన్నా చచ్చిపోయినా సరే మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు.
0: వచ్చేస్తుంటారు, నా ముఖాలు మారిపోతాయి కానీ ఎవరో తెలియదు.
1: అవునండి అవును అవును అవును.
0: నిజంగా ఈ కార్తీక దీప సీరియల్ కొన్నాళ్ళ వరకు సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. ఇంట్రెస్ట్ గా చూసాను, తర్వాత చనిపోవడం మళ్ళీ జన్మించడం మళ్ళీ పుట్టడం అనేసరికి నాకు తల ఎమ్మత కొద్దిగా తిరిగింది. ఇంకా
1: వంటలక్క మళ్ళీ పుట్టింది
0: కానీ చాలా వరకు బాగా నన్ను ఇంప్రెస్ చేసింది, ఇంట్రెస్ట్ గా టైం కి తీసుకెళ్లిపోయేది అనమాట. కొన్ని జన్మలు మళ్ళీ మారిన తర్వాత కొద్ది దూరం అయ్యాను నేను తర్వాత. అలాగా
1: చాలా మంచి విషయాలు చెప్పారండి జగన్నాథరావు గారు.
0: నెక్స్ట్ నిన్న ఎవరో సౌమ్యం తీసుకొచ్చారు, ఈ రోజు మీకు జంటగా నేను వచ్చి చేసేవాన్నండి, లోకల్ గా వచ్చి ఉంటే నా కోరిక సార్ అది.
1: అయ్యో తప్పకుండా సార్, మీరు ఎప్పుడైనా సార్ మీరు
0: నేను ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో క్యాజువల్ అనౌన్సర్ గా చేశాను, కానీ మీ స్టేషన్ లో చెయ్యాలని కోరిక ఉండిపోయింది.
1: తప్పకుండా రండి ఒకసారి భీమవరం రండి, హ్యాపీ చేద్దాం.
0: చేస్తాను సార్ ఆ లోకల్ కదా, మేడం గారు అలాగే అన్నారు. ఎప్పుడైనా మిమ్మల్ని మీట్ అవుతా.
1: తప్పనిసరిగా సార్ తప్పనిసరిగా సార్. మరి వాళ్ళు ఏం పాట విందాం అనుకుంటున్నారండి
0: సార్? అయితే ఈ రాజు వెర్సెస్ రాంబాయి చిత్రంలో రాంబాయి నీ మీద నాకు మనసాయని అనే పాట ఉంటుంది కదండి.
1: షూర్ సార్ తప్పకుండానండి.
0: ఆ పాట ఇది దుర్గారు మాణిక్యాలరావు గారికి, అలాగే నల్లమల్లి వెంకటరెడ్డి గారికి, బండారు త్రిమూర్తుల గుప్త గారికి డెడికేట్ చేయండి సార్.
1: తప్పకుండా సార్. నాకు ఇప్పుడే నా మనసు కొంచెం ఎందుకో చివుక్కుమంది సార్, మీరు నాకెందుకు డెడికేట్ చేయలేదు అని.
0: మీకు ఆల్రెడీగా మంచి అంటే మీరు జెంటిల్మెన్ అండి, ఇంకా మీరు ఆ రాజు వెర్స రాంబాయిని మీకు అప్పచెప్పారు అనుకోండి బాగోదు. మీరు మిమ్మల్ని జెంటిల్మెన్ గా చూస్తున్నాను నేను, అందుగురించి సార్ ఇంకేం కాదు.
1: సో అయితే ఇప్పుడు వెంకటరెడ్డి గారు వాళ్ళందరికీ కూడా నేను కంప్లైంట్ చేయదలుచుకున్నాను. జగన్నాథ్ సార్ ఇప్పుడు ఎవరైతే చెప్పారో వాళ్ళు ఎవరు జెంటిల్మెన్లు కాదు, నేను మాత్రమే జెంటిల్మెన్ చెప్పి జగన్నాథరావు గారు ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చారు.
0: అంటే మీరు జెంటిల్మెన్ సార్, వాళ్ళ ముగ్గురు జెంటిల్మెన్ వాళ్ళు.
1: జెంటిల్మెన్ అంటారు.
0: థ్యాంక్ యూ సార్, మీరు నిజంగా ఉన్నారంటే మనస్ఫూర్తిగా మాట్లాడే విధానాన్ని రప్పిస్తారు సార్ మీరు.
1: అవునంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: ధన్యవాదాలండి. ధన్యవాదాలు.
1: సో అయితే మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి.
0: థ్యాంక్ యూ సార్.
1: రైట్ సార్, థ్యాంక్స్ అండి. సో జగన్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. సో మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి.
2: రాజు నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
3: చెప్పలే కానీ టోల్మే అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైం పాజ్లో ఉన్నాం అండి. సో లిజనర్స్ మనకి ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు?
0: హలో
1: నమస్తే సార్.
0: సార్ నమస్తే అండి. హలో
1: హలో సార్.
0: సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బేవారి నుంచి అండి.
0: బేవారి చెప్పండి సార్, మీ పేరు?
1: నా పేరు ఫిరోజ్ అండి.
0: ఫిరోజ్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నా సార్.
0: చెప్పండి సార్, ఏం చేస్తుంటారు ఫిరోజ్ గారు?
1: టైలర్ అండి, టైలరింగ్ అండి.
0: ఓ వెరీ గుడ్ అండి. చెప్పండి సార్, ఫిరోజ్ గారు టాపిక్ విన్నారా? లేదా? ఏం లేదండి, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ వీటి గురించే. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారా? ఓన్లీ సినిమాలే చూస్తూ ఉంటారు. ఓకే, ఇంట్లో చూస్తూ ఉంటారండి? ఎప్పుడన్నా మీరు ఇంటికి వెళ్లే టైంకి వాళ్ళు టీవీ సీరియల్స్ ముందు అలా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ? ఉండదా? ఓకే, మీరు కాదు, మీ ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు మీరు షాప్ అంతా మూసేసి ఇంటికి వెళ్లే టైంకి టీవీ సీరియల్ చూస్తూ ఉండడం ఇలాంటి జరుగుతుంటాయా?
1: జరుగుతాయండి.
0: అయితే ప్రతి ఇంట్లో టీవీ సీరియల్స్ ఉన్నాయన్నమాట. అయితే గ్రేట్, వెరీ గుడ్. ఫిరోజ్ గారు మరి ఈవేళ ఏమన్నా పాట విందాం అనుకుంటారా?
1: పాట అండి, మా వెంకటేశ్వరరావు బాబాయ్ గారి గురించి.
0: తప్పకుండా సార్, వెంకటేశ్వరరావు బాబాయ్
1: ఏడుకొండ గారి గురించి అండి.
0: తప్పకుండా సార్,
1: మన సీనియర్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారంటాం సార్.
0: తప్పకుండా సార్,
1: పాట గురించి.

0: ఏ పాట చెప్పనండి
1: సార్, మీకు నచ్చిన పాట ఏదన్నా చెప్పండి ప్లీజ్. హలో
0: చెప్పండి
1: సార్. సార్ మీకు నచ్చిన పాట చెప్పండి, ప్లే చేసేద్దాం తొందరగా.
0: సార్ మంచి ఏదో మంచి పవన్ కళ్యాణ్ ఏదైనా మంచి సాంగ్ అండి.
1: తప్పకుండా సార్, అయితే మీకు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి. ఫిరోజ్ గారు అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. సో ఫిరోజ్ గారు, అయితే మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే మనకి వచ్చేస్తుంది. మరి ఆ పాట కన్నా ముందు మనకి ఇంకొక కాలర్ ఉన్నారండి, ఒక్కసారి వార్తని కూడా ఒకసారి పలకరించేద్దామా? సో వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఈవినింగ్ సార్.
1: సార్ గుడ్ ఈవినింగ్ సార్.
2: సార్ నెల్లూరు జిల్లా కోవూర్ మసీద్ సార్.
1: ఇస్మాయిల్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
2: బాగున్నాను సార్, మీరు ఎలా?
1: నేను చాలా బాగున్నాను సార్.
2: ఎండలు సార్,
1: ఎండలు మరి ఒక్కసారి మీరు ఆయనకి ఫోన్ చేయలేపోయారా?
2: ఎండలు నెల్లూరు జిల్లా తీవ్రంగా ఉన్నాయి సార్.
1: అదే సార్ నేనేం చెప్తున్నానంటే, ఒక్కసారి మీరు ఆ సూర్యుడికి ఫోన్ చేసి సార్ మాకు ఎండలు ఎక్కువైపోయాయని చెప్తే ఆయన కొంచెం తగ్గించేవాడేమో కదా.
2: చెప్తా ఉన్నాను, ఆకాశవాణి
1: సార్. మీ వాయిస్ కొంచెం బ్రేక్ గా వస్తుందండి, మీ మాట అర్థం అవ్వట్లేదు. చెప్పండి సార్.
2: ఇప్పుడు వస్తుంది సార్, బాగా వస్తుంది సార్.
1: ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు చెప్పండి సార్.
2: సార్ జూనియర్ ఎన్టీఆర్
1: ఎవరికి సార్? జూనియర్ ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తప్పకుండా సార్, మీ తరఫున మా తరఫున మన అందరి తరఫున జూనియర్ ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇస్మాయిల్ గారు మీ మాట కొంచెం బ్రేక్ అవుతాం సార్, అసలు కరెక్ట్ గా వినపట్లేదు. రబ్బర్ గాజులు సాంగ్ ఏమంటారా? తప్పకుండా సార్, డెఫినెట్ గా ఇస్మాయిల్ గారు ఆ పాట అయితే మాత్రం తప్పకుండా వేద్దాం. ఓకేనండి, తప్పకుండా సార్, పాలెం పోలయ్య గారికి డెడికేట్ చేద్దాం ఈ పాట కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇస్మాయిల్ గారు. ఇస్మాయిల్ గారు యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్, మీరు కాల్ చేశారు కానీ మీ మాట ఏంటంటే కొంచెం వినపట్లేదండి. సో అందుకోసం అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఏదో ఉందనుకుంటే. సరే, అయితే మనకి ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి అడిగారు పవన్ కళ్యాణ్ గారి పాట, ఆ పాట అయితే ముందు వచ్చేస్తుంది. ఆ తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ రబ్బర్ గాజులు సాంగ్ వచ్చేస్తుంది. ఈ రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ ఎంజాయ్ చేసేస్తారో లేదంటే ఎవరన్నా కాలర్ వస్తే మళ్ళీ నేను వస్తాను అనేది సస్పెన్స్.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్ లో ఉండి మనకు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ గుడ్ ఈవినింగ్. సార్ సార్ పోలయ్య గారు, మీకు 150 ఏళ్ళు, 200 ఏళ్ళు మీకు ఇప్పుడే. ఇస్మాయిల్ గారు మీ గురించి తలుచుకుని మీకు పాట డెడికేట్ కూడా చేయమని చెప్పారు పాపం ఆయన. అవునండి అవునండి. ఎలా ఉన్నారు సార్? పోలయ్య గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్, మా ఈరాజమాన్ సార్, ఆయన మంచి శ్రోత. ఆయన
0: గ్రేట్ సార్. అంటే మీ అంటే పోలయ్య గారికి వీరాభిమాన అయినా, లేకపోతే రేడియో విష్ణుకి వీరాభిమాన, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాన? అసలు మీరు నిజంగా, నేను కూడా మీ ఫ్యాన్ అయితే ఇవాళ నుంచి. గ్రేట్ సార్, గ్రేట్ అండి. చెప్పండి సార్, పోలయ్య గారు విన్నారు ఇవాళ టాపిక్?
1: చెప్పాలి సార్.
0: ఇవాళ టాపిక్ ఏంటంటే టీవీ సీరియల్స్ గురించి. మీరు ఎప్పుడైనా అలా టీవీ సీరియల్స్ చూస్తూ కుర్చీలో కూర్చొని కచ్చి ఫోట్ చేతిలో పెట్టుకుని కళ్ళల్లోంచి నీళ్లు కారుతుంటే నీళ్లు చూసి ఆ నీళ్లు అలా తుడుచుకుంటూ ఎప్పుడైనా ఉన్నారా?
1: అబ్బో
0: సూపర్, చెప్పండి చెప్పండి. అయితే
1: నేను 10 తర్వాత ఇంటికి వెళ్తా సార్. 10 నుంచి వరుసగా 4 సీరియల్ ఉన్నాయి సార్.
0: ఓకే,
1: చేసుకుంటే ఆ సీరియల్ 4 చూస్తాను సార్. వాటిల్లో నాకు ఇష్టమైన సీరియల్ వచ్చేసి మామూలుగా ఇది జేడి.
0: ఏంటండి
1: జేడి? జేడి
0: జేడియా?
1: సార్
0: ఓకే. కేడి అండి జేడీనా?
1: జగదాత్రి.
0: జగదాత్రినా? ఓకే ఓకే.
1: జగదాత్రి మంచి పోలీస్ క్రైమ్ సార్.
0: అవునా? ఓకే ఓకే,
1: బాగుంటుంది. తర్వాత ధారానమ్మగుడు, తర్వాత మేఘ సందేశం.
0: అబ్బో
1: అట్లా 3 సీరియల్ 4 సీరియల్ ఉన్నాయి సార్. అవి చూస్తూ నేను అవి అయిపోయిన తర్వాత రోజు డ్యూటీగా పనుకుంటా సార్.
0: సో గ్రేట్ అండి. అయితే మొత్తం సీరియల్స్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గరే ఉంది. ఎవరైనా సరే ఒక జగద్ధాత్రి టీవీ సీరియల్ మిస్ అయితే ఏమండి పాలం పోలయ్య గారు ఫోన్ నెంబర్ ఇస్తారా, మేము ఆ టీవీ సీరియల్ మిస్ అయిపోయామని అడుగుతారేమో ఎవరన్నా. ఓకే ఓకే, అంతేలేండి. ఆ టైంలో కొంచెం రిలాక్స్ అయితే కొంచెం బాగుంటుంది తర్వాత రోజుకి. వెరీ గుడ్ సూపర్ అండి. మరి ఇవాళ ఏం పాట విందాం అనుకుంటున్నారండి?
1: సార్ ఈరోజు మా అభిమాన నటుడు నందమూరి యువకిశోరం జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నందమూరి ఫ్యామిలీస్ అన్న నందమూరి కుటుంబం చాలా ఇష్టం సార్, ప్రత్యేక ఇష్టం మాకు.
0: గ్రేట్ అండి.
1: ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పాట డెడికేట్
0: చేస్తూ
1: అత్త మరుగులు వచ్చిన అత్త కూతురా బంగారు తొక్కుడు నటులా బంగారు బాతు గుడ్డులా ఇలా ఇలా ఇలా చెక్కు శకాల చెక్కు శకాల సిందులేసి నాకు దక్కాల అక్షర బాల నా తెచ్చన కాల సిందులేసి కదగా తొక్కాల అనే పాట సార్.
0: తప్పకుండా సార్, మీరు పాట పాడేశారు సార్, మళ్ళీ ఇంకా పాట ప్లే చేయాలా మీకు?
1: మనం పాడినా కానీ మన మ్యూజిక్ ఇది రాదు కదా సార్, అందుకని
0: తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా ప్లే చేద్దాం. కానీ ఫస్ట్ ఇస్మాయిల్ గారి పాట వస్తుంది, ఆ తర్వాత మీది ప్లే చేద్దాం. ఓకేనంటారా?
1: ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్,
0: థ్యాంక్ యూ సో మచ్ అండి పోలయ్య గారు.
1: మన విష్ణు ఎఫ్ఎం శ్రోత అందరి కోసం అలాగే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం పాట డెడికేట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బాయ్ సార్.
0: బాయ్ అండి. సో పోలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి పాట అడిగారు, అదేవిధంగా పాట కూడా పాడారు. సో మరి అంతకన్నా ముందు ఏంటంటే మన ఇస్మాయిల్ గారు అడిగిన సాంగ్ అయితే మాత్రం వచ్చేస్తుంది, వినేసి ఎంజాయ్ చేస్తూ ఉండండి.

0: సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో మస్త్ టైం పాస్ లో ఉన్నాం కదా. మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు
1: ఇక్కడ? మాది భీమవరం అండి, రోహిత అండి నా పేరు.
0: భీమవరం నుంచి రోహిత గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నానండి, మొన్న కాల్ కట్ అయిపోయింది కదండి, తిరిగి వెంట వెంటనే చేశానండి, కలవలేదండి.
0: అయ్యయ్యో,
1: మళ్ళీ నిన్న కూడా చేశానండి బాబు, ఫ్రెండ్స్ మళ్ళీ బంధువులు గురించి అన్నారు కదా, చాలా సార్లు ప్రయత్నించాను, అసలు కాల్ అవ్వలేదు, చిరాకు వచ్చేసిందండి.
0: అయ్యయ్యో, మీ ఫ్రస్ట్రేషన్ కి పాపం నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే కాల్ దొరకకపోతే కొంచెం ఎలా అయినా డిసప్పాయింటెడ్ గా ఉంటారు. సో చెప్పండి రోహిత్ గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: ఏం చేస్తామండి, చదువుకుంటాను.
0: వావ్, ఏం చదువుతున్నారు?
1: 10th కంప్లీట్ అయ్యిందండి.
0: 10th కంప్లీట్ అయిందా, బాగుందండి. మీ వాయిస్ కూడా చాలా బాగుంది, సో వెరీ గుడ్. సో
1: థాంక్ యూ అండి.
0: ఓకే, మరి నిన్న బంధువుల గురించి ఏం చెప్తారు? మరి మీ గురించి, మీకన్నా నేను పెద్దవాడిని కాబట్టి అమ్మా అనే అనేస్తాను, అండి అని అన్ను.
1: బంధువులు అంటే ఏముందండి, వాళ్ళు చెప్తారు ఇంటికి వెళ్ళామనుకు. నిన్న ఆద్య గారు చెప్పారు కదా, నా మాట కూడా అంతే, ఆవిడ చెప్పినట్టు నేను చెప్తాను.
0: అంటే మీ దృష్టిలో చుట్టాలు వేస్ట్ అంటారు?
1: వేస్ట్ అండి.
0: అబ్బబ్బో, మీ చుట్టాలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ వింటున్నారు, నేను మీ చుట్టాలందరికి కూడా చెప్తాను రోహిత ఇలా చెప్పింది అని మొత్తం అందరికి. చెప్పు. మరి ఇవాళ టాపిక్ ఏంటన్నా, ఇవాళ టాపిక్ విన్నావా?
1: ఇవాళ టాపిక్ వినలేదండి.
0: ఇవాళ టాపిక్ అంటే నాకు తెలుసు, నువ్వు ఫోన్ ట్రై చేస్తూ ఉన్నావు కాబట్టి అందుకని టాపిక్ వినుండో. ఇవాళ ఏం లేదు, టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటావు నువ్వు? టీవీ సీరియల్స్? అబ్బో, ఏం సీరియల్స్ చూస్తా ఎక్కువ?
1: నేను జీ తెలుగులో సీరియల్స్ చూస్తా. ఏం సీరియల్ అంటే ముక్కు పొడక మళ్ళీ నేను మేఘ సందేశం అటు వాళ్ళు 10 PM చూస్తా.
0: నైట్ 12 to 10 PM నాకు అర్థం కాలే, 10 to 12 PM
1: ఆఫ్టర్నూన్, 12 నైట్ 10 PM.
0: అయ్యో బాబు, ఇంకా నువ్వైతే నువ్వు సీరియల్స్ మీద పుస్తకాలు కూడా రాసేయచ్చు. అవునా? రాయి తప్పకుండా రాసే, కానీ ఒకటి నన్ను చదువుకునే వయసు కాబట్టి కొంచెం 10th క్లాస్ లో. మరి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో నాకు డౌట్.
1: నేను అబద్ధమా?
0: ఎందుకంటే మరి లాస్ట్ ఇయర్ నువ్వు 9th క్లాస్ అన్నావు, మరి ఇప్పుడు 10th క్లాస్ అంటున్నావు.
1: లాస్ట్ ఇయర్ నేను అసలు ఈ మంత్ లో నుంచే మాట్లాడుతున్నాను ఎఫ్ఎం.
0: కానీ మాకు తెలుసు రోహిత అంటే లాస్ట్ ఇయర్ 9th క్లాస్ చదువుతున్నావు అని చెప్పినట్టు గుర్తు నాకు. మరి ఈ సంవత్సరం 10th క్లాస్ అన్నావు, మరి ఎలా కుదురుతుంది అలాగా?
1: ఈ సంవత్సరం ఇప్పుడే నేను మొన్న పబ్లిక్ రాశానండి.
0: అవునండి, మరి లాస్ట్ ఇయర్ మరి 9th క్లాస్ అన్నావు?
1: లాస్ట్ ఇయర్ అసలు నేను ఫోన్ ఇప్పుడు మాట్లాడుతుంది, ఈ మంత్ 10th నుంచి మాట్లాడుతున్నాను, 7th నుంచి.
0: కానీ అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏం చెప్పాలి అంటే, అవును కదా సార్ లాస్ట్ ఇయర్ నేను 9th క్లాస్ అయితే ఇప్పుడు 10th క్లాస్ కదా అని చెప్పాలి నువ్వు. నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి చాలా మంది కొంతమంది.
1: 10th కంప్లీట్ అయిపోయిందండి.
0: అవునండి, అయితే లాస్ట్ ఇయర్ 9th క్లాస్ లో ఉన్నావు కదా, మరి నువ్వు 10th క్లాస్ లో ఉన్నావు?
1: లాస్ట్ ఇయర్ ఉన్నా
0: ఉన్నావు కదా, మరి అందుకనే అంటున్నాను.
1: 9th నుంచి 10th కి వచ్చా, 10th పబ్లిక్ రాసిన.
0: వెరీ గుడ్. ఎన్నో ఎలా వచ్చాయి మార్క్స్? బాగా వచ్చాయా? వెరీ గుడ్. సో నువ్వు ఇంకా బాగా చదువుకుని మేము పేరెంట్స్ అందరికి మంచి పేరు తీసుకురావాలి, ఓకేనా? ఓకే. తర్వాత మరి ఏం పాట విందాం? అవును, తర్వాత ఈ ఎఫ్ఎం నీకు ఎలా తెలుసు? మరి రేడియో విష్ణు,
1: రేడియో విష్ణు వింటాను, నాకు ఒక నెంబర్ తెలీదు, కాకపోతే వింటాను సాంగ్స్ 6 to 8 వరకు వింటా.
0: ఎలా తెలుసు అని అంటే, మరి ఈ రేడియో ఉంది మన భీమవరంలో అని నీకు ఎలా తెలుసు అని?
1: ఎందుకంటే పార్క్ లో ఉంటది, ప్లస్ రేడియో విష్ణు 94 అంటారు, కానీ విష్ణు కాలేజ్ అని నాకు ఐడియా రాలేదు, మొన్న విజయ గారు చెప్పేదాకా.
0: అవునా? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మా.
1: ఎక్కడ ఉన్నానమ్మా?
0: రైట్. మరి ఏం పాట విందాం అనుకుంటున్నానన్నా?
1: నిన్న ఫ్రెండ్స్ గురించి జరిగింది కదండి, అదేంటిది ఆ సినిమా పేరు నాకు తెలియదు, కానీ అల్లుకున్న తీగతో కలుసుకున్న కులమా అనే సాంగ్ ఉంటది, అది తెలియదు నాకు మూవీ.

0: పేరుతో కలుసుకున్న ఆకులు. ఓకే ఓకే ఓకే, సరే అయితే ఒకవేళ మా డేటా బేస్ లో ఉంటే డెఫినెట్ గా ఆ సాంగ్ అయితే ప్లే చేస్తాను నన్ను. ఓకేనా? రైట్ నన్న, ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్, బాగా చదువుకో, ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ తోటి పాస్ అవ్వు. ఓకేనా?
1: ఓకే సార్.
0: బాగా సెటిల్ అవ్వు లైఫ్ లో. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. సో రోహిత, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నువ్వు కాల్ చేసావు. అదేవిధంగా నీ టీవీ సీరియల్స్ దగ్గర వాటి గురించి మాట్లాడావు. సో సూపర్ నన్న. సో మరి ఆ సాంగ్ అయితే, నువ్వు అడిగిన సాంగ్ అయితే మాత్రం ప్లే చేసేస్తూ ఉంటాం, మరి వినేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం.

హైదరాబాద్ పోయి జిమ్ కానీకుండా అర్థమవుతుందా? మీ మామగారు ఏమంటే చెప్పు, బండి కూస్తే హైదరాబాద్ వెళ్తాం. మామ నీ మీద మాకు ఏం కోపం లేదురా, నీ అమ్మైనా పరిసరాన్ని మేము చూసుకుంటాం. మంచిగా పోయినా కూర్చో.

0: నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10.

0: 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం. సెల్ 9545-11117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
1: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
0: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
1: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. వార్త మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో, నమస్కారం సార్.
1: సార్ నమస్తే అండి.
4: నల్గొండ జిల్లా చందంపేట మండలం శ్రీచిరాల గ్రామం దమ్మోది వెంకటాచార్య మాట్లాడుతున్నాను సార్.
1: వెంకటాచార్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్?
4: చాలా చాలా బాగున్నాం ప్రసాద్ సార్.
1: వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ అండి.
4: నిన్న నుంచి పరిచయం సార్ మీరు.
1: అవునండి అవునండి, నిన్న చేసినట్టు ఉన్నారు కదా.
4: అవును సార్,
1: నేను కూడా చేశారు. యా, వెరీ గుడ్ అండి. ఎలా ఉన్నారు సార్? అంత బానే ఉంది కదా మీకు?
4: అంత బానే ఉంది సార్, మంచిగా ఉన్నాం.
1: వెరీ గుడ్ సార్. నేను అడిగిన టాపిక్ విన్నారా మీరు?
4: ఒకప్పుడు దూరదర్శన్ ఉండే సార్.
1: అవునండి అవును.
4: అప్పుడు దానికి ఒక యాంటీన్ తెచ్చి పైన స్లాబ్ పైన పెట్టి తీగల గురించి చేసేది.
1: అవునండి.
4: అప్పుడు దూరదర్శన్ లో ఒక శుక్రవారం నాడు చిత్రలహరి అనే కార్యక్రమం వచ్చేది, సినిమా పాటలు.
1: అవునండి అవునండి, చిత్రలహరి వచ్చేది. అవును.
4: న్యూస్ ఏమో శాంతి స్వరూప్ చదివేది సార్.
1: అవునండి, శాంతి స్వరూప్ గారు చదువుతూ
4: ఆయన ఆలేటి పార్వతీశం కూడా చదివారు సార్.
1: ఓలేటి పార్వతీశం గారు ఆయన కూడా చదివేవారు. అవునండి.
4: అప్పుడు ఒకప్పుడు మా ఊర్లో ఒకటే టీవీ ఉండే సార్, మా గ్రామంలో. అయితే ఆదివారం వస్తానంటే సినిమా కోసం చాలా మంది కూర్చుండేది సార్. ఒక 200 దాకా ఉండేది. అట్లా ఒకవేళ కరెంట్ పోయినా బ్యాటరీతో కూడా నడిపించారు సార్. మేము ఎలక్ట్రీషియన్ చేస్తాము.
1: అవునా? ఓకే ఓకే.
4: అయితే అప్పుడు సినిమాలు బాగా చూసారు సార్. అప్పుడు అప్పుడు సినిమాల్లో పోయేందుకు మాది ఏమో గుట్టల ప్రాంతం సార్. మాది
1: ఓకేనండి.
4: చుట్టూ గుట్టలే ఉంటాయి. మాకు పోవాలంటే ఒక దేవుడికి పోవాలి. ఇప్పుడు బస్సులు అయినాయి, అప్పుడు ఏమో బండితో దాండపూర్తితో పోయేది సార్.
1: అవునండి.
4: అప్పుడు చాలా కష్టాలు ఉంటాయి సార్. అప్పుడు ఒకప్పుడు ఈ ఊళ్ళ ఇప్పుడు రోడ్ అయింది, బస్సులు వస్తున్నాయి, మళ్ళా టీవీ కూడా అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉండి ఇప్పుడు కలర్లు మారినాయి.
1: అవునండి అవునండి.
4: అంతరంగాలు సీరియల్
1: అంతరంగాలు సీరియల్ కరెక్టే.
4: అప్పుడప్పుడు జాబులు జవాబులు కూడా మేము లెటర్లు రాసే సార్, 15 కాదు.
1: అవునండి అవునండి. మురణాలని గారు, తర్వాత ఓలేటి పార్వతీశం గారు వస్తూ ఉండేవారు దూరదర్శన్.
4: జాబులు జవాబులు ఉత్తరాలు పంపేశారు నేను.
1: గ్రేట్ అండి, ఉత్తరాలు వస్తూ ఉండేవారు.
4: అయితే దాదాపు నాకు 60 ఉంది సార్.
1: మీకా? బో, వెరీ గుడ్ అండి.
4: సరే, మాకు ఏదైనా ఒక పాట ఈ మనస.
1: ఏ పాట అన్నారు?
4: నీ మది చల్లగా అనే పాట ఉంది సార్.
1: నీ మది చల్లగా స్వామి నిద్రపో. ధనమా దైవం, ఎన్టీఆర్ అండ్ జమున గారి పాట. తప్పకుండా సార్, ధనమా దైవంలో చాలా మంచి పాట అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటాచార్య గారు కాల్ చేసినందుకు.

సో రైట్ అండి వెంకటేశ్వర్ గారు, మీ పాటతోటి ఈ కార్యక్రమం కూడా క్లోజ్ అయిపోబోతుంది, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 5:55 అయిపోయిందండి. సో ఏది ఏమైనానండి, ఈవేళ నేను తీసుకున్న టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే, నేను ఒక్కసారి వెళ్తూ ఉన్నప్పుడు ఆ టీవీ సీరియల్లు ఆ సౌండ్లు వస్తూ ఉంటాయి కదా, ఒక చిన్నది సీన్ ఏదో ఉంటుంది, ఆ చిన్న సీన్ ఆ ట్విస్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి మధ్యలో ఆపేసి, లేదంటే పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టేసి ఒక 5-6 యాంగిల్స్లో ఆ హీరో హీరోయిన్ లేకపోతే ఆ విలన్స్ను చూపెట్టేసి ఎలా పడితే అలా చేస్తూ ఉంటారండి. సో ఏదేమైనా సరే సార్, ఏదేమైనానండి, సీరియల్స్లో ఆడవాళ్ళు ఇందాక చెప్పుకుంటున్నట్టు రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని హెవీ మేకప్ కాటుక ఐలైనర్లు ఇంకా ఒకటి కాదండి మొత్తం అన్నీ వేసుకుని పడుకుంటారు. ఇంకా విలన్ అయితే హీరోయిన్ మెడలో తాళ్ళు కట్టబోతూ ఉంటాడు, సరిగ్గా అదే టైంలో పెద్ద మ్యూజిక్ వస్తుంది, బ్రేక్ అవుతుంది, ఆ బ్రేక్లో వాషింగ్ పౌడర్లు అవి ఇవి అడ్వర్టైజ్మెంట్లు ఆ చూసి వాళ్ళకి ఏమో టెన్షన్లు. సో ఇంకిప్పుడు వెబ్ సిరీస్ల గురించి చెప్పుకోకర్లేదండి, చాలామంది అదొక వ్రతంలాగా ఉద్యమంలాగా ఈ వెబ్ సిరీస్లు అన్ని చూసేస్తున్నారు. స్టార్ట్ చేసిన వెంటనే అది 10 రాత్రి 11 అయినా 12 అయినా 1 గంట అయినా మొత్తం వెబ్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కళ్ళు తుడుచుకుని పడుకుంటున్నారు. సో ఇలాగా మనకి ఏదైనా సరే టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయే కొద్దీ కొత్త కొత్త పోకడలు వస్తూనే ఉన్నాయండి. కానీ ఎంత కొత్త పోకడలు వచ్చినా సరే మనం బ్యాలెన్స్డ్గా ఉండి మనం వాటిని ఎంజాయ్ చేయాలంతే తప్ప, అవన్నీ కూడా మనల్ని కనుక ఎంజాయ్ చేసాయి అంటే మాత్రం మనం తర్వాత మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, కాల్ దొరకని వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ ప్రోగ్రామ్లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 ఇట్ ద విజ్ఞాన వికాస విన్ దాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ప్రసాద్.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ చాయిస్. ఇంటర్మీడియట్ తర్వాత ఎన్నో చదువులున్నాయి. ఆసక్తి ప్రకారం ఎంచుకుంటే ఎందులోనైనా రాణించవచ్చు. కళలంటే ఇష్టం, సృజన, ఊహలకు రూపమివ్వగలిగే నైపుణ్యం ఉన్నవారు ఫైన్ ఆర్ట్స్ ను పరిశీలించవచ్చు. ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్, యానిమేషన్, పెయింటింగ్, డిజైన్ ఇలా పలు కోర్సులు ఇందులో భాగంగా అందిస్తున్నారు. ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారికి అవకాశం ఉంది. ఊహలు రెక్కలు తొడగడానికి, శిలలపై శిల్పాలు ఆవిష్కరించడానికి, ప్రకృతి అందాలు ఒడిసి పట్టడానికి, ఆకర్షణీయ ఆకృతులు కనువిందు చేయడానికి ఫైన్ ఆర్ట్స్ దారిచూపుతున్నాయి. దేశంలో 200 పైగా విశ్వవిద్యాలయాలు ఈ చదువులను అందిస్తున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బీఎఫ్ఏ పేరుతో ఎన్నో సంస్థల్లో 4 కోర్సులున్నాయి. కొన్ని సంస్థలు 3 వ్యవధితోనూ బీఏ ఫైన్ ఆర్ట్స్ అందిస్తున్నాయి. పలు విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా ఫైన్ ఆర్ట్స్ విభాగాన్ని నెలకొల్పి ప్రాంగణాల్లోనే యూజీ కోర్సులు నడుపుతున్నాయి. ఆ తర్వాత ఆసక్తి ఉంటే పీజీ, పీహెచ్డీలు కూడా అక్కడే పూర్తి చేసుకోవచ్చు. పరీక్షతో ప్రవేశాలుంటాయి. యూజీ పూర్తయిన తర్వాత ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్ కోసం ఉన్నత విద్యలో చేరి మరిన్ని నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. ఈ చదువులను జాతీయ, రాష్ట్రీయ సంస్థలెన్నో అందిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. అయితే మేటి అవకాశాల కోసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడమే మంచిది. ఇక బీఎఫ్ఈ గురించి తెలుసుకుందాం. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్

సంఖ్యలో అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఫోటోగ్రఫీ, యానిమేషన్ తదితర కోర్సులు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. ఈ చదువుల కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పారు. మరి దీనికి అనుబంధంగా ఎన్నో సంస్థలు యూజీలో యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్, విజువల్ మీడియా కోర్సులు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోను డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడపలో పలు కోర్సులు చదువుకోవచ్చు. కొన్ని సంస్థలు పాటరీ అండ్ సిరామిక్స్, టెక్స్టైల్స్ డిజైన్ కోర్సులను ఫైన్ ఆర్ట్స్ లో భాగంగా యూజీస్తాయి అందిస్తున్నాయి. ఇక అలాని తిరుమల తిరుపతి దేవస్థానం టీడీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థ ప్రత్యేకంగా దేవతామూర్తుల విగ్రహాలు, బొమ్మల తయారీలో శిక్షణ అందిస్తుంది. ఇక్కడ శిక్షణ పొందిన వారు దేవాలయాలకు కావలసిన ఆకృతులు రూపొందించగలరు. పదో తరగతి విద్యార్హులతో స్టోన్, వుడ్, సిమెంట్, మెటల్, స్కల్ప్చర్ కోర్సులను డిప్లొమాలో భాగంగా ఈ సంస్థలో చదువుకోవచ్చు. పరీక్షతో అవకాశమిస్తారు. చదువు, వసతి, భోజనం ఉచితంగా అందిస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి 100,000 రూపాయల నగదు కూడా అందిస్తున్నారు. ఇక డిప్లొమా తర్వాత వీరు బీఎఫ్లో కూడా చేరొచ్చు. ఇక బీఎఫ్ఏ పూర్తి చేసుకున్న వారు 2 ఏళ్ల వ్యవధితో ఎంఎఫ్ఏ కోర్సులు చదువుకోవచ్చు. ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్ప్చర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్, అప్లైడ్ ఆర్ట్స్, ప్లాస్టిక్ ఆర్ట్స్, పోటరీ అండ్ సిరామిక్స్, టెక్స్టైల్ డిజైన్ తదితర కోర్సులు పీజీలో అందిస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్లో యూజీ చదువులు అందిస్తున్న సంస్థలన్నీ దాదాపు పీజీ, పీహెచ్డీ కోర్సులను నడుపుతున్నాయి. కొన్ని సంస్థల్లో యూజీ లేనప్పటికీ పీజీలో ఈ కోర్సులున్నాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్డీలో ఫైన్ చదువులు అందిస్తోంది. బోధనలు రాణించడానికి ఎంఎఫ్ఏ అనంతరం నేరుగా పీహెచ్డీ కోర్సులు కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక అవకాశాల విషయానికొస్తే ప్రజలకు కళలపై ప్రేమ ఉన్నంత వరకు ఫైన్ ఆర్ట్స్లో కొలువలకు డాక్క ఉండదు. మనం చూస్తున్న పలు రకాల విగ్రహాలు, ఆకృతులు స్కల్ప్చర్ నిపుణులు రూపొందించినవే. ఇప్పుడు పెద్ద ఎత్తున విగ్రహాలు తయారు చేస్తున్నారు. అందువల్ల స్కల్ప్చర్ కోర్సు పూర్తి చేసుకున్న వారు సులువుగానే స్థిరపడచ్చు. ఇక వివిధ కళాకృతులు, చిత్రాలను అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్ నిపుణులు రూపొందిస్తారు. స్వయం ఉపాధికి, ఏదైనా సంస్థలో పనిచేసుకోవడానికి ఫైన్ చదువులు ఉపయోగపడతాయి. యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు సాఫ్ట్వేర్, గేమింగ్, బహుళజాతి సంస్థల్లో రాణించగలరు. వీరు బుల్లితెర, వెండితెర వేదికల్లో కూడా అవకాశాలు పొందగలరు. చదివిన కోర్సు ప్రకారం ఆర్ట్ స్టూడియోలు, అడ్వర్టైజింగ్ కంపెనీలు, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ తదితర సంస్థల్లో అవకాశాలు పొందొచ్చు. ఆర్ట్ గ్యాలరీలోనూ రాణించవచ్చు. టెక్స్టైల్ కోర్సులు చదివిన వారు వస్త్ర పరిశ్రమలో సేవలందించవచ్చు. ఫోటోగ్రఫీ చేసిన వారికి అన్ని చోట్ల అవకాశాలుంటాయి. ఎక్కువ మంది ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధి ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. ఎండోమెంట్, ఆర్కియాలజికల్ విభాగాల్లో వీరికి కొన్ని ఉద్యోగాలు లభిస్తాయి. సృజన నైపుణ్యాలను ఎల్లలు దాటి పంచుకోవడం ఇప్పుడెంతో సులువైంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కూడా రాణించవచ్చు. ఇక జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్, ఉస్మానియా, ఆంధ్ర, కేఎల్ రవీంద్రభారతి, బెనారస్ హిందూ విశ్వభారతి, ఎంఐటి, ఏడిటి, జామియా మిలియా ఇస్లామియా, లఖన్వూ, అలహాబాద్, పాట్నా, సావిత్రిబాయి పూలే తదితర విశ్వవిద్యాలయాలెన్నో ఫైన్ ఆర్ట్స్లో పలు యూసీ కోర్సులు అందిస్తున్నాయి. జేజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్, గోవా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ మొదలైన సంస్థల్లో కూడా చదువుకోవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పలు సంస్థలు అందించే ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో సీయూఈటి, యూజీతో ప్రవేశం అనేది లభిస్తుంది. లిజినెస్ ఇంతవరకు మనం ఫైన్ ఆర్ట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. లిజినెస్ మరి నాటి కెరీర్ చాయిస్ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఎన్ఎల్పి ట్రైనర్ అవ్వాలంటే ఏ విద్యార్హతలుండాలి, ఈ శిక్షణ ఎక్కడ తీసుకోవాలి, మరి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుత సమాజంలో వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్, నాయకత్వ నైపుణ్యాలు, కార్పొరేట్ ట్రైనింగ్, లైఫ్ కోచింగ్ లాంటి రంగాల్లో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ పై ఆసక్తి అనేది పెరుగుతోంది. మనుషులు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను అర్థం చేసుకుని వాటిని సానుకూల దిశగా మార్చేందుకు ఉపయోగించే పద్ధతుల కలయికే ఎన్ఎల్పి. శిక్షణ కార్యక్రమాల్లో సాధారణంగా కమ్యూనికేషన్ మెరుగుదల, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, లక్ష్య సాధనపై దృష్టిని కేంద్రీకరించడం లాంటి అంశాల్లో దృష్టి సారిస్తారు. ఎన్ఎల్పి శిక్షకులు కావడానికి ఏదైనా డిగ్రీ సరిపోతుంది. అయితే సైకాలజీ, మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, కౌన్సిలింగ్ లాంటి విభాగాల్లో చదివిన వారికి మరింత అనుకూలం. ఇందులో రాణించడానికి విద్యార్హతల కంటే వ్యక్తిగత నైపుణ్యాలు చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటివారు చెప్పేది వినే ఓపిక, సహానుభూతి, వ్యక్తులను అర్థం చేసుకోవడం, ప్రేరణాత్మకంగా

మాట్లాడగలగడం లాంటి లక్షణాలు కీలకం. ఇందులో సాధారణంగా ప్రాక్టీషనర్, మాస్టర్ ప్రాక్టీషనర్, ట్రైనర్ లేదా కోచ్ స్థాయిలో శిక్షణ అనేది ఉంటుంది. కోర్సుల వ్యవధి సంస్థను బట్టి మారుతుంది. కొన్ని వారం లేదా 10 రోజులు శిక్షణిస్తే మరికొన్ని నెలల పాటు అందిస్తాయి. దేశంలో అనేక ప్రైవేట్ సంస్థలు ఎన్ఎల్పి కోర్సులు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్ఎల్పి అకాడమీ ఇండియా, ఐబీహెచ్ ఎన్ఎల్పి,

గుర్తింపు అనేది. మరి ఎన్ఎల్పి ట్రైనర్లు, కార్పొరేట్ శిక్షణ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యక్తిత్వ వికాస కేంద్రాలు, కౌన్సిలింగ్ సంస్థలు, సేల్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటి రంగాల్లో పనిచేయచ్చు. కొందరు స్వతంత్రంగా మోటివేషనల్ స్పీకర్లు, లైఫ్ కోచ్లు, యూట్యూబ్ ట్రైనర్లు, ఆన్లైన్ కోచ్లుగా నడుస్తున్నారు. మరి ఎన్ఎల్పిలో విజయవంతం కావడానికి కేవలం సర్టిఫికేట్ సరిపో, ప్రాక్టికల్ అనుభవం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పర్సనల్ బ్రాండింగ్, డిజిటల్ ప్రజెన్స్, విశ్వసనీయత ఎంతో ముఖ్యం. ప్రస్తుతం ఈ రంగంలోనూ పోటీ పెరుగుతోంది. మార్కెటింగ్ నైపుణ్యాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందే సామర్థ్యం కూడా అవసరం. ఏమంటారు లిజినెస్? ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందామండి. డిఆర్డీఓ ఆధ్వర్యంలో గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు 150 టెక్నికల్ నాన్ టెక్నికల్ అప్రెంటిస్ల కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూకు దరఖాస్తులు కోరుతోంది. టెక్నికల్ 120, నాన్ టెక్నికల్ 30. విభాగాలు వచ్చేసి మెకానికల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ. అర్హత వచ్చేసి ఐటీఐ డిప్లొమా డిగ్రీ. ఇక ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, షార్ట్ లిస్ట్, మెరిట్, ఇంటర్వ్యూలతో ఎంపిక అనేది ఉంటుంది. మరి ఇంటర్వ్యూ తేదీ 6 June 2026. వేదిక గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, డిఆర్డీఓ, సివి రామన్ నగర్, బెంగళూరు, కర్ణాటక. లిజినెస్ మరింతవరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో మరి ఫైన్ ఆర్ట్స్ గురించి, అలానే కొన్ని నోటిఫికేషన్ల గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కెరియర్ చాయిస్ కార్యక్రమంలో మెడకలిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, సెల్ నంబర్ 6304327391.

రేడి విష్ణు 90.4 శ్రోతలందరికీ నమస్కారం. బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి నిలబడి కాల్చండి చూద్దాం అంటూ తన రొమ్ముని చూపిన సింహ స్వప్నం ఆయన. పదవులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయే తప్ప ఆయన ఎప్పుడూ పదవుల కోసం ప్రాకులాడలేదు. సంపాదించిన కోట్ల ఆస్తిని దేశం కోసం, ప్రజల కోసం తృణప్రాయంగా త్యాగం చేసి చివరి శ్వాస వరకు ప్రజాసేవలో గడిపిన మహోన్నత శిఖరం. ఆయనే మన తెలుగు జాతి గర్వించదగ్గ అజేయ నాయకుడు, నవ్యాంధ్ర ప్రథమ ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రేడియో విష్ణు శ్రోతలందరికీ ఈవేళ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆ యుగపురుషుని వీరత్వాన్ని, ఆయన ఆదర్శాలను, తెలుగు నేలకు ఆయన చేసిన అమోఘమైన సేవలు స్మరించుకుంటూ మన రేడియో విష్ణు మీకు అందిస్తోంది ప్రత్యేక కార్యక్రమం. ఆంధ్రుల గుండెల్లో ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆ సింహం కథని, ఆయన జీవితంలోని స్ఫూర్తిదాయకమైన సంఘటనని ఇప్పుడు ఈ ప్రసారంలో విన్నాం. మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడారు. వారిలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకరు. ధైర్యానికి మారుపేరైన ప్రకాశం పంతులు గారి వర్ధంతి ఈరోజు. ప్రకాశం గారు 1972 ఆగస్టు 23 ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా వినోదరాయిన పాలెంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య. వీరిది పేద బ్రాహ్మణ కుటుంబం. ప్రకాశం గారి బాల్యం కడు కష్టాల కడలిలో గడిచింది. 11 వయసులో తండ్రి మరణించారు. తల్లి ఒంగోలు వచ్చి భోజన హోటల్ పెట్టి కుటుంబాన్ని పోషించింది. ప్రకాశం గారు ఆ హోటల్లో సర్వర్గా పనిచేస్తూ రాత్రిపూట లాంతరు వెలుగులో చదువుకున్నారు. ఒంగోలులో మెట్రికులేషన్, రాజమండ్రిలో FA పాస్ అయ్యారు. ఫీజు కట్టడానికి డబ్బులు లేక లాయర్ పరీక్షకు వెళ్లలేకపోయారు. తర్వాత ఉపాధ్యాయుడిగా మద్రాసులో 2nd grade ప్లీడర్గా పనిచేశారు. 1904 32 వయసులో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ డిగ్రీ తెచ్చుకున్నారు. అప్పట్లో అది చాలా గొప్ప విషయం. బారిస్టర్ అయ్యాక మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రోజుకు 1000 రూపాయలు ఫీజు తీసుకునే స్థాయికి ఎదిగారు. 1911 ఒక కేసును వాదించడం ద్వారా ఆయన ధైర్య సాహసాలు దేశమంతా తెలిసాయి. తిరునల్వేలి కలెక్టర్ అయిన యాష్ దొరైను వాంచీనాథన్ కాల్చి చంపాడు. బ్రిటిష్ ప్రభుత్వం నీలకంఠ బ్రహ్మచారిపై కుట్ర కేసు పెట్టింది. దాంతో ఆ కేసు వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రకాశం గారు 1 రూపాయి కూడా తీసుకోకుండా కేసు వాదించారు. బ్రిటిష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 1928 సైమన్ కమిషన్ని మన వాళ్లు బహిష్కరించారు. సైమన్ గోబ్యాక్ అని నినాదాలు చేస్తున్న వాళ్లపై బ్రిటిష్ పోలీసులు తుపాకులెక్కుపెట్టారు. అందరూ పారిపోతూ ఉంటే 56 ప్రకాశం గారు చొక్కా చించుకుని గుండె చూపిస్తూ కాల్చండి, దమ్ముంటే కాల్చండి అని పోలీసుల ముందు నిలబడ్డారు. పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ ఫోటో దేశ చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి నుండి ఆంధ్రకేసరి బిరుదొచ్చింది. 1921 స్వరాజ్య పత్రికలో తెల్లవాడిని తన్ని తరిమికొట్టాలి అని ఎడిటోరియల్ రాశారు. అందుకుగాను బ్రిటిష్ ప్రభుత్వం 10,000 రూపాయల జరిమానా విధించింది. ఆయన కట్టలేకపోతే ఆయనకున్న ప్రెస్ని జప్తు చేశారు. మళ్లీ అప్పు చేసి కొత్త ప్రెస్ను కొన్నారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. మద్రాసులో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి అరెస్ట్ అయ్యారు. వేలూరు జైలుకు పంపారు. అప్పటికే ఆయనకు 58 సంవత్సరాలు. ఆయన్ను సి క్లాస్ ఖైదీగా ట్రీట్ చేశారు. నేల మీద పడుకోవాలి, రాగి సంకటి, ఉప్పు లేని కూర. కానీ ఆయన ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేదు. తోటి యువ సత్యాగ్రహాలకు ధైర్యాన్ని చెప్పేవారు. జైలు శిక్ష కాదు, తపస్సు అనేవారు. గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాత 1931 విడుదలయ్యారు. 1932 శాసనోల్లంఘన ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమంలో మరోసారి అరెస్ట్ అయ్యారు. ఈసారి కేరళలోని కన్ననూర్ జైల్లో పెట్టారు. 1 సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ జైల్లో రోజువారీ పనిలో భాగంగా 2 పూటలా రోకలతో ధాన్యం దంచాలి. 60 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఆ పని నుండి తప్పించుకోలేదు.

చేతులు బొబ్బలెక్కినా దేశం కోసం ఇదెంతా అనేవారట. ఒక సంవత్సరం తర్వాత కన్ననూర్ జైలు నుండి విడుదలయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇంగ్లాండ్కు సాయం చేయవద్దని గాంధీజీ పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకుని ప్రకాశం పంతులు గారు బహిరంగ సభలో బ్రిటిష్ వాళ్లు భారత్ను వదిలి వెళ్లాలి అని నినదించారు. ఆ వెనువెంటనే ఆయన్ను బ్రిటిష్ వాళ్లు అరెస్టు చేశారు. తిరుచిరాపల్లి జైలుకి పంపించారు. దురదృష్టవశాత్తు ఆయన జైల్లో ఉండగా కొడుకు మరణించారు. పేరోల్ మీద బయటకు వస్తారా అని అడిగితే, దేశం కోసం జైలులో ఉన్నాను, వ్యక్తిగత దుఃఖం కోసం బయటకు రాను అని తిరస్కరించారు. అది ఆయన నిబద్ధత. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆగస్టు 8న క్విట్ ఇండియా తీర్మానం చేశారు. 9వ తేదీ తెల్లవారుజామున గాంధీజీతో సహా అందరూ నాయకుల్ని అరెస్టు చేశారు. ఆ సమయానికి ప్రకాశం పంతులు గారి వయసు 70 ఏళ్లు. ఆయన్ను అమరావతి జైలుకు పంపారు. 1942 నుండి 1945 వరకు 3 సంవత్సరాల పాటు ప్రకాశం గారిని జైల్లో ఉంచారు. 1945లో విడుదల చేశారు. 1921-1945 సంవత్సరాల మధ్య ప్రకాశం గారిని 7 సార్లు జైలుకి పంపారు. 6 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు. చివరి జైలు శిక్షలో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. కానీ జైలు గోడలు నా శరీరాన్ని బంధించాయి, నా ఆత్మని కాదు అని అనేవారు. 1913 సంవత్సరం నుండి ఆంధ్ర రాష్ట్రం డిమాండ్ ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వాళ్లకు అన్యాయం జరుగుతోంది. 1952లో పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష 58 రోజుల తర్వాత 15 డిసెంబర్ 1952న ఆయన అమరత్వం పొందారు. ఆంధ్రదేశం బగ్గుమంది, దాంతో నెహ్రూ దిగిరాక తప్పలేదు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే ప్రకాశం గారు దాన్ని కార్యరూపం చేసిన వ్యక్తి. మద్రాస్ శాసనసభలో ఆంధ్ర ప్రావిన్స్ తీర్మానం ప్రవేశపెట్టిన మొదటి నాయకుడు ప్రకాశం గారే. 1953లో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న వచ్చింది. అందరి చూపు 81 ఏళ్ల ఆంధ్రకేసరి వైపే పడింది. మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని లేదు, డబ్బు లేదు, సెక్రటేరియట్కు బిల్డింగు లేదు, గుడారాల్లో పరిపాలన మొదలుపెట్టారు. 13 నెలలు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ కాలంలో కర్నూలును తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీని విశాఖకు తరలించారు. రాయలసీమ ఫ్యాక్షన్ని అణిచివేశారు. నా రాష్ట్రంలో రౌడీయిజం ఉండదు అని హెచ్చరించారు. కేంద్రంతో పోరాడి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు. ప్రకాశం గారు నిక్కచ్చైన మనిషి. అవినీతి చేసిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తాను అన్నారు. నిష్ఠూరంగా మాట్లాడేవారు. కాంగ్రెస్లో గ్రూపులు కమ్యూనిస్టుల సపోర్టు తీసుకున్నారు. 1954 నవంబర్ 17న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది. ప్రకాశం గారు రాజీనామా చేస్తూ ఆయన అన్న మాటలు, నా ఆంధ్ర రాష్ట్రం అవినీతితో మొదలవ్వడం నాకు ఇష్టం లేదు, పదవి పోతే పోయింది, పరువు దక్కింది అని అన్నారట. అదే రోజు సామాన్లు సర్దుకుని కారు దిగి కాలినడకన ఇంటికి వెళ్ళిపోయారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి మరియు ఆఖరి నిజాయితీ ముఖ్యమంత్రి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారే. ప్రకాశం గారు నిజాయితీకి నిలువెత్తు రూపం. స్వరాజ్య పత్రిక ఈయన సొంతంగా నడిపేవారు. ఈ పత్రిక నష్టాల్లో కూరుకుపోయింది. అప్పులు తీర్చడానికి చెన్నైలో ఉన్న తన సొంత ఇంటినమ్మేశారు. చివరి రోజుల్లో అద్దెంట్లో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కారు వాడకుండా సైకిల్ మీద సెక్రటేరియట్కు వెళ్లేవారు. ప్రజల సొమ్ము పొదుపుగా వాడాలి అనేవారు. అంతేకాదు, ముఖ్యమంత్రి పదవి పోయాక ప్రభుత్వం పెన్షన్ ఇస్తామంటే ప్రజాసేవకు జీతం ఎందుకు అని సున్నితంగా తిరస్కరించారు. చివరి రోజుల్లో మిత్రులు పంపే డబ్బుతో బతికారు. ఇక ఆయన పేరు మీద 1972లో ఒంగోలు జిల్లాగా ఉన్న పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. విజయవాడలో కృష్ణానదిపై కట్టిన బ్యారేజ్కి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు. ఈ బ్యారేజ్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రాజకీయం అంటే వ్యాపారం కాదు, త్యాగం అని నిరూపించిన నాయకుడు ప్రకాశం గారు. 81 ఏళ్ల వయసులో ఆరోగ్యం సహకరించకపోయినా నా రాష్ట్రం నా చేతులు మీదుగా పుట్టాలి అని ముఖ్యమంత్రి అయ్యారు. 13 నెలల్లో పదవి పోయినా చరిత్రలో ఆయన స్థానం మాత్రం శాశ్వతం. నేను ముసలివాణ్ణని నన్ను పక్కన పెట్టకండి, నా ఒంట్లో శక్తి ఉండే వరకు దేశం కోసం పోరాడతాను, అవినీతి మీద అన్యాయం మీద నా పోరాటం ఆగదు. ఆంధ్ర కేసరి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే లాయర్గా కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా పేదల కోసం జైలుకు వెళ్ళారు.

0: ముఖ్యమంత్రి అయినా సైకిల్ తొక్కారు. చనిపోయే నాటికి జేబులో చిల్లి గవ్వ లేకపోయినా ప్రజల గుండెల్లో ప్రేమ నింపుకున్నారు. 1957 మే 20వ తేదీన హైదరాబాద్లో వృద్ధాప్యంతో కన్నుమూశారు. చనిపోయే నాటికి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా? కేవలం 35 రూపాయలు మాత్రమే. ధైర్యశాలి ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమం మా శ్రోతల కోసం. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.
1: నమస్తోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ భృణాయ చ నమస్తంగాయ చ పశుపతయే చ నమః.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మధురమైనది. ఎదురు చూపు ఇచ్చే ప్రేమ ఎదురేలేనిది.
1: ఏంది
2: తెలుగు పాట?
1: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతులని మాటలతో అడ్డంగా నింపేయాలి.
2: మరి మీనింగో?
1: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
2: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

0: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, యూఆర్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. మరి ఈ రోజు థీమ్ మార్ ప్రోగ్రామ్ లో సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ తో నేను మీ ముందున్నాను. నేను మీ ఆర్జే ఖ్యాతి. మరి ఈ రోజు ఆ సాంగ్స్ ఏంటి అంటారా? దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. అండ్ దాన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలు.

0: సహాయంతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: After a short break, welcome back to Teenmar.
4: Yedo jaragutondi
3: antu Fida movie nunchi mana Arvind garu padesarandi. Mari ee roju ee super hit telugu song aithe meekosam play chestam. Listen it and enjoy.
5: Wow.

అవు కలిసిన సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం మనవలాగే ఓ మనవలాగే లాగే రే సావురే అంటూ సూపర్ హిట్ సాంగ్ మన శ్రేయా ఘోషల్ గారు హ్యాపీ న్యూ ఇయర్ మూవీ నుంచి పాడేశారండి. మరి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
3: సెల్ 8500136630.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
5: కదా మరి మీకోసం ఒక మంచి తెలుగు సాంగ్ ప్లే చేయమంటారా? మన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి
6: చలి చలిగాలింది మనసు
5: అంటూ సూపర్ హిట్ సాంగ్ అయితే మనకోసం శ్రేయా ఘోషాల్ గారు, ఇంకా దేవశ్రీ ప్రసాద్ గారు పాడేశారండి. మరి ఈ రోజు ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తాము, విని ఎంజాయ్ చేయండి.

ఓకే లిజనర్, సూపర్ హిట్ తెలుగు సంగీతం వినేశారు కదా, మరి ఇప్పుడు నశేసి జడగా కులి నశేసి జడగా అంటూ సూపర్ హిట్ సాంగ్ మన బేఫికర్ మూవీ నుంచి అర్జిత్ సింగ్ గారు పాడేశారండి. ఈ రోజు ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసిస్తాం, విని ఎంజాయ్ చేయండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును.

0: రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం మజిలీ మూవీ నుంచి ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా అంటూ సూపర్ హిట్ సాంగ్ మన చిన్మయ్య గారు పాడేశారండి. మరి ఈరోజు సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తాం, విని ఎంజాయ్ చేయండి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య

0: వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: సూపర్ హిట్ తెలుగు, హిందీ, ఇంకా తమిళ సాంగ్ అయితే ఈ రోజు వినేశారు కదా. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే తిన్మార్ ప్రోగ్రామ్ లో సూపర్ హిట్ మూవీస్ నుంచి తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్ తో మేము కూడా మీ ముందుంటాం. అండ్ డాన్స్ స్టేడియం టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఖ్యాతి.
3: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
3: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9100 9193.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.